0: विचारण जैसी सुचिनंग, विचारण जैसी सुचिनंग।
1: Either acts of charity or all spiritual sacred rituals, either penance nor the knowledge, the wisdom, adherence to ancient culture and truth, nor the broad-mindedness, anything whatsoever, would never equal love. If you inquire, you'll come to that conclusion.
0: Prema Swarupulara.
1: Embodiments of love.
0: స్వరూపజ్ఞానమే మానవునికి ప్రధానమైనటువంటి లక్ష్యము.
1: The main aim of human life is to have this self-discovery.
0: దీనిని పొందే విధానమే పురుషార్థము.
1: The main objective of life is to acquire the knowledge of the self.
0: ఈ రెండింటి యొక్క ఏకత్వమే మానవుని యొక్క చారిత్రాత్మకం.
1: In fact, we'll be fulfilling the human life if we understand these two.
0: Nitya nityam samadabadi sampatti mumuchchattvam visheyalochana. Ee chaturveda varnamulannu chaturveda vidhanamulanni kudanu bhakti pai aadharapadi unnavi.
1: These four depend on devotion, the distinction between that which is ephemeral and permanent, the control of inner and outer senses, and yearning for liberation, and the path of inquiry, they depend on devotion.
0: Bhakti ane padamu, bhaj anetunti dhatu nunchi puttinadi.
1: The word bhakti, devotion, is the derivative of bhas.
0: Anaga, bhagavantuni paina kada, nirmalamaina prema, niswarthamaina prema.
1: Bhasment, the pure, unsullied, selfless love for God.
0: Premaku minchina sugunamu ledu ee jagattunandu.
1: In this world, no other virtue beyond love.
0: Premane dhanamu, premane dharmamu, premane satyamu.
1: Love is righteousness. Love is wealth. Love is truth.
0: ఈ దృశ్య కల్పితమైన జగత్తునందు ఈ జగత్తు కూడాను ప్రేమ నుండియే ఆవిర్భవించినది.
1: ఆల్ దిస్ ఎఫిమరల్ వరల్డ్ దట్ యు ఫైండ్ అవుట్ సైడ్ హస్ హ్యాడ్ ఇట్స్ ఆరిజిన్ ఇన్ లవ్.
0: ప్రేమ చేతనే పోషింపబడుతున్నది.
1: ఇట్స్ సస్టైన్డ్ బై లవ్.
0: కడపటికి ప్రేమలోనే లయమవుతున్నది.
1: అల్టిమేట్లీ ఇట్ మర్జెస్ ఇన్ లవ్.
0: ప్రతి అణువు కూడాను ప్రేమ నుండియే ఆవిర్భవించుతున్నది.
1: Every atom has originated out of love.
0: ee jagattunaku enniyo shaktulu unnavi.
1: This world has so many capacities and powers.
0: ee anu shakti endu kudanu
1: in the atomic power
0: anantamainatunti amoghamainatunti yokka attraction power anaga magnet power untunnadi bhoomi endu.
1: There you have the splendid, excellent, divine power of attraction, the magnetic power.
0: Arudhamainatvanti yokka radio power untunnadi.
1: There lies the hidden radio power.
0: Idi kevalamu oka vidhamainatvanti yokka tarangamulu yokka charyane.
1: These are all the reflections of the waves.
0: Anni shaktulakante kudanu ee jagattunandu atheetamaina shakti prema okkati maatrame.
1: Of all the powers and the potentialities in the world, the transcendental power is love alone.
0: Vishwasamu prema leni jeevitamu kevalamu chetta vantidi.
1: Life bereft of faith and love is a rotten stuff.
0: Idi nilupayogamainatundi jeevitame.
1: It's a useless life.
0: Nijamuga vicharana chesina ee jeevitamu chavuto samanamu.
1: If you inquire, that life without faith and love is just death.
0: Premane manavuniki pranamu, premane jagattuniki sarvamu.
1: Love is life and it's everything for this world.
0: Panchabhutamulu yokka prabhavam kudanu prema nundiye aavirbhavinchutunnadi.
1: You find the effects of the five elements around that have had their origin out of love.
0: ప్రతి మానవుని నుండి కూడాను ప్రేమనే అన్ని విధములుగా కూడాను ప్రకాశిస్తున్నది.
1: It's love that comes forth and shines brilliantly in everyone.
0: కానీ ఈ ప్రేమ ప్రభావమును మానవుడు చక్కగా గుర్తించుకొనలేక తమ తమ సంబంధ బాంధవ్యమును గురించి దీనిని అనేక రకములుగా పేరు పెట్టుకుంటున్నారు.
1: But the human race is not able to understand the significance of love and just attribute to other associations and relationships.
0: Kanna biddanu chusi talli premistundi kaani aa premanu vaatchalyamu ani cheptu pilustunnaru.
1: Mother loves her children and this love is affection.
0: Kattukunna bharyanu chusi bharta premistunnadu kaani deenni mohamu ani peru pettukuntunnadu.
1: Husband loves his wife and that is attachment.
0: బంధువుల్లో మిత్రులపైన నిరూపించేటువంటి ప్రేమ తత్వాన్ని అనురాగం అని పిలుచుకుంటున్నాడు.
1: అండ్ దట్ లవ్ టువర్డ్స్ ద రిలేషన్స్ అండ్ ఫ్రెండ్స్ ఇస్ ఫ్రెండ్షిప్.
0: పదార్థములు ప్రసరించేటువంటి యొక్క ప్రేమను ఇచ్చాశక్తి అని పిలుస్తున్నాడు.
1: అండ్ ద లవ్ టువర్డ్స్ ద మెటీరియల్ ఆబ్జెక్ట్స్ ఇస్ ద వన్ ఆఫ్ డిజైర్.
0: కానీ ఈ పరిపూర్ణమైనటువంటి ప్రేమ తత్వమును ఏకత్వంగా విశ్వసించి దైవం పైన ప్రసరింపచేసినప్పుడు దీనినే భక్తి అని పిలుస్తున్నారు.
1: But that total love is diverted direct towards God, it is called bhakti or devotion.
0: Sarvatra pravanchamnandu prasarinchetvantidi pravahinchetvanti shakti okka prema maatrame.
1: It's only love that percolates, that flows, which is all pervasive, the entire world.
0: Pashupakshi mrugadulu endukani krimikeetukadulu endukani manavulu endukani prema lekunda okka kshanamena jeevinchadaniki veelu kaadu.
1: Either birds or beasts or insects or animals for that matter cannot live without love for a moment.
0: ఈ ప్రేమనే పరమాత్మ స్వరూపం ఉన్నారు.
1: Love is God.
0: కనుక ప్రేమను మనము చులకంగా మనం భావించరాదు.
1: We should never consider love cheap.
0: లౌకికంగా భౌతికంగా ప్రాకృతికంగా దీన్ని భావించి ఈ పవిత్రమైనటువంటి ప్రేమ తత్వాన్ని మనము దుర్ప్రయోగం చేసుకుంటున్నాము.
1: We consider love worldly, ephemeral, physical and misuse it.
0: ప్రాచీన మహర్షులు ఏకాంత వాసంతో కారణములు ఎందు సంచరిస్తూ క్రూరమృగములు ఎందు మధ్య సంచరిస్తూ ఆ క్రూరమృగములు కూడాను ప్రేమ చేత సన్నిహితంగా భావించుకుని జీవిస్తూ వచ్చారు.
1: ఇన్ ఏన్షియంట్ టైమ్స్ పీపుల్ స్పెంట్ ఇన్ సాలిట్యూడ్ ఇన్ ఫారెస్ట్ బట్ దే కుడ్ మూవ్ ఇన్ క్లోజ్ అసోసియేషన్ విత్ వైల్డ్ యానిమల్స్ దేర్.
0: క్రూర మృగములు కూడాను ప్రేమ చేత స్నేహంగా మార్చుకుంటూ వచ్చారు.
1: They could have intimate, friendly relationship with the wild animals because of their innate love.
0: ప్రేమ చేత మారినటువంటిది జగత్తులో మరొకటి లేదు.
1: There's nothing that cannot be transformed by love.
0: కఠినమైన శిలకుడను కరిగి ప్రవహించేటువంటి ప్రేమగా మారుతుంది ఈ ప్రేమ చేత.
1: Even hard stone can be transformed by love.
0: ప్రతి మానవుని యందు ఉండినటువంటి ప్రేమ తత్వాన్ని ఏకత్వంగా విశ్వసించినప్పుడు విశ్వప్రేమగా మారుతుంది.
1: Love latent in everyone, if it is used collectively in cosmic form, it is divine.
0: Meeru prema kavalani aashisthunnara?
1: Do you want love?
0: Anugraham aneetvanti aakarani meeru abhivruddhi parchukondi.
1: Have this thirst yearning for grace more and more.
0: Mee yokka daahamu emiti?
1: What is this
0: aaradhana? Ye mee yokka daahamu aaradhana?
1: This worship is thirst.
0: Itti prema tattvanni meeru bhujinchi దాహమును తీర్చుకొని ఆనందాన్ని అనుభవించవన్నది ప్రేమను అభివృద్ధి పరచుకోవాలి.
1: ఇన్ ఆర్డర్ టు క్వెంచ్ యువర్ థర్స్ట్ ఎంజాయ్ బ్లెస్ డెవలప్ లవ్ మోర్ అండ్ మోర్.
0: ఎంత ప్రేమ అభివృద్ధి అవునో అంతటి ఆనందం కూడాను మన యందు అభివృద్ధి అవుతుంది.
1: యాజ్ యు డెవలప్ మోర్ అండ్ మోర్ ఆఫ్ లవ్ యు విల్ ఎంజాయ్ బ్లెస్.
0: ప్రేమ లేకుండా ఆనందం అనేటువంటి మనకు ఏమాత్రము ప్రాప్తించదు.
1: ఇట్ ఇస్ ఇంపాసిబుల్ టు బి బ్లిస్ఫుల్ విదౌట్ లవ్.
0: ప్రేమయే ఆనంద స్వరూపాన్ని ధరిస్తుండాలి.
1: ఇన్ ఫ్యాక్ట్ it is the personification of love that appears in the form of bliss.
0: Krurudainatvanti yokka Hiranyakashipudu kanna kumarudainatvanti Prahladunni ee bhagavat prema nunchi dooram cheyalani aneka vidhamulainatvanti prayatnam chesadu.
1: Hiranyakashipu made every attempt to take Prahlada away from God.
0: Kani sarvakala sarvavasthaliyendukudunu Prahladudu daiva prema cheta నారాయణ నారాయణ అనేటువంటి నామస్మరణ చేస్తూ వచ్చాడు.
1: At all times, in all times of difficulties, Prahlada went on repeating God's name, Narayana.
0: ఒకానొక సమయంలో నారదుడు ప్రశ్నించి, నాయన నీ కుమారుడు ఏం చదివాడో ఒకతూరి విచారించన్నాడు హిరణ్యకశిపునితో.
1: At one time Narada asked Hiranyakashipu, find out from your son what he has learned.
0: Kumarunni rappinchi nana nee chadivinatundi chaduvu yokka saram emiti annadu.
1: He summoned his son, asked, what is that you have learned?
0: Narayana

0: பயண பரம் தபாம் சர்வம் நாராயண சமாம். தன்றி நாராயண யுக்கு நாமமே நான் தபஸ்ஸு.
1: ஃபாதர், ரிபீட்டிங் காட்ஸ் நேம் இஸ் மை பெனன்.
0: நாராயண யுக்கு ஸ்மரணனே நான் பரபிரம்ம ஸ்வரூபமு.
1: சாண்டிங் இஸ் க்ளோரி இஸ் த டிவைன் ஃபார்ம்.
0: நாராயண யுக்கு பிரேமனே நான் அனந்த ஸ்வரூபமே யுக்க தெய்வ சத்துவமு.
1: That the divine name is that infinite cosmic form of the divine. దానికి
0: మించినటువంటిది మరొకటి లేదు ఈ జగత్తునందు.
1: Nothing excels in this world.
0: ప్రేమనే సర్వస్వరూపమన్నాడు.
1: Love is everything.
0: ఈ విధముగా ప్రహ్లాదుని వలె మీరు నిరంతరం కూడాను నామస్మరణ సర్పాలి.
1: Like Prahlada, chant God's name repeatedly.
0: జయదేవుడు, గౌరాంగదుడు, తుకారాము, రామకృష్ణ పరమహంస ఈ విధమైనటువంటి మహాసాధువులు సంతోషులు కూడాను నిరంతరం కూడాను భగవంతుని యొక్క ప్రేమను ఆశిస్తూ వచ్చారు.
1: జయదేవ, గౌరాంగ, తుకారాం, రామకృష్ణ పరమహంస ప్రే టు గాడ్ ఫర్వెంట్లీ.
0: కానుక సక్కుబాయి, మీరా వలె వియోగమును భరించుకునలేక వెక్కి వెక్కి ఏడ్చండి.
1: సక్కుబాయి, మీరాబాయి క్రైడ్ ఫర్ గాడ్ బికాస్ ఆఫ్ సెపరేషన్.
0: అట్టి దుఃఖము చేతనే దైవం సాక్షాత్కరించి వారికి అనుగ్రహ ప్రాప్తిని అందించాడు.
1: బికాస్ ఆఫ్ దట్ అగోనీ దే కుడ్ ఎంజాయ్ ది మేనిఫెస్టేషన్ ఆఫ్ ద డివైన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దెం.
0: కానీ ఈనాటి కలి ప్రభావం చేత ఎట్టి సాధనలు చేయక, కాలు కడప దాటక, కాసు ఖర్చు కాక దైవం యొక్క అనుగ్రహము ఉట్టి ఒడిలో పడాలని ఆశిస్తున్నారు.
1: బికాస్ ఆఫ్ ది ఎఫెక్ట్స్ ఆఫ్ ది కలి ఏజ్ టుడే నో వన్ వాంట్స్ టు ఎంటర్ ఎనీ స్పిరిచువల్ పాత్. They don't want to spend money, they don't want to strain, yet they want to have all the benefits.
0: ee naati premam prabhavam anetundi manavuniyandu cheeninchi povatam chetane ekkada chuchinappudunu durmargamu himsalu dukkamulu ee vidhanga taalav maadutunnayi.
1: As there is no love today, we find agitation, disturbances, violence everywhere.
0: Nee endu krodham aavibhavinchina danarkudunu nee premaga maarchuko.
1: If there is anger in you, convert it into love.
0: అసూయని యందు ఆవిర్భవించిన దానిని కూడా నువ్వు ప్రేమగా మార్చుకో.
1: If it were to be jealousy in you, just make it love.
0: జగత్తులో ఏది జరిగినప్పటికీ నీ ప్రేమమయంగా నీవు విశ్వసించు.
1: Whatever that happens in this world, take it as an act of love.
0: ఈ జగత్తునకు సర్వ విధములైనటువంటి యొక్క కర్త ఒక్కడే.
1: There's only one creator for this entire world.
0: అతని కర్మాధీనుడైనటువంటి దైవత్వము.
1: In fact, he's the master of everything that goes on here.
0: కర్మాధ్యక్షుడు దైవము.
1: God is the presiding deity of all actions.
0: ఒక బల్ల కావాలి.
1: You need a table.
0: దీన్ని ఎవరైనా చేసేవారు ఒకరు ఉండాలి కదా.
1: You need a carpenter.
0: ఒక ఇల్లు కావాలి, దాన్ని కట్టేటువంటి వ్యక్తి ఒకరు ఉండాలి కదా.
1: You have a house, you need a builder.
0: అదే విధంగానే ప్రతి పదార్థమునందు కూడాను దానిని ఆవిర్భావం చేసేటువంటి శక్తి ఒకటి ఉంది.
1: Therefore, there's one creator, the maker for everything.
0: ఈ చర అచరములంత కూడాను కావించినటువంటి ఒక సృష్టికర్త భగవంతుడే.
1: God is the creator of all that we find as mobile and immobile.
0: కనుకనే అతనికి కర్మాధ్యక్షః అని పేరు పెట్టారు.
1: So God is called కర్మాధ్యక్షః.
0: అన్ని కర్మలయందు కూడాను తానే అధ్యక్షుడై ఉంటున్నాడు.
1: In fact, he presides every human activity.
0: ఏది చేయవలనన్నా, ఏది చూడవలనన్నా, ఏది అనుభవించవలనన్నా, ఏది తినవలనన్నా, ఏది త్రాగవలనన్నా అంతా ప్రేమమయంగానే ఉంటుంది.
1: Whatever that is done, whatever that you see, whatever you partake, whatever you drink, it's full of love only.
0: ఈనాటి మానవుడు, ఈనాటి సాధకుడు అనేక విధములైన సాధనలు చేస్తున్నాడు.
1: The modern seeker proceeds along many spiritual
0: ధ్యానం చేస్తున్నాడు, జపం చేస్తున్నాడు, తపం చేస్తున్నాడు, యోగం చేస్తున్నాడు. ఇవన్నింటి ఎందుకు ప్రేమ అంతర్ప్రవాహమే కాకుండా ఇవి చేయడానికి వీలే కాదు.
1: He does penance, he meditates, he undertakes so many spiritual endeavors. Without love they are all useless.
0: ఈ యొక్క మెడిటేషన్ ధ్యానం నందు కూడాను ప్రేమ అంతర్వాహినిగా ఉంటుండాలి.
1: In the process of meditation, love is the undercurrent.
0: Japam kudanu deeniki antarvahiniga prema untundadi.
1: Japa repetition of God's name requires the love, the undercurrent.
0: Veda janamanandu kudanu prema antarvahiniga untundadi.
1: While chanting Veda, love should be the undercurrent.
0: Kevalam oka mantram cheppinanta matram anaku chaladu.
1: Not merely chanting mantra.
0: Na karmana na prajaya dhanena tyage neki amrutatva manasu. Amrutatvam anaga prema yokka swaroopame.
1: Immortality is nothing but the embodiment of love.
0: ఈ ప్రేమ అనేటువంటిది అమృతమయమైనటువంటిది.
1: Love is nectar.
0: ఆనందమయమైనటువంటిది.
1: ఇట్స్ బ్లిస్ఫుల్.
0: అనంతమైనటువంటిది.
1: లవ్ ఇస్ ఇన్ఫినిట్.
0: ఇలాంటి ప్రేమ తత్వాన్ని మనము ఏ విధంగా కూడా గుర్తించుకోవడానికి ప్రయత్నించడం లేదు.
1: వి ఆర్ నాట్ మేకింగ్ ఎన్ అటెంప్ట్ టు అండర్స్టాండ్ లవ్.
0: శాపమును కాని పాపమును కాని, శాపమును తరిగించటము పాపమును కరిగించటము ప్రేమ యొక్క శక్తియే.
1: ఇట్ ద పవర్ ఆఫ్ లవ్ దట్ అటోన్స్ ఆల్ అవర్ సిన్స్, దట్ సీక్స్ ఎ కైండ్ ఆఫ్ రిలీఫ్.
0: చేతును వదలించటము తీపును పెంచటము ప్రేమ యొక్క శక్తియే.
1: ఇట్ ద పవర్ ఆఫ్ ద లవ్ దట్స్ నెక్టరైన్ అండ్ సో స్వీట్ అండ్ డెలీషియస్.
0: ప్రతి మానవుడు కూడాను కేవలము లోకహితుడే కాని అహితుడు కాదు.
1: ఇన్ ఫ్యాక్ట్ ఎవ్రీవన్ ఇస్ అక్సెప్టబుల్ టు ద వరల్డ్.
0: లేక మిత్రుడే ఈ యొక్క జగత్తునకు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ హీ ఇస్ అన్ ఫ్రెండ్.
0: కానీ ఈనాటి మిత్రులు యందు ప్రేమ తత్వము దినదినమునకును అడుగంటి పోతున్నది.
1: ద మోడర్న్ ఫ్రెండ్స్ ద లవ్ ఇస్ డిక్లైనింగ్ డే బై డే.
0: మిత్రుల యందు ప్రేమ నశించిపోతున్నది.
1: అండ్ లవ్ ఇస్ టోటలీ గాన్.
0: బంధువుల యందు సంబంధ బాంధవ్యములు అత్యంత దూరం అయిపోతున్నవి.
1: ద ఇంటిమేట్ రిలేషన్షిప్స్ అమంగ్ రిలేషన్స్ ఆర్ ఫార్ ఆఫ్.
0: చేదు పుష్పమునందు తీయని మకరందానికి ఉండేటువంటి తుమ్మది యొక్క అదృష్టం ఎంత అదృష్టము.
1: హౌ లక్కీ ద హనీ బీ దట్ కుడ్ సక్ ద నెక్టర్ అవుట్ ఆఫ్ ద ఫ్లవర్.
0: చెడ్డ యందు కూడా మనం మంచిది చూడాలి.
1: We should be in a position to see good in bad.
0: అది ఏ నిజమైనటువంటి ప్రేమ యొక్క స్వరూపము.
1: దట్ ఈస్ ద ట్రూ ఫార్మ్ ఆఫ్ లవ్.
0: దుఃఖములనేటువంటి భావి నుండి ఆనందమైనటువంటి నీరు చేదుకోండి.
1: బ్రింగ్ అవుట్ ద బ్లిస్ ఆఫ్ వాటర్ అవుట్ ఆఫ్ ద డిఫికల్టీ.
0: ది ప్లెజర్ ఈజ్ అన్ ఇంటర్వెల్ బిట్వీన్ టూ పెయిన్స్ అని. సృష్టి అంటే రెండు రకములైనటువంటి సృష్టిని సృష్టించాడు భగవంతుడు.
1: ఇన్ గాడ్స్ క్రియేషన్ వి హావ్ దీస్ ట్విన్స్, ద ప్లెజర్ అండ్
0: పెయిన్. ఒక్కతూరి మీ స్వరూపాన్ని మీరు గుర్తించుకోండి.
1: నో యువర్ ట్రూ సెల్ఫ్. వన్
0: అందముగాను ఆనందముగాను ఉండినటువంటి కళరహితంగా ఉండినటువంటి ఒక దివ్యమైనటువంటి ముఖమును ముందు పెట్టాడు భగవంతుడు.
1: గాడ్ హాస్ కెప్ట్ ద ఫేస్ ఇన్ ఫ్రంట్ విచ్ ఇస్ బ్లిస్ఫుల్ అండ్ ఫుల్ ఆఫ్.
0: ఇది ఆకర్షణీయంగా ఉంటుంది అది ముఖము.
1: ద ఫేస్ షుడ్ బి హైలీ అట్రాక్టివ్.
0: దాని దీని వెనుకల నల్లటి అంధకారం సృష్టించాడు.
1: బిహైండ్ యు ఫైండ్ పిచ్ డార్క్నెస్.
0: ఆ నల్లటి అంధకారమైనటువంటి కురులు ఉండటం చేతనే తెల్లని యొక్క నీ ముఖమునకు ఆనందాన్ని అందాన్ని చేకూరుస్తుండాలి.
1: బికాస్ ఆఫ్ ది హెయిర్ దట్ ఈస్ డార్క్ యువర్ ఫేస్ షైన్స్ బ్రిలియంట్లీ.
0: కనుకనే ప్రతి దాని ఎందుకు మంచి చెడ్డలైనటువంటిది ఇమిడి ఉంటున్నది.
1: సో ఇన్ ఎవ్రీథింగ్ వీ ఫైండ్ దిస్ మిక్స్చర్ ఆఫ్ గుడ్ అండ్ బ్యాడ్.
0: కానీ ఈనాటి మానవుడు చెడ్డనే చూస్తున్నాడు కానీ మంచిని ఏమాత్రమూ ఆకర్షించడం లేదు.
1: బట్ మ్యాన్ టుడే వాచెస్ ఓన్లీ బ్యాడ్ అన్మైండ్ఫుల్ ఆఫ్ గుడ్ దేర్.
0: ప్రతి కర్మ కూడాను దైవాధీనమైనటువంటిదే.
1: ఎవ్రీ హ్యూమన్ యాక్టివిటీ ఇస్ అండర్ డివైన్.
0: భూమి ఒక్క సెకండ్ కు 18.5 మైళ్ళు స్పీడ్ గా తిరుగుతూ ఉంటుండాలి.
1: ఎర్త్ రివాల్వ్స్ ఎట్ ద రేట్ ఆఫ్ 18.5 miles per second.
0: ఒక్క సెకండ్ కు 18.5 మైళ్ళు ప్రయాణం చేస్తుండాలి ఈ భూమి.
1: దిస్ ఎర్త్ రివాల్వ్స్ ఎట్ ద రేట్ ఆఫ్ 18.5 miles per second.
0: ఈ భూమియే సూర్యుని చుట్టూ తిరగడానికి 1 సంవత్సరం పడుతుంది.
1: అండ్ ఫర్ ద ఎర్త్ టు రివాల్వ్ అరౌండ్ ద సన్ ఇట్ ఈస్ 1 year.
0: ఈ సూర్యకాంతులైనటువంటి నక్షత్ర కాంతులంతా కూడా అత్యంత వేగముగా ప్రవహిస్తుంటున్నాయి.
1: ద సన్ లైట్ అండ్ ద స్టార్స్ మూవ్ వెరీ ఫాస్ట్.
0: ఈ కాంతి యొక్క వేగం ఏ విధంగా ఉంటుండాలి?
1: వాట్ ఈస్ ది స్పీడ్ ఆఫ్ దిస్ లైట్ రే?
0: 1 సెకండ్ 186,284 మైళ్ళు తిరుగుతుంటుండాలి. 186,284 మైళ్ళు
1: 24 miles
0: 1 సెకండ్కు
1: పర్ సెకండ్.
0: ఈ విధమైనటువంటి దీంతో భగవంతుని మనం ప్రార్థించాలని భగవంతుని మనం ప్రదర్శించాలని ఆశించేటువంటి వ్యక్తులు ఈ కాంతితో నీవు సమానంగా తెరుగు.
1: అట్ దిస్ రేట్ ఇఫ్ యూ వాంట్ టు వర్షిప్ యూ షుడ్ ఆల్సో కీప్ పేస్ విత్ ఇట్.
0: ఇంత వేగమైన కాంతితో తిరుగుతున్నటువంటి ఈ కాంతి విశ్వమనంతా ప్రదర్శించి చేయాలనుకుంటే 22,000,000,000 కోట్ల సంవత్సరాలు పడుతుంది.
1: ఫర్ దిస్ లైట్ టు స్ప్రెడ్ ఆల్ అరౌండ్ ది యూనివర్స్ it takes 22,000 crores.
0: Yes. Inta kaalam patteetundi okka idi visvaswaroopudu bhagavantudu.
1: God is the very personification of this universe.
0: Vishvam visvaswaroopaya ani telpindi Vishnu sahasranamam.
1: Vishnu sahasranama says that the whole entire cosmos is the manifestation of God.
0: Vishnu yokka swaroopame.
1: The whole thing is the universe.
0: Vishnu yokka pradarshanam manam cheyalanukunte
1: if you want to go around
0: 22,000 crore మనం జీవించాలి.
1: You have got to live for 22,000 crores of years.
0: ఇంతకాలం నివసించేటువంటి శక్తి ఎవరికి
1: ఉన్నది?
0: ఒక 100 సంవత్సరాలు బ్రతకాలంటే కూడా సాధ్యం కావటం లేదు.
1: ఇట్స్ నాట్ పాసిబుల్ టు లివ్ ఇన్ ఫర్ 100 ఇయర్స్.
0: ఈ కలి ప్రభావం చేత ఆయు ప్రమాణం దినదినములకు అంతమంది పోతుండది.
1: అండ్ ది లైఫ్ స్పాన్ ఇస్ డిక్రీజింగ్ డే బై డే టుడే.
0: కానీ ఈ విశ్వస్వరూపుణ్ణి నువ్వు ప్రదర్శించాలనుకుంటే ఒక క్షణం కూడా నువ్వు చాలు.
1: అండ్ టు గో రౌండ్ గాడ్ జస్ట్ ఎ మూమెంట్ ఇస్ ఎనఫ్.
0: ఇంత విశాలమైన ఈ జగత్తునంతా, ఇంత పవిత్రమైన జగత్తును ప్రదర్శించేయటానికి ఒక్క క్షణములో చాలు. అది ఏ ప్రేమ యొక్క వేగము.
1: అండ్ ది స్పీడ్ ఆఫ్ లవ్ ఈజ్ సచ్ దట్ యు కెన్ సర్కంబులేట్ ద హోల్ వరల్డ్ ఫర్ దట్ మ్యాటర్.
0: ఒక చుక్కల యొక్క కాంతి యొక్క వేగమునైనా మనం నిర్ణయించవచ్చును, కానీ ప్రేమ యొక్క వేగమును మనం ఎవరు కూడా నిర్ణయించలేరు.
1: యు కెన్ ఎస్టిమేట్ ద స్పీడ్ ఆఫ్ ద స్టార్ విత్ విచ్ ఇట్ రన్స్, బట్ నాట్ ది స్పీడ్ ఆఫ్ లవ్.
0: అతీతమైన అగణితమైన వేగంతో సంచరిస్తుండాలి ఈ ప్రేమ.
1: లవ్ మూవ్స్ అబౌట్ బియాండ్ ఆల్ ఎస్టిమేటెడ్ మెజర్.
0: ఇంత వేగంగా పోయేటువంటి ప్రేమతత్వాన్ని మనము ఈనాడు అరికట్టి దానిని కేవలం అల్పమైన మార్గంలో ప్రవేశపెడుతున్నాము.
1: లవ్ దట్ ఫ్లో దట్ రన్స్ వెరీ ఫాస్ట్ ఈజ్ వ్యూడ్ అండర్ సర్టన్ లిమిటేషన్. అందుకోసం
0: అల్లకల్లోలంగా కూడా రూపొందిపోతుండది.
1: దేర్ ఫోర్ వీ ఫైండ్ డిస్టర్బెన్సెస్ అండ్ కాన్ఫ్లిక్ట్.
0: శాంతి భద్రతలే దూరమైపోతున్నవి.
1: దేర్ ఇస్ నో పీస్ అండ్ సెక్యూరిటీ.
0: దీనికి కారణం ఏమిటి?
1: వై
0: అనేక మంది అనేక కారణాలు చెప్పుతుంటారు.
1: మెనీ మెన్షన్ మెనీ రీజన్.
0: కానీ ఈ కారణాలంతా సరైనటువంటి కారణాలు కాదు.
1: దీస్ రీజన్స్ ఆర్ నాట్ ప్రాపర్.
0: మానవుని యందున్నటువంటి ప్రేమతత్వాన్ని తాను అభివృద్ధి పరచుకోలేకపోవటమే దీనికి ప్రధానమైన కారణం.
1: ద మెయిన్ రీజన్ ఈస్ దట్ మ్యాన్ ఈస్ నాట్ ఏబుల్ టు డెవలప్ అండ్ ఇంక్రీజ్ లవ్ విత్ ఇన్.
0: తన యందు అనంతమైనటువంటి ప్రేమ ఉంటుండాలి.
1: మ్యాన్ హ్యాస్ గాట్ దట్ ఇన్ఫినిట్.
0: అఖండమైనటువంటి ప్రేమ ఉంటుండాలి.
1: దట్ ఇస్ ఇన్ఫినిట్.
0: అమృతమైన ప్రేమ ఉంటుండాలి.
1: నెక్టరైన్.
0: అట్టి ప్రేమను ఈనాడు మనం గుర్తించుకోవడానికి తగిన కృషి చేయటం లేదు.
1: వీఆర్ నాట్ మేకింగ్ ఎన్ ఎఫర్ట్ టు నో దట్ ఇన్ఫినిట్ నెక్టరైన్ లవ్.
0: నీ మాటలు ప్రేమతో ఉపయోగించు.
1: మేక్ ఇట్ ఇన్ ద ప్రాపర్ వే.
0: నీ చేస్తున్న ప్రేమతో సంబంధించు.
1: లెట్ యువర్ యాక్షన్స్ బి ఫిల్ విత్ లవ్.
0: నీ జీవితం అంతా కూడా నువ్వు ప్రేమమయంగా మార్చుకో.
1: లెట్ యువర్ లైఫ్ బి ఫుల్ ఆఫ్ లవ్.
0: ఇంతకంటే దైవత్వం ఇంక సాక్షాత్కారం ఎక్కడ కావాలి?
1: నథింగ్ మోర్ దాన్ దిస్.
0: లవ్ ఈజ్ గాడ్, లివ్ ఇన్ లవ్.
1: లవ్ ఈజ్ గాడ్, లివ్ ఇన్ లవ్.
0: ఆ ప్రేమ స్వరూపుడే నీవు తయారుగా కావాలి.
1: God is love. Be the embodiment of love for yourself.
0: అట్టి ప్రేమనే భగవంతుని యొక్క స్వరూపము.
1: Love is the form of God.
0: కనుక ఆ ప్రేమను నీవు దినదిన అభివృద్ధి గావించుకున్నప్పుడు నీ యందే భగవంతుడు సాక్షాత్కరిస్తాడు.
1: When once you increase love within, you will find the manifestation of the divinity. ఈ
0: ప్రేమకు మానవుని హృదయంలో కించిత్తైన కూడా స్థానం లేదు.
1: In fact, there is no place for love within the human heart.
0: హృదయం అంతా కూడా కోరికలతో నిండి ఉంటుండాలి.
1: The human heart is full of desires.
0: ఈ కోరికలు నిండిపోవడం చేతనే ప్రేమకు ఏమాత్రం కూడా అవకాశం లభించడం లేదు.
1: As the heart is full of desires, there's no place for love in human heart.
0: కనుకనే విశ్వాసం మనం పెంచుకోవాలి.
1: Therefore we have to develop faith.
0: ఏమిటి ఈ విశ్వాసం?
1: What's this?
0: నిన్ను ఎవరు అడిగారు స్వామి విశ్వాసాన్ని ఏ రీతిగా పెంచుకోవాలి?
1: Someone asked Bhagavan how to develop faith.
0: ఈ విశ్వాసం నీ యొక్క way of life, నీ యొక్క సహజమైన స్వరూపమే.
1: Faith is natural, it's your way of life.
0: ఎక్కడ ఉంది ఈ ప్రేమ?
1: Where is this
0: విశ్వాసం? ఎక్కడ ఉంటుంది?
1: Where is faith?
0: ఐఆమ్, ఐఆమ్, ఐఆమ్. ఐఆమ్ అనేటువంటిది, ఐఆమ్ అనేటువంటిది విశ్వాసము.
1: ఎవ్రీవన్ సేస్ ఐఆమ్, దిస్ ఐఆమ్ ఇస్ ఫెయిత్.
0: ఐ అని పెట్టుకుని ఐఆమ్ అనేటువంటిది లేకపోతే ఇంకా తాను ఏ విధంగా జీవించగలడు?
1: అండ్ ఇఫ్ యు సే ఐ అండ్ ఒమిట్ ఐఆమ్, హౌ డు
0: యు ఐఆమ్ అనగా నేను ఉన్నాను.
1: ఐఆమ్ మీన్స్ ఐ ఎగ్జిస్ట్.
0: నేను ఉన్నాను అనేటువంటిది పెద్ద విశ్వాసము.
1: దిస్ వెరీ ఫ్యాక్ట్ దట్ యు హావ్ గాట్ దిస్ ఎగ్జిస్టెన్స్.
0: నీకు ఆ విశ్వాసమే లేకపోతే క్షణమైన ఈ జగత్తులో నీవు నిల్వలేవు.
1: యు హావ్ నో ఫెయిత్ ఇన్ యువర్ ఎగ్జిస్టెన్స్, యు కెనాట్
0: బి. విశ్వాసాన్ని మనం ఎక్కువగా బలపరుచుకున్నప్పుడే మనకు అక్కడ నిజమైనటువంటి ఒక శాంతి మనకు లభ్యమవుతుంది.
1: దేర్ఫోర్ వెన్ వన్స్ యు స్ట్రెంగ్థెన్ యువర్ ఫెయిత్, యు విల్ అటైన్ పీస్.
0: అక్కడనే మనకు ప్రేమ కూడాను ఆవిర్భవిస్తుంది.
1: దేర్ ఒరిజినేట్స్ లవ్.
0: తర్వాత అక్కడనే సత్యం కూడాను ప్రవేశిస్తుంది.
1: దేర్ ఆల్సో ట్రూత్ సెట్స్
0: ఫ్రీ. ఈ సత్యం ఉన్న చోటే దైవ స్వరూపము సాక్షాత్కరిస్తుంది.
1: వేర్ దేర్ ఇస్ ట్రూత్, గాడ్ మానిఫెస్ట్.
0: కనుక మానవుడు అంటే ఏమిటి?
1: హూ ఇస్ మ్యాన్?
0: తన హృదయం నుంచి దయ, సత్యము, త్యాగము ఈ మూడింటి యొక్క స్వభావాన్ని మానవత్వం ప్రకటించాలి.
1: Therefore human life has got to be protected and sustained by these three sacred qualities.
0: మానవుని యొక్క దయనే నీతి, ధర్మమే నీతి.
1: In fact dharma, righteousness is morality.
0: మానవుని యొక్క సత్యమే రీతి.
1: Satya, the truth is procedure, reeti.
0: మానవుని యొక్క త్యాగమే ఖ్యాతి.
1: Tyaga, the sacrifice is ఖ్యాతి, reputation.
0: నీతి, రీతి, ఖ్యాతి మూడింటి యొక్క సమ్మిళితమైనటువంటిదే మానవ జాతి.
1: Human life, human race, jati is the combination of niti, riti and khyati.
0: Manava jati ante emiti?
1: What do you mean by human being?
0: కేవలం ఆకారాన్ని బట్టి మానవత్వమా? కాదు కాదు.
1: Can you call yourself a human being because of the form?
0: నీ యందు ధర్మం అనేటువంటి నీతిని నీవు అభివృద్ధి పరచుకోవాలి.
1: Develop the morality of righteousness.
0: నీ యందు సత్యం అనేటువంటి రీతిని పోషించుకోవాలి.
1: Sustain that truth which is the procedure of life.
0: త్యాగం అనేటువంటి ఖ్యాతిని నీవు సాధించాలి.
1: And have that reputation of sacrifice.
0: ఈ నీతి, రీతి, ఖ్యాతి ఈ మూడింటి యొక్క స్వరూపమే మానవ జాతి.
1: మానవ జాతి, హ్యూమన్ రేస్, ఇస్ ద కాంబినేషన్ మిక్సన్ ఆఫ్ నీతి,
0: మొరాలిటీ. ఈ మూడింటి యొక్క ఏకత్వం మానవుడు ఎక్కడైనా కనిపిస్తున్నాడా?
1: డూ యూ ఫైండ్ ఎ మ్యాన్ విత్ దీస్ త్రీ క్వాలిటీస్ ఎనీవేర్?
0: ఉండవచ్చును,
1: దేర్ మే బి,
0: కానీ
1: బట్
0: గోచరం కాదు.
1: యూ డోంట్ ఫైండ్ దెమ్ ఎవ్రీవేర్.
0: ఇది కేవలం అంతర్భూతమైనటువంటి యొక్క జీవ శక్తి.
1: దీస్ ఆర్ ఇన్నేట్ ఇన్బోర్న్ పవర్స్.
0: ఈ దివ్య శక్తిని మనం కొంతవరకును భావించాలి.
1: అండ్ కన్సిడర్ ది డివైన్ పవర్ లేక
0: సకల భూతములందు ఏకభావము కల్గి సదయ హృదయము తిరుగున మెలగండయ్యా.
1: విత్ ద ఫీలింగ్ ఆఫ్ యూనిట్ అండ్ వన్నెస్ టువర్డ్స్ ఆల్ లివింగ్ బీయింగ్స్ లివ్ లీడ్ దిస్ లైఫ్ విత్ కంపాషన్.
0: సకల భూతములందు ఏకభావము కల్గి సదయ హృదయముతోన మెలగండయ్యా.
1: With the feeling of oneness towards all of the living creatures, living beings in this world, lead your life with compassion.
0: Lokanathuni peru okasari madilona talavandaya.
1: At least think of God's name once a day.
0: ఈ విధంగా చేసినప్పుడు ఇంతకంటే సాక్షాత్కారం ఎక్కడ కావాలి?
1: When you do this, follow the procedure, what more you
0: want? Unnadaya devudu unnadaya.
1: There is God, there is God.
0: కన్నులకు కనిపించకున్నాడయా.
1: You don't see God with the naked eye.
0: ఉన్నాడయా, దేవుడు ఉన్నాడయా.
1: God is there, God exists.
0: ఎప్పుడు కనిపిస్తాడు?
1: When do you see him?
0: లోకమంతా కూడాను ఒక బాహ్యమైనటువంటి యొక్క భ్రాంతులకు నిండి ఉంటున్నది.
1: The whole world is full of external illusions, imaginations.
0: కలిమి కలిగిన నాడు కలిమి కలిగితే కప్ప గంతులు వేస్తారయ్యా.
1: When once one is rich enough, they go on jumping like a fox. Follow the procedure, what more you want?
0: ఉన్నాడయ్యా, దేవుడు ఉన్నాడయ్యా.
1: There is God, there is God.
0: కన్నులకు కనిపించకున్నా.

0: కలిమి కలిగితే కప్ప గంతులు వేస్తారయ్యా.
1: When one is rich enough, they go on jumping like a frog.
0: కలిమి తరిగితే చింత పడతారయ్యా.
1: When one's money is lost, they get worried.
0: గొప్పలకు పోతారు, గోవింద కొడతారు.
1: They go on for show and lose everything else.
0: డబ్బులు డంబాలు మానండయ్యా.
1: Give up all that pomp, show and exhibitionism.
0: Unnadaya devudu unnadaya.
1: There is God. God exists.
0: Kannulaku kanipinchakunnadaya.
1: God is present, hidden, non-apparent.
0: Dhanam kosamu daiva dhyanalu bonalu koti pannagalu panneraya.
1: It is only for money you have got all the knacks and the devices planned in life.
0: Bhoomi suryunu chuttu prajalu dhanamu chuttu giragira girage tirugutuntaraya.
1: Earth revolves around the sun, man revolves around money.
0: భూమి సూర్యుని చుట్టూ తిరుగుతుంటే ప్రజలు ధనం చుట్టూ తిరుగుతున్నారు.
1: As earth rotates around the sun, man rotates around money.
0: ఈ భూమి యందు పుట్టినటువంటి మానవుని యొక్క గతి ఇదియా.
1: Is it the plight of man today?
0: దైవానుగ్రహమే ఉంటుంటే ధనాగ్రహం ఎంతవరకు?
1: If you are the recipient of God's grace,
0: మనం దాన్ని మనం సాధించవచ్చు.
1: You can get any money you want.
0: ధనం కాదు ముఖ్యము.
1: Money is not that important.
0: గుణమే ముఖ్యము.
1: Virtue is important.
0: ఈ యొక్క ధనం కోసం మనం ప్రాకులాడుతూ జీవితాన్నంతా కూడా వ్యర్థం గావించుకుంటున్నాము.
1: We struggle for money and
0: ధనం కూడా ఉండాలి.
1: Money is necessary, no doubt.
0: కానీ ఎంతవరకు దానికి ఒక పరిమితం ఉంటుండాలి.
1: It should be under certain limits.
0: కానీ మిగిలినటువంటి కాలం ఎంతలో ఉంటుండాలి మనకు.
1: But we have a lot.
0: ఈ కాలం అంతా కూడా పరోపకార సంబంధమైన కార్యంలో ప్రవేశపెట్టాలి.
1: Let's make use of time in rendering service to everybody.
0: సహాయపడేటువంటి ఒక జీవితాన్ని మనం పెంచుకోవాలి.
1: లెట్స్ స్పెండ్ అవర్ లైఫ్ ఫుల్ ఆఫ్ సర్వీస్.
0: తోటి మానవులను మనం అమితంగా ప్రేమించాలి.
1: లెట్స్ లవ్ ఎవ్రీబడి.
0: అన్ని ప్రేమను దైవం పైన అర్పితం చేయాలి.
1: లెట్స్ ఆఫర్ సరెండర్ అవర్ లవ్ టు గాడ్.
0: ఈ భగవంతుని యొక్క ప్రేమకు మించినటువంటి ప్రేమ మరొకటి లేదు.
1: దేర్ ఇస్ నథింగ్ మోర్ దాన్ ద డివైన్ లవ్.
0: సమస్త విశ్వం కూడాను భగవంతు యందే లీనమై ఉంటున్నది.
1: ఇన్ ఫ్యాక్ట్ ది ఎంటైర్ యూనివర్స్ ఇస్ ఇన్ గాడ్.
0: అది అంతర్ బహిష్ఠత సర్వవ్యాప్య నారాయణ స్థిత అనింది వేదము.
1: వేద సేస్ గాడ్ ఇస్ ఇన్ యు, అబౌవ్ యు, బిలో యు, అరౌండ్ యు.
0: ఎక్కడ చూసినా కానీ దైవత్వమే.
1: గాడ్ ఇస్ ఎవ్రీవేర్.
0: కనుక దైవత్వాన్ని మించినటువంటిది మరొక రూపం ఈ జగత్తులో కానరాదు.
1: దేర్ ఇస్ నో ఫామ్ అదర్ దాన్ గాడ్.
0: రూపములు భిన్న భిన్నంగా రుచించినప్పటికీ,
1: ఫార్మ్స్ మే వేరీ,
0: పేర్లు అనేక రకంగా ఉండినప్పటికీ,
1: నేమ్స్ మే బి డిఫరెంట్,
0: ఆత్మతత్వం ఒక్కటే.
1: ద స్పిరిట్ ఆర్ ద సౌల్ ఇస్ వన్.
0: సర్వ జీవులయందు స్వభావమును చూచి చెలిమి కలిమితో పూజించండి.
1: ఇన్ ఫ్యాక్ట్ యు వర్షిప్ గాడ్ ఇన్ అసోసియేషన్ ఫ్రెండ్స్.
0: మనం భావించాలి.
1: హ్యావ్ దిస్ ఫీలింగ్ ఆఫ్ యూనిటీ.
0: అది ఏ నిజమైనటువంటి మానవత్వము.
1: దట్ ఈస్ ట్రూ హ్యూమన్ లవ్.
0: ఇదే విశ్వ ప్రేమ.
1: దిస్ యూనివర్సల్ లవ్.
0: జగత్తంతకును ఒక గృహము.
1: ఇన్ ఫ్యాక్ట్ ద హోల్ వరల్డ్,
0: మానవులందరూ ఒక కులము.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ది హ్యూమన్ రేస్ బిలాంగ్స్ టు వన్ కాస్ట్.
0: కాబట్టి ఈ ఒక గృహము లోపల అందరూ ఒక కులం వారైనప్పుడు ఒకరికొకరు ఎంత సన్నిహిత బాంధవ్యాన్ని పెంచుకోవాలి.
1: ఇన్ దిస్ మ్యాన్షన్ ఆఫ్ ది యూనివర్స్ వెన్ ది హ్యూమన్ రేస్ బిలాంగ్స్ టు వన్ కాస్ట్.
0: ఈనాడు గురు పూర్ణిమ అన్నారు.
1: Today is Guru Purnima.
0: ఏమిటి గురు పూర్ణిమ?
1: What is this Guru Purnima?
0: గురు బ్రహ్మ, గురు విష్ణు, గురు దేవో మహేశ్వరః, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః. గురు బ్రహ్మ, బ్రహ్మ కూడాను మన యందే ఉంటున్నాడు.
1: బ్రహ్మ ది క్రియేటర్ ఇస్
0: నారాయణ పరబ్రహ్మ అన్నాడు ప్రహ్లాదుడు.
1: ప్రహ్లాద సేస్ నారాయణ ఇస్ పరబ్రహ్మ.
0: నారాయణ పరతపః, నారాయణం పరం విష్ణు, అంత దైవత్వమే.
1: ఎవ్రీథింగ్ ఇస్ డివైన్.
0: మన హృదయమునందు ఉన్నటువంటిది నారాయణుడే.
1: ద వన్ ఇన్ అవర్ హార్ట్ ఇస్ గాడ్.
0: మన దృష్టి యందు ఉన్నటువంటి వాడు పరబ్రహ్మ స్వరూపుడే.
1: అండ్ ఇస్ ది సుప్రీం కాస్మిక్ ఫార్మ్.
0: మన జ్ఞానం నందు ప్రవేశించినటువంటి వాడు ఈశ్వర స్వరూపుడే.
1: ఇస్ ఈశ్వర హూ ఇస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ విజ్డమ్ విత్ ఇన్ అస్.
0: కనుకనే యు ఆర్ నాట్ వన్ పర్సన్ బట్ త్రీ అని బోధిస్తున్నాడు.
1: Therefore, Bhagavan says you are not one person but three.
0: దీన్ని గాయత్రి యందు భూర్ భువస్వః అన్నారు.
1: This in Gayatri is mentioned as Bhur Bhuvasvaha.
0: Om Bhur Bhuvasvaha.
1: Om Bhur Bhuvasvaha.
0: Bhuvahanaga Bhulokamoe.
1: The first one is
0: ee bhulokam ante emiti ee yokka swarupamu.
1: What do you mean by this earth planet?
0: Materials tho chernatundi dehame bhulokamu.
1: The body which is made up of material is bhuloka.
0: Anta material tho kudinatundi.
1: Everything is made out of material.
0: Kabatti deenine bhur annadu.
1: This is called భూ.
0: భూవహ.
1: దీంతో
0: ఒక విధమైనటువంటి కదిలిక శక్తి, వైబ్రేషన్ శక్తి ఉంటుంది.
1: హియర్ ఇన్ దిస్ మెటీరియల్ దేర్ యూ ఫైండ్ వైబ్రేషన్.
0: మానసిక స్వరూపము.
1: అండ్ దట్ ఈస్ సైకలాజికల్ మెంటల్.
0: కాదు, అదిగే ఈ యొక్క భూవర్లోకం, సువర్లోకం.
1: దిస్ ఇస్ భూవర్లోక, ది సువర్లోక.

0: సువర్లోకం అనగా
1: సువర్లోక
0: మన యొక్క జ్ఞానశక్తియే సువర్లోకము.
1: ఇట్ ఈస్ ద వన్ ఆఫ్ విజ్డమ్.
0: అది ఏ రేడియేషన్.
1: దట్ ఈస్ రేడియేషన్.
0: ఆ రేడియేషను ఉచ్ఛ్వాసశ్వాసము ఒక శ్వాసతో కూడినటువంటి యొక్క శ్వాసదేశము.
1: Radiation is related to our breathing process, inhalation and exhalation.
0: ఈ మెటీరియలైజేషన్ అనేటువంటి దేహము.
1: And the body signifies materialization.
0: ఈ దేహము మెటీరియలైజేషన్. మనసు వైబ్రేషన్, బుద్ధి రేడియేషన్.
1: Body symbolizes materialization, the mind stands for vibration and
0: వేదము
1: radiation.
0: ప్రజ్ఞానం బ్రహ్మ అని ఉచ్చరించింది.
1: This Veda calls it as
0: ప్రజ్ఞానం. ఎక్కడనో లేదు.
1: ప్రజ్ఞాన
0: సర్వము మనం మనసునందే ఉంటుండాలి.
1: ఇస్ కంటైన్డ్ విత్ ఇన్ ద మైండ్.
0: కాబట్టి మనసు, దేహము, ఈ యొక్క జ్ఞానము మూడు కూడా కూడినటువంటి వాడే మానవుడు.
1: దేర్ఫోర్ ఇస్ ఎ ట్రూ మ్యాన్ ఇఫ్ యు ఫైండ్ ఇన్ హిమ్ ద మిక్స్చర్. దైవాన్ని వెతకడానికి
0: ఏ ప్రదేశానికి మనం ప్రయాణం కానక్కర్లేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ యు డోంట్ నీడ్ టు గో ఎనీవేర్ ఇన్ సర్చ్ ఆఫ్ గాడ్.
0: నీ యొక్క దృష్టిని అంతర్ముఖంగా మార్చుకో.
1: టర్న్ విత్ ఇన్, హ్యావ్ ఇన్ వర్డ్ లుక్.
0: తప్పక అక్కడ నీకు భగవంతుడు సాక్షాత్కరిస్తాడు.
1: దేర్ యూ ఫైండ్ ద డివినిటీ.
0: రైట్ తో నీవు పోరాటానికి అవకాశం ఉంటుంది. అది ప్రేమ చేత.
1: బికాస్ ఆఫ్ లవ్ యూ కెన్ ఫైట్ యాజ్ అ మ్యాటర్ ఆఫ్ రైట్.
0: ప్రేమ లేనటువంటి వాడు దేనిని కూడా సాధించలేడు.
1: ఇన్ ఫ్యాక్ట్ ద వన్ విదౌట్ లవ్ కెనాట్ అచీవ్ ఎనీథింగ్ ఇన్ దిస్ వరల్డ్.
0: కనుక ప్రేమనే ప్రధానమైనటువంటిది.
1: సో లవ్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్.
0: కనుక పూర్ణిమ,
1: పూర్ణిమ,
0: పూర్ణిమ అనగా ఏమిటి?
1: ఫుల్ మూన్.
0: పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్చతే పూర్ణశ్చ పూర్ణమాదాయ పూర్ణమేవ అవశిష్యతే. పూర్ణ చంద్రుడు,
1: ఫుల్ మూన్
0: అనగా చంద్రమా మనసోజాత చక్షో సూర్యోజాయత ముఖ ఇంద్రశ్చ అగ్నిశ్చ. మన ముఖమంతా ఇంద్రుడే.
1: అవర్ ఫేస్ స్టాండ్ ఫర్ ఇంద్ర.
0: అనగా ఏమిటి? శబ్ద స్పర్శ రూప రసగంధాదులని పంచేంద్రియములతో కూడినటువంటి మన ముఖమే ఇంద్రుడు.
1: ద ఫేస్ విత్ ఆల్ ఫైవ్ సెన్సెస్ ద క్వాలిటీస్ స్టాండ్ ఫర్
0: ఇంద్రియాలకు అధిపతి అయినటువంటి వాడే మనస్సు.
1: అండ్ ద మైండ్ ఇస్ ద మాస్టర్ ఆఫ్ ఇంద్రియ సెన్సెస్.
0: కాబట్టి ఈ మనస్సు ఏ విధంగా ఉండాలి? పరిపూర్ణమైనటువంటి యొక్క ప్రేమతో ఉండినప్పుడే ఇది పూర్ణమ అంటారు.
1: మైండ్ షుడ్ బి ఫిల్డ్ విత్ ప్యూర్ లవ్.
0: ఈ పూర్ణిమ దినము ఏమాత్రము చంద్రుడి యందు మచ్చ కనిపించదు.
1: యు డోంట్ ఫైండ్ ఎనీ స్పార్క్ ఆన్ దిస్ డే ఆన్ ద మూన్.
0: పూర్ణమైన పరిశుద్ధంగా ఉంటాడు.
1: మూన్ ఇస్ టోటల్ అండ్ ప్యూర్.
0: కనుక మన మనసును ఈనాడు పవిత్రమైనటువంటి మచ్చలేనటువంటి యొక్క చంద్రుడి వలె మనం ప్రకాశింపజేసుకోవాలి.
1: సో వీ షుడ్ మేక్ అవర్ మైండ్ షైన్ బ్రిలియంట్లీ.
0: అది ఎట్లా ప్రకాశింపగలుగుతుంది?
1: How is it possible?
0: పవిత్రమైన ప్రేమను మనలో నింపుకోవాలి.
1: You should fill your hearts with sacred love.
0: ఈ ప్రేమ చేత మనం నిండినప్పుడే మన యొక్క ముఖం కూడాను చంద్రుని వలె ప్రకాశిస్తుంది.
1: When once there is love within you, your face is bound to shine brilliantly like moon.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: అందరి యందును ప్రేమ అనేటువంటి దైవ స్వరూపం ఉన్నది.
1: God is in the form of love in
0: everyone. ప్రేమ లేనటువంటి మానవుడు జగత్తులో కానరాడు.
1: In this world you don't find anyone.
0: జీవాని యందుకును ప్రేమ ఉంటున్నది.
1: A mad person has love.
0: అలాంటి ప్రేమ స్వరూపమైనటువంటి సర్వభూతాంతరాత్మగా ఉన్నటువంటిది కనుకనే విశ్వప్రేమను మనం అభివృద్ధి పరచుకోవాలి.
1: As love is under currents in everyone, see that it becomes cosmic form and universal.
0: ఈ ప్రేమను కేవలం మనము ఒక అల్పంగా కాని లేక వెల తక్కువైనటువంటి కానీ మనం భావించరాదు.
1: నెవర్ కన్సిడర్ లవ్ లో ఆర్ మీన్ ఆర్
0: దీని విలువ ఎవరు కూడా నిర్ణయించలేరు.
1: నో వన్ కెన్ ఎస్టిమేట్ ఈ
0: వాల్యూ. ప్రపంచంలో ప్రతి మానవుడు కూడాను తమ ఆస్తిపాస్తులంతా కూడాను ఒక విధమైనటువంటి బ్యాంకుల దగ్గర ఎక్కడో ఒక డిపాజిట్ చేస్తున్నారు.
1: ఇన్ దిస్ వరల్డ్ వీ డిపాజిట్ ఆల్ అవర్ మనీ ఇన్ ఎ బ్యాంక్.
0: ఇది కాదు నీవు డిపాజిట్ చేయవలసింది.
1: నాట్ ద మనీ దట్
0: నీ ఇంద్రియ శక్తి, నీ మనోశక్తి, నీ జ్ఞానశక్తి అన్ని కూడాను భగవంతుని దగ్గర నీవు ఖాతాగా పెట్టు.
1: డిపాజిట్ ద పవర్ ఆఫ్ యువర్ సెన్సెస్, ద పవర్ ఆఫ్ ద మైండ్ అండ్ ద పవర్ ఆఫ్ ఇంటెలెక్ట్ ఇన్ ద బ్యాంక్ ఆఫ్ గాడ్.
0: కనుకనే అతని యొక్క స్వాధీనంగా పరచు.
1: సరెండర్ టు హిమ్.
0: అతను ఏ నిమిషమైనా కూడాను ఎప్పుడైనా కూడాను నీకు తిరిగి దాన్ని అందించగలడు.
1: ఎనీ మూమెంట్ ఆఫ్ టైమ్ ఈస్ ప్రిపేర్డ్ టు గివ్ యు. దీనిలో
0: ఏమాత్రము క్షీణించడానికి అవకాశం లేదు.
1: ఇట్ విల్ నెవర్ డిమినిష్.
0: నశించడానికి అవకాశం లేదు.
1: ఇట్ కెనాట్ వానిష్.
0: నాశనం కావడానికి అవకాశం లేదు.
1: ఇట్ కెనాట్ బి డిస్ట్రాయ్డ్. ఎప్పుడూ
0: పరిపూర్ణమైన రీతిగా పెరుగుతూ ఉంటుంటాది.
1: ఇట్ ఇస్ టోటల్ అండ్ ఫుల్ గోస్ ఆన్ ఇంక్రీజింగ్.
0: కనుక ఇట్టి పవిత్రమైనటువంటి ప్రేమ తత్వాన్ని మనము బాగా పవిత్రంగా కాపాడుకోవాలి.
1: వీ హావ్ టు సస్టైన్ అండ్ ప్రొటెక్ట్ దిస్ సీక్రెట్ లా.
0: ఎలాంటి పరిస్థితులు ఏందైనా కూడాను ప్రేమకు ఏమాత్రం కూడాను ద్వేషాన్ని చేర్చకూడదు.
1: అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్ నెవర్ ఎంటర్టైన్ హేట్.
0: ఏదైనా దేహం అక్కడ ప్రవేశించిందా దాన్ని కూడా నువ్వు ప్రేమగా మార్చుకో.
1: ఇఫ్ అట్ ఆల్ ఇఫ్ ఎనీథింగ్ షుడ్ స్టెప్ ఇన్ కన్వర్ట్ ఇన్ టు లవ్.
0: కనుక ఎక్కడ కానీ కష్టం వచ్చినప్పుడే సుఖం కూడా ఉంటుంటాది.
1: వెన్ దేర్ ఆర్ డిఫికల్టీస్ దేర్ లైస్ హ్యాపీనెస్ టు.
0: అనేక విధమైన బాధలు కలిగినప్పుడే ఆనందం కూడా బలుస్తుంది.
1: వెన్ దేర్ ఆర్ ట్రబుల్స్ యువర్ ఫ్యూచర్ హ్యాపీనెస్.
0: మీరు పేపర్లో చూస్తుంటారు.
1: యు విల్ బి వాచింగ్ దిస్.
0: పాకిస్తాన్ వారంతా వచ్చి వార్ చేస్తున్నారు, చాలా మంది చనిపోయారు అని అనుకుంటున్నారు.
1: యు ఆల్సో మస్ట్ హావ్ కమ్ టు నో దట్ ఇస్ పాకిస్తాన్ వార్.
0: చాలా మంచి జరిగింది భారతదేశానికి.
1: What had happened in Pakistan war is for good of Bharat.
0: ఈ యొక్క చిన్నది పాకిస్తాన్ వారు కాదు వచ్చిండేది.
1: ఇట్ నాట్ జస్ట్ సింపుల్ పాకిస్తాన్ వార్.
0: కేవలం మధ్య నుంచి భారతదేశం నుంచి పోయినటువంటి వారిని పాకిస్తాన్ వారు తిండి లేక వెనుకకు పంపుతూ వచ్చారు.
1: As many of our own immigrants have been over there, the Pakistan people
0: వాళ్ళందరూ వీరిలో వీరు పోట్లాడుకుంటూ వచ్చారు.
1: And it's only in fighting among themselves.
0: కట్టకడపటికి ఏమైపోయింది?
1: What happened finally?
0: ఇవంతా నశించింది.
1: Everything gone.
0: Chinese, Americans,
1: Russians,
0: భారతదేశానికి ఫ్రెండ్స్ గా తయారైపోయినారు.
1: They all have become friends of Bharat today.
0: ఈ బాధ మన భారతదేశానికి గొప్ప పేరు సాధించింది.
1: This suffering, this war has given us very good name in the world.
0: పాకిస్తాన్ వారు చేసింది మంచిది కాదు అని అందరూ అతన్ని విమర్శిస్తూ వచ్చారు.
1: We go on criticizing, attacking Pakistan.
0: భారతదేశం యొక్క శాంతియే దీని యొక్క గుణములకు సరైన మూల కారణం.
1: It is the peace of Bharat which is the real virtue.
0: ప్రతి మానవుడు కూడాను పవిత్రమైన గుణాన్ని పెంచుకోవాలి.
1: Every man should uphold the sacred quality.
0: ఒకానొక సమయ లోపల,
1: at one time,
0: బొంబాయి లోపల,
1: in Bombay,
0: Munshi అనేటువంటి వైస్ ఛాన్సలర్ ఉండేవాడు.
1: There is one person, Munshi, the vice chancellor.
0: భారతీయ విద్యాభవన్ యొక్క అధిపతి.
1: He is the head of Bharatiya Vidyabhavan.
0: అతను గొప్ప మేధావులంతకుడును ఒక చేర్చాడు.
1: He convened a conference of intellectuals.
0: ఆనాడు స్వామి యొక్క ఉపన్యాసం పెట్టాడు.
1: That day, Bhagwan was to address.
0: ఒక వ్యక్తి లేచాడు.
1: One person got up.
0: స్వామి,
1: స్వామి,
0: మన భారతదేశం లోపల,
1: in our Bharat,
0: అస్త్రశస్త్ర విద్యలన్నీ కూడా క్షీణించిపోయినాయి.
1: We don't have any weapons any longer.
0: కానీ అమెరికా, రష్యా వీరందరూ కూడా చాలా ఆయుధాలు పెంచుకుంటూ వచ్చారు.
1: అమెరికా అండ్ రష్యా ఆర్ ఇన్ పొజిషన్ ఆఫ్
0: మన భారతదేశం ఏం చేస్తా ఉంది?
1: What is that Bharat is
0: doing? భారతదేశం అస్త్రశస్త్ర విద్యలంతా నేర్చుకోకూడదు?
1: Why not we manufacture?
0: ఎందుకు మనం పోషించకూడదు?
1: Why don't we develop?
0: నేను అప్పుడు చెప్పాను.
1: భగవాన్ సార్,
0: నాయన, భారతదేశం పోషించుకోవాల్సింది ఇవి అస్త్రశస్త్ర విద్యలు కాదు.
1: Bharat is not for these weapons and the armaments.
0: భారతమునకు ఎవరు ప్రధానులు?
1: Who are important?
0: మహాభారతం లోపల పంచపాండవులే ప్రధానమైనటువంటి వారు.
1: Five Pandavas are important in Mahabharat.
0: పెద్దవాడు ధర్మజుడు, రెండవవాడు భీముడు,
1: నెక్స్ట్ భీమ,
0: మూడవవాడు అర్జునుడు,
1: థర్డ్ అర్జున,
0: నాలుగోవాడు నకులుడు,
1: ఫోర్త్ నకులు,
0: ఐదోవాడు సహదేవుడు,
1: ఫిఫ్త్ సహదేవుడు.
0: భీమ, అర్జున, నకులు, సహదేవులకు ధర్మజుడు అధిపతిగా ఉన్నాడు.
1: ధర్మజ ఇస్ ది హెడ్ ఆఫ్ ది రిమైనింగ్ ఫోర్ బ్రదర్స్.
0: కాబట్టి ఈనాడు మనం పెంచుకోవాల్సినటువంటిది ధర్మాన్ని పెంచుకోవాలి.
1: వాట్ వీ హావ్ గాట్ టు డెవలప్ టుడే ఇస్
0: ధర్మో రక్షతి రక్షితః. ధర్మాన్ని మనం పెంచుకుంటే అది మనం రక్షిస్తుంది.
1: ఇఫ్ యూ ప్రొటెక్ట్ అండ్ అప్హోల్డ్ ధర్మ, యూ విల్ బి ప్రొటెక్టెడ్.
0: ఈ ఆయుధాల కోసమైపోయి ధర్మం అంతా వ్యర్థం చేయకూడదు.
1: డోంట్ వేస్ట్ మనీ టు మ్యానుఫాక్చర్ బాంబ్స్ ఆర్ న్యూక్లియర్ బాంబ్స్.
0: ఈనాడు పాకిస్తాన్ అదే గతి పట్టింది.
1: That this is
0: వచ్చిన ధనాన్నంతా ఆయుధాల కోసం పెట్టి తినడానికి తిండి లేకుండా అవస్థ పడుతున్నారు.
1: పాకిస్తాన్ స్పెంట్ ఆల్ ద మనీ ఫర్ దిస్ వెపన్స్ అండ్ దే ఆర్ సఫరింగ్.
0: ఈ ఆయుధాల మనం రక్షించేది
1: weapons will not protect you.
0: దైవ ప్రేమని, దైవ అనుగ్రహమే మనుషులను రక్షిస్తుంది.
1: Divine love, the divine grace protects you.
0: మానవుని యొక్క బుద్ధి యొక్క శక్తులంతా కూడా దైవం పైన ఆధారపడినటువంటివే కానీ ఈ ధనధాన్యముల పైన ఆధారపడినటువంటివి.
1: In fact, the human intellect and the latent power depend on God, not on these weapons.
0: కనుకనే ధర్మాన్ని మనం పోషించుకోండి.
1: Therefore, we have to uphold dharma.
0: ఈనాడు చూడండి, ఆనాడు పరిస్థితి నేను చెప్తున్నాను. రష్యా గొప్ప ట్యాంక్స్ అంతా కట్టుకున్నది, గొప్ప ఆయుధాలంతా పెంచుకుంది.
1: రష్యా మ్యానుఫాక్చర్ ట్యాంక్స్ అండ్ అటమ్
0: బాంబ్స్. అమెరికా చూస్తే,
1: అమెరికా
0: అస్త్రశస్త్ర విద్యలన్నీ కూడా అభివృద్ధి చేసింది.
1: ఇట్ హాస్ డెవలప్డ్ స్టార్ వార్ కూడా
0: సిద్ధమైపోయింది.
1: ఇట్ లెడ్ టు స్టార్ వార్.
0: ఇన్ని ఆయుధాలు పెంచుకుంది.
1: సో మెనీ దే హావ్.
0: కానీ పెంచుకుని ఏమి ప్రయోజనం?
1: వాట్ ఫార్ ఇస్ ఆల్ దాట్?
0: అన్ని పెంచుకున్నారు.
1: Yes, they develop.
0: కానీ ఈనాడు మనం పెంచుకోవాల్సినటువంటి ధర్మాస్త్రాన్ని పెంచుకోవాలి.
1: We have to develop this weapon of dharma.
0: ఈ ధర్మం అనేటువంటి దాన్ని మనం జవదాటకుండా పోయినప్పుడు, అనుసరించినప్పుడు ఎంతైనా మనకు అందరూ కూడా దీనికి పాదక్రాంతులు అవుతారు.
1: ఇఫ్ యూ ఫాలో ధర్మ, ఇఫ్ యూ డు నాట్ ట్రాన్సెండ్ ధర్మ, ఎవ్రీబడి విల్ ఫాలో యూ.
0: ధర్మజునికి నీవు పాదక్రాంతుడైతే ఈ రష్యా అనేటువంటి భీముడు, అమెరికా అనేటువంటి అర్జునుడు కూడాను ధర్మజునికి పాదక్రాంతుడైపోతారు.
1: ఇఫ్ యూ ఫాలో ధర్మ, ద భారత్, భీమా సింబలైజింగ్ రష్యా,
0: అమెరికా అర్జును,
1: అర్జున విల్ సరెండర్ టు ధర్మ.
0: ఎందుకంటే సకలాస్త్రములు కూడా సాధించినటువంటి వాడు.
1: ఇన్ ఫ్యాక్ట్ హి హస్ గాట్ ఆల్ వెపన్స్ అండర్ హిస్ కంట్రోల్.
0: అందుకోసమే అతని బిరుదు అర్జున పాల్గొన పార్థివ కిరీటి చేతువాహన భీమచర్య జయకృష్ణ సవిశాచి ధనుంజయ. అర్జునికి ఇన్ని అస్త్రములు ఉంటున్నాయి.
1: అర్జున హ్యాస్ సో మెనీ టైటిల్స్.
0: ఇన్ని టైటిల్స్ కలిగినటువంటి అమెరికా వాడు కట్టగలిపటికి ఏమైపోయాడు?
1: వాట్ హ్యాపెన్ టు అమెరికా? అర్జున సో మెనీ టైటిల్స్.
0: ఇంకా రష్యన్స్ కావలసినంత అస్త్రాలు పెట్టుకున్నారు.
1: రష్యన్స్ దే హావ్ సో మచ్ ఆఫ్ న్యూక్లియర్ పవర్.
0: ఇవంతా కూడా కట్టకట్టుపై ఏమైపోయినాయి?
1: వాట్ హ్యాపెన్ ఫైనలీ?
0: తమకు తామే అపకారం చేసుకున్నారు.
1: దే హావ్ harm themselves.
0: కనుకనే మన ప్రపంచంలో భారతదేశం నందు భీముడైనటువంటి యొక్క బలవంతులందరూ కూడా ధర్మానికి అతీతులైపోయింది, ధర్మ్యాతులకి శరణం వచ్చండి.
1: Therefore all strong people representing Bhima should surrender to Dharma.
0: ధర్మజునికి ఈ యొక్క అర్జున భీముడు కూడాను సరెండర్ అయితే నకులు సహదేవులు కూడా సరెండర్ అయిపోతారు.
1: When once Bhima and Arjuna surrendered to Dharma naturally,
0: ఈనాడు మనం సాధించవలసింది భారతదేశం వారి ఏమిటి?
1: And what is that need? That
0: ధర్మాస్త్రాన్ని సత్యాస్త్రాన్ని మనం సాధించాలి.
1: So what is needed in Bharat today? Dharmastra, the weapon of Dharma.
0: ఈ రెండు కూడాను ఒక ప్రేమలో ఇమిడి ఉన్నటువంటివి.
1: Both of these things are within the principle of love.
0: ఒక గుడ్డు లోపల చిన్న పిట్ట వస్తుంది.
1: You find egg that ఆ పిట్టనే
0: పెద్ద కోడిగా తయారవుతుంది.
1: It becomes quite independent and flies
0: high. చిన్న మొక్కగా పుడుతుంది.
1: And seed germinates into a sapling.
0: పెద్ద వృక్షంగా తయారవుతుంది.
1: It grows into a gigantic tree.
0: కనుకనే ప్రతి ఒక్కటి కూడాను ప్రేమ అనేటువంటి చిన్న గుడ్డు నుండి ఈ జగత్తంతా కూడాను విశాలమైన బ్రహ్మమంతా కూడాను ఇందులో ఆవిర్భవిస్తుంది.
1: Therefore in this tiny little egg there is contained that infinite love.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: ప్రేమ చేత సాధించలేనటువంటి లోకంలో ఒక్కటి కూడాను లేదు.
1: In this world there is nothing that you cannot achieve with love.
0: దీనికి దేనికి ఎగ్జాంపుల్ అనుకుంటారా? దానికి నేనే ఎగ్జాంపుల్. నాకు ప్రేమ అనేటువంటి పెద్ద ప్రాపర్టీ.
1: భగవాన్ ఇస్ ది బెస్ట్ ఎగ్జాంపుల్ whose property is love.
0: అందర్ని ప్రేమతో చూస్తుంటాను.
1: భగవాన్ లవ్స్ ఆల్.
0: దేనిని కూడాను నేను ఆశించడం లేదు.
1: భగవాన్ డస్ నాట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్.
0: ఎందుకంటే ప్రేమనే దీన్నంతని పెరుక్కుని వస్తుంది.
1: బికాజ్ ఇట్స్ లవ్ దట్ బ్రింగ్స్ యు ఆల్ హియర్.
0: కనుకనే ప్రేమ చేత మనం దేన్నైనా సాధించవచ్చును.
1: విత్ లవ్ యు కెన్ అచీవ్ ఎనీథింగ్.
0: భూమిని ఆకాశంగా మార్చవచ్చు, ఆకాశాన్ని భూమిగా మార్చవచ్చు.
1: ఎర్త్ కెన్ బి ట్రాన్స్మ్యూటెడ్ ఇంటు స్కై అండ్
0: ఇది అంతటా సర్వశక్తిమంతుడు ప్రేమ యందే ఉంటున్నది.
1: ఆల్ ఫ్యాకల్టీస్ ఆర్ దేర్ ఇన్ లవ్.
0: ఒక చిన్న ఉదాహరణ,
1: స్మాల్ ఎగ్జాంపుల్.
0: నేను పూర్వం అనుకున్నాను
1: భగవాన్ స్వతంత్రమే గౌ.
0: ఈ విద్యార్థులు అనేక విద్యలు నేర్చుకుంటున్నారు.
1: స్టూడెంట్స్ లెర్న్.
0: కేవలం ఈ విద్యలన్నీ కూడాను కేవలం ప్రపంచానికి ఏమాత్రం ఉపయోగం లేదు.
1: ఆల్ ది ఫార్మ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆర్ యూస్లెస్. ఫిజిక్స్,
0: బాటనీ, సైన్స్, మ్యాథమెటిక్స్ ఇవన్నీ కూడాను ఏదో ఒక ఉద్యోగానికి పనికి వస్తాయే కానీ మానవుని హృదయాన్ని పెక్కింపజేసేటువంటి దీనికి పనికిరావు.
1: బాటనీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ దే ఓన్లీ హెల్ప్ యూ టు ఈక్ అవుట్ యువర్ లివింగ్. అండ్ ఆఫ్టర్ ఆల్ దే ఆర్ అవుట్వర్డ్.
0: కానీ దీని అన్నిటి కూడాను ఒక విధమైనటువంటి ఒక ఆకర్షణీయమైనటువంటి ఒక శక్తిని మనం అభివృద్ధి పరచాలి.
1: వీ హావ్ టు డెవలప్ దట్ పవర్ ఆఫ్ అట్రాక్షన్.
0: అది అయస్కాంతము.
1: That is power of attraction, magnetic
0: power. ఈ అయస్కాంతం అంతా భూమి యొక్క స్వరూపమే అయస్కాంతము.
1: And the earth stands for magnetic power.
0: 1000 miles దూరంలో ఉన్నటువంటి దాన్ని కూడా భూమి ఆకర్షిస్తుంది.
1: Any object miles away from it is drawn by earth, magnetic power.
0: కనుక ఈ యొక్క అయస్కాంతములకు ఉన్నటువంటి శక్తి దేనికి లేదు.
1: No other power excels the magnetic power.
0: ఈ అయస్కాంతం అంతా ప్రేమలో అణు స్వరూపమే.
1: And this magnetic power is just atomic in front of love.
0: కనుక దేని వల్ల మనము జగత్తును ఆకర్షించటము?
1: How do you attract this love?
0: భగవంతుని కూడా ఆకర్షించేటువంటిది గానము.
1: God is attracted by music, gana.
0: ఎత్ర యోగిశ్వర కృష్ణ ఎత్ర పార్థో ధనుగ్రహ, ఆ రెండింటి యొక్క ఏకత్వం కలిసినప్పుడే విజయం సంభవిస్తుంది.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ వెన్ దీస్ టూ దే ఆర్ ఇన్ ప్రాపర్ కాంబినేషన్ ఇట్ లీడ్స్ టు సక్సెస్.
0: ఒకానొక సమయంలో నారదుడు విష్ణువు ప్రశ్నించాడు.
1: అట్ వన్ టైమ్ నారద క్వశ్చన్
0: స్వామి, ఏదైనా మీకు చెప్పాలనుకుంటే మీరు ఎక్కడ ఉంటారో ఏమిటో, మీ బ్రాంచ్ అడ్రస్ అంతా చాలా దూరంగా ఉంటుంటాయి, హెడ్ ఆఫీస్ ఎక్కడ అన్నాడు.
1: నారద ఆస్క్డ్ నారాయణ, స్వామి, యూ హావ్ గాట్ సో మెనీ బ్రాంచ్ అడ్రస్సెస్ బట్ ఐ వాంట్ టు నో యువర్ హెడ్ ఆఫీస్ అడ్రస్.
0: ఒక కైలాసం అంటారు, ఒక స్వర్గం అంటారు, ఈ బ్రాంచ్ ఆఫీసులకు నాకు తెలియదు అడ్రస్.
1: వీ డోంట్ హ్యావ్ ది బ్రాంచ్ అడ్రస్సెస్ లైక్ కైలాస లైక్
0: నారాయణ చెప్పాడు. క్లాస్కో అడ్రస్ నా అడ్రస్.
1: నారాయణ సార్
0: ఎత్ర గాయంతి తత్ర తిష్ఠామి నారద. ఆ ఆఫీస్ ను వదలి నేను ఎక్కడ పోలేను, ఎక్కడ నా భక్తులు ఎక్కడ స్మరిస్తుంటారు వాడు హృదయంలో నేను ప్రతిష్ట అయి ఉంటాను అన్నాడు.
1: Lord said, my office is this. I will never get out of my office. What is that office address? Wherever my glory is sung, I saw myself. Therefore, God is drawn by music.
0: కనుకనే ఈ మ్యూజిక్ అనేటువంటి దాంతో హృదయానంతా కరిగిస్తుంది, కదిలిస్తుంది, మెదిలిస్తుంది.
1: ఇట్స్ మ్యూజిక్ దట్ మెల్ట్స్ ద హ్యూమన్ హార్ట్ అండ్ లిటరలీ మూవ్ ఎవ్రీబడీ.
0: ఇది కూడా నువ్వు ఒకటి పెట్టాలి మన కాలేజ్ లో అనుకున్నాను.
1: అండ్ మ్యూజిక్ షుడ్ బి స్టార్టెడ్ ఇన్ అవర్ కాలేజెస్.
0: నేను ఎవరికి చెప్పలేదు.
1: భగవాన్ డిడ్ంట్ టెల్ ఎనీబడి.
0: నేను ఎవరికి చెప్పను.
1: భగవాన్ డజంట్ టెల్ ఎనీబడి.
0: అది సంకల్పం తప్పక అది నెరవేరుతుంది.
1: ఇట్ ఇస్ ద విల్ దట్ ఫ్రక్టిఫైస్.
0: తక్షణమే ఒక వ్యక్తి వచ్చాడు ఇండోనేషియా నుంచి.
1: From Indonesia, a person came, a devotee came.
0: పోయిన వారం వచ్చి, స్వామి, మన కాలేజ్ లోపల మ్యూజిక్ కాలేజ్ అనేటువంటి ప్రయత్నించాలి, దీన్ని మీరు ప్రారంభించండి, నేను 10 కోట్లు ఇస్తాను అన్నాడు.
1: The devotee came and prayed to Bhagavan, Bhagavan, we should have a music college. I am prepared to spend 10 crores.
0: కనుక ఈనాడు 10 కోట్లు ఇచ్చాడు, రేపటి దినం ఇంకా ప్రారంభిస్తున్నాం మేము.
1: Bhagavan, and he gave 10 crores and music college is going to be commenced, started soon.
0: కనుకనే ఇప్పుడు మనము ప్రశాంతి నిలయంలో కూడాను ఈ మ్యూజిక్ అనే దాని వల్ల ఏ విధంగా ఉంది, భారతీయ సంస్కృతి అంతా కూడాను మ్యూజిక్ లో ఉంటుంది. అది
1: ది ఎంటైర్ కల్చర్ ఆఫ్ భారత్ ఇస్ కంటైన్డ్ విద్ ఇన్ దిస్ మ్యూజిక్.
0: ఈ మ్యూజిక్ అనేటువంటిది కేవలము ఈనాటి మ్యూజిక్ కాదు, ఈనాటి మ్యూజిక్ కూడా అత్యవసరమే.
1: మోడర్న్ మ్యూజిక్ ఇస్ ఆల్సో నెసెసరీ.
0: ప్రాచీన సంస్కృతికి సంబంధించినటువంటి యొక్క వీధి నాటకాలు, బయలు నాటకాలు, ఈ గానాలు, హరికథలు ఇట్లా దీంట్లో కూడా ఈ గానాన్ని చాలా అభివృద్ధి పరచాలి.
1: The music has got to be developed because to encourage the ancient culture of Bharat.
0: కనుక భారతీయ సంస్కృతి మనం పునరుద్ధరించాలంటే ఈ యొక్క గానం కూడా చాలా అవసరము.
1: Bhagavan wants to improve and foster the Indian culture.
0: ప్రపంచమంతకున్న లలిత కళలతో కూడినటువంటిది.
1: And in fact the culture has got all the fine arts.
0: కనుక ఈ కాలేజీ కూడాను ఈ యొక్క మాసం దాటతానే ప్రారంభిస్తున్నాం. శ్రావణ మాసం లోపల
1: మ్యూజిక్ కాలేజ్ విల్ స్టార్ట్.
0: ఇది ఆషాఢ మాసం అట్టు పెట్టాను.
1: This present month is ఆషాఢ మాస.
0: ఇందులో ఏ మాత్రము నూతన గృహములు ప్రవేశించకూడదని కట్టకూడదని కూడా ఒక పెద్దల యొక్క శాసనం.
1: It's usual custom and a tradition not to embark new projects in the present month.
0: కనుక ఈనాడు
1: టుడే
0: ఇతను పూరి అని, నాట్ పొటాటో.
1: His name is Puri.
0: ఈయన 10 కోట్లు మ్యూజిక్ కాలేజ్ కి ఇచ్చాడు. ఇప్పుడు
1: He gave 10 crores for starting music college.
0: పోయిన నెల నేను బెంగళూరులో ఉండినాను.
1: Bhagavan was there in Bangalore.
0: ఈ చీఫ్ మినిస్టర్ పటేల్ అని చేసేసి
1: చీఫ్ మినిస్టర్ పాటిల్
0: స్వామి పుట్టపత్తిలో పల్లె లోపల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పెట్టారు.
1: స్వామి, you have started super specialty hospital there in
0: Puttaparthi. పల్లెల వారికంతా ప్రయోజనం అవుతుంది.
1: It is highly useful to rural
0: పట్టణ వాసులకంతా కూడా ఏ మాత్రము ఉపయోగం లేకుండా ఉంటుంటాయి. ఇక్కడ
1: the city people there in Bangalore are not benefited.
0: రోగం బీదవారికి వస్తుంది, షావుకారికి వస్తుంది, రోగం ఎవరికి తప్పింది కాదు.
1: Sick and poor also suffer from diseases.
0: కనుక ఇది బెంగళూరు లోపల ఒకటి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కట్టాలన్నాడు.
1: చీఫ్ మినిస్టర్ ప్రేడ్ టు భగవాన్, వీ నీడ్ ఎ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఇన్ బెంగళూరు.
0: అనగా హార్ట్ కు,
1: హార్ట్
0: లంగ్స్ కు,
1: లంగ్స్
0: తలకు,
1: అండ్ ద హెడ్
0: కిడ్నీకి, మూడింటికి తగినటువంటిది పెట్టాలన్నాడు.
1: త్రీ స్పెషాలిటీస్ ఆర్ గోయింగ్ టు బి స్టార్టెడ్ దేర్ ఇన్ బెంగళూరు.
0: సరే, నేను నవ్వినాను, ఊరుకున్నాను.
1: స్వామి సింప్లీ స్మైల్.
0: రెండో వారమే
1: నెక్స్ట్ వీక్
0: ఆ చీఫ్ మినిస్టర్, ఫైనాన్స్ మినిస్టర్, సెక్రటరీస్, ఇంకా మినిస్టర్, రెవెన్యూ మినిస్టర్స్, అందరూ మినిస్టర్స్ ఒక 10 మంది చేరేసేసి సిగ్నేచర్ చేసి 70 ఎకరాలు భూమిని మాకు రిజిస్టర్ చేసుకుని మాకు తెచ్చిచ్చారు.
1: నెక్స్ట్ వీక్ వాట్ హ్యాపెన్, చీఫ్ మినిస్టర్ అకాంపనీడ్ బై ఫైనాన్స్ మినిస్టర్, రెవెన్యూ మినిస్టర్, 10 మెంబర్స్ ఆఫ్ హిస్ క్యాబినెట్,
0: అందరూ
1: ఆఫర్డ్ 70 ఎకర్స్
0: స్వామికి అర్పితం చేశారు.
1: దే సరెండర్ టు గాడ్, భగవాన్.
0: ఇప్పుడు అక్కడ ఒక్కొక్క ఎకరా 1.5 కోట్లు అవుతుంది.
1: ఈచ్ ఏకర్ కాస్ట్ 1.5 crores.
0: అనగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి పక్కలోనే మాకు చాలా మంచిది. 4 వైపులా కూడా రోడ్స్ ఉన్నాయి. కావేరు నుంచి నీరు తెచ్చిచ్చారు మాకు. రోడ్స్ అంతా వేశారు, కరెంట్ అంతా ఇచ్చారు.
1: ద లొకేషన్ ఇస్ వెరీ క్లోజ్ టు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పార్క్ దేర్ ఇన్ బెంగళూరు.
0: మంచి కార్యం చేసేటువంటి వ్యక్తి మనకు కనిపించడం లేదు, కానీ మంచి కార్యానికే ముందొస్తే మన దేశమంతా ఎంతైనా సహాయం చేస్తుంది.
1: In fact, if you are prepared to undertake good job, good task,
0: Bharat Desham dayagala hrudayamainatundi Bharat Desham.
1: In fact, Bharat symbolizes the compassion.
0: Dharma hrudayamto kudinatundi Bharat Desham.
1: One of righteousness.
0: Daya hrudayamainatundi Bharat Desham.
1: And Bharat is full
0: Chaga of hrudayamainatundi Bharat Desham.
1: Is the land of sacrifice.
0: Prema hrudayamainatundi Bharat Desham.
1: And full of love.
0: Karukani manamu swarthulu kaadu parathulamu manamu.
1: We are not swartha, selfish, we are paratha, spiritual.
0: దైవమునకు జీవమునకు ఉండేటువంటి వ్యత్యాసం ఏమిటి?
1: What is the difference between individual and God?
0: ఎవడు జీవుడు, ఎవరు దేవుడు?
1: Who is jiva individual, who is deva God?
0: సమస్తి దేవుడు.
1: Individual and the cosmic universal.
0: కాబట్టి మీరందరూ సమష్టిగా ఉన్నారు, కాబట్టి మీరంతా దేవతలే.
1: In fact you are all together or the deities, devata.
0: మనం చేసేటువంటి వారు చిక్కితే ఇచ్చేటువంటి వారు తక్కువ లేరు.
1: In fact if you are prepared to do, there are many people that support you.
0: హాస్పిటల్ నేను చేస్తాను అన్నాడు. అది తెలుసుకుని ఒక అమెరికా మనిషి,
1: వన్ అమెరికన్ కేమ్ ఫార్వర్డ్ దట్ హీ విల్ అండర్టేక్ ద జాబ్.
0: అతనే సింక్లర్ కమాన్.
1: హీ సింక్లర్.
0: దానికి ఇతను సంసిద్ధంగా ఉంటున్నాడు. పోయిన తూరి కూడాను మనం పుట్టపర్తి లోపల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కట్టినప్పుడు అక్కడ కూడా కొన్ని లక్షలు కొన్ని కోట్లు తాను ఇచ్చాడు. ఇప్పుడు దీనికి కూడా తాను ఇస్తున్నాడు.
1: ఇన్ ఫ్యాక్ట్ సింక్లేర్ కేమ్ ఫార్వర్డ్ అండ్ స్పెండ్ క్రోర్స్ ఆఫ్ మనీ ఫర్ ది సూపర్ హాస్పిటల్ పుట్టపర్తి.
0: కొన్ని నెలలకు ముందుగా కూడా ఇక్కడ గోల్డ్ అంతా వేస్తుంటే అందరిపైన గోల్డ్ వర్షం కురిచింది.
1: We had rain of gold here in this hall.
0: Anaga empty. Nen andarni bangaru bangaru bangaru ani address chesu.
1: Swami calls everybody bangaru gold gold.
0: Kalaku andaru bangaru le.
1: So all are gold.
0: Charinchinatundi hrudayam anta kuda bangaru hrudayame.
1: And the heart that does not waver, the mind does not waver.
0: Ilanti yagulu ilanti yogulu ilanti pavitramainatundi hrudayulu lokamlo ento mandi untunnaru.
1: There are many many on of sacrifice
0: and
1: sacrifice. In fact, we have not asked anybody.
0: అడిగితేనంటే వర్షం కురిచినట్టు కురుస్తుంది.
1: If Swami asks, there will be rain of money.
0: కానీ అది నాకు ఇష్టం లేదు.
1: భగవాన్ doesn't approve it.
0: అది చీప్ అయిపోతుంది.
1: You become cheap.
0: నేను అట్ట కాకూడదు.
1: Swami will never endorse that.
0: అన్నిటికీ నీవు తగినటువంటి యొక్క దీంతో మనం సంకల్ప సద్ధితిగా మనం ఉండాలి.
1: It is the will of Bhagavan that would materialize.
0: కనుక మనం సంకల్పించుకున్నటువంటి సత్కార్యములు నెరవేర్తాయో లేదో అనే సందేహంకు అవకాశం ఇవ్వకూడదు.
1: నెవర్ డౌట్ వెదర్ యువర్ గుడ్ టాస్క్ ఆర్ గోయింగ్ టు బి ఫుల్ఫిల్డ్ ఆర్ నాట్.
0: ఇంకా ఇంకా ఇంకా ఇంకా ఈ ప్రపంచంలో ఇంకా ఎన్నెన్నో జరగబోతున్నాయి.
1: మెనీ మెనీ మోర్ థింగ్స్ ఆర్ గోయింగ్ టు హ్యాపన్.
0: కనుక మనం ఏమాత్రం కూడా విచారించనక్కర్లేదు.
1: డోంట్ వరీ.
0: ప్రతి వ్యక్తి కూడాను భగవత్ స్వరూపుడే.
1: ఎవ్రీవన్ ఇస్ ఎంబోడిమెంట్ ఆఫ్ గాడ్.
0: మీరందరూ ప్రేమమయులుగా తయారు కాండి.
1: యూ షుడ్ బి ఫుల్ ఆఫ్ లవ్.
0: ప్రేమను మీ హృదయంతో నింపుకోండి.
1: ఫిల్ యువర్ హార్ట్ విత్ లవ్.
0: ప్రేమ కంటే మించిన దైవం మరొకటి లేదు.
1: నో గాడ్ ఇస్ బియాండ్.
0: ప్రేమ కంటే మించిన ధనం మరొకటి లేదు.
1: నో వెల్త్ హైయర్ దన్ లవ్.
0: ప్రేమ కంటే మించిన ధర్మం మరొకటి లేదు.
1: అండ్ దేర్ ఇస్ నో ధర్మ
0: అబౌట్. ప్రేమ కంటే మించిన ఇది జ్ఞానం మరొకటి లేదు.
1: అండ్ మెడిటేషన్
0: సర్వము ప్రేమమయమే.
1: మెడిటేషన్ ఇస్ లెస్ దన్ లవ్. సో ఎవ్రీథింగ్ ఇస్ లవ్ అలోన్.
0: ప్రేమనే దైవ స్వరూపము.
1: లవ్ ఇస్ గాడ్.
0: కనుక మీరు ప్రేమమయులు వేయండి. భారతదేశంలో ఎట్టి కలతలు కల్లోలములు లేకుండా అన్నదమ్ములు వలె అక్క చెల్లెండ్రు వలె ఐకమత్యంగా జీవించాలని నేను ఆశిస్తున్నాను.
1: Be the embodiments of love. Bhagavan wants you to live intimately in close association relationship.
0: ఈనాడు ఆ ప్రేమ మానవునియందు శూన్యమైపోవటం చేతనే కేవలము కఠిన హృదయుడైపోయి రాక్షసుడిగా ప్రవహిస్తున్నాడు ఈనాటి మానవుడు.
1: Man is behaving like a demon because love is lost.
0: ప్రేమమయుడుగా అన్నప్పుడు నీవే దైవ స్వరూపుడుగా అవుతావు.
1: ఇఫ్ యు ఆర్ ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్ యు ఆర్ గాడ్. బ్రహ్మవిత్
0: బ్రహ్మైవ భవతి.
1: ద నోవర్ ఆఫ్ బ్రహ్మన్ బికమ్స్ బ్రహ్మన్.
0: దానిని నీవు గుర్తించుకుంటే నీవే బ్రహ్మవు.
1: ఇఫ్ యు అండర్స్టాండ్ దట్ యు ఆర్ బ్రహ్మ గాడ్.
0: కనుక ఈనాటి ప్రత్యేకమైనటువంటి ఉద్దేశం ఏంటంటే అందరూ ప్రేమమయులుగా ఉండాలి.
1: ఎవ్రీవన్ షుడ్ బి ఎంబాడిమెంట్.
0: ఎలాంటి పరిస్థితులు ఏందైనా కూడా ప్రేమను మాత్రం మీరు మార్చుకోకూడదు.
1: అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్ నెవర్ గివ్ అప్ లవ్.
0: ఎలాంటి దుష్టగుణములు మనలో ప్రవేశించినప్పటికీ దానికి కూడా ప్రేమ అడ్రస్ గా మనం మార్చాలి.
1: Evil qualities may enter, step in, convert them into love.
0: ఆ విధమైనటువంటి సాధన ఈనాడు విద్యార్థులు కూడా అత్యవసరంగా చేయాలి.
1: Take to such a spiritual path and pursuit which is
0: ఎందుకంటే వీళ్ళు లాంగ్ జర్నీ చేసేటువంటి వాళ్ళు.
1: Because students today they undertake long journey.
0: పెద్ద వయసైనటువంటి వాళ్ళంతా నెక్స్ట్ స్టేషన్ లో దిగిపోయేటువంటి వాళ్ళు.
1: All elders are bound to get down in the next station.
0: కనుక దీర్ఘ ప్రయాణం సల్పేటువంటి విద్యార్థులు కనుక మీ యందు ఈ విధమైన పవిత్రమైన ప్రేమను అభివృద్ధి పరచుకోవాలి.
1: Students are long journey passengers. Therefore you have to grow love.
0: సంస్థలో ప్రధానమైనటువంటి విద్య ప్రేమ విద్యనే.
1: ద మెయిన్ ఎడ్యుకేషన్ ఆఫర్డ్ ఇన్ అవర్ ఇన్స్టిట్యూషన్
0: ఆ విధంగా చేసుకోవటం కాదు. ప్రేమతో మనం అందరినీ హృదయానికి కట్టుకోవాలి.
1: డోంట్ బి మెకానికల్ ఇన్ గ్రీటింగ్ ఈచ్ అదర్ హలో హలో.
0: కేవలం లౌకికమైన వాంఛలతో కాదు.
1: లవ్ షుడ్ నాట్
0: భౌతికమైన వాంఛలతో కాదు. స్వార్థమైన వాంఛలతో కాదు.
1: పరార్థమైనటువంటి
0: భ్రమల చేత పరమాత్మ యొక్క తత్వాన్ని ప్రేమించాలి.
1: యూ షుడ్ లవ్ ఫ్రమ్ ది స్టాండ్ పాయింట్ ఆఫ్ స్పిరిచువల్ బ్యాక్గ్రౌండ్.
0: కనుక ఈనాటి ప్రధానమైనటువంటి యొక్క సారం ఏమిటి? ప్రతి మానవుడు కూడా ప్రేమ రూపుడుగా తయారు కావాలి.
1: ద మెయిన్ మెసేజ్ టుడే ఇస్ దట్ ఎవరీవన్ షుడ్ బి కమ్ ఎంబోడిమెంట్ ఆఫ్ లవ్.
0: కానీ వాటిని అంతా కూడా ప్రేమ వాంఛలుగా మార్చుకోండి.
1: లెట్ ఆల్ డిజైర్స్ బి డైరెక్టెడ్ టువర్డ్స్ లవ్.
0: ప్రేమ రహిత మరుభూములలో ప్రేమాంకురములు పెంపొంద ప్రేమావేశముతో ప్రేమ సుధా వర్షము వర్షింపగ ప్రేమ నదులు ప్రవహింపగ మురళి గానము చేయగది. ఆనాటి గోపికలంతా కృష్ణుడు చెప్పారు, కృష్ణ నీ ప్రేమగానం ఒక తూరి వాయించమన్నారు.
1: గోపిక ప్రే టు కృష్ణ, లెట్స్ ఆల్ లిసన్ టు ద మెలడీ ఆఫ్ యువర్ మ్యూజిక్.
0: ప్రేమ రహిత మరుభూములలో
1: అండ్ ద ల్యాండ్ ఇస్ బ్యారన్
0: ప్రేమాంకురములు పెంపొంద
1: ఫర్ ది సీడ్స్ ఆఫ్ లవ్ టు స్ప్రౌట్
0: ప్రేమావేశముతో
1: with all the feelings of love.
0: Prema sudha varshamu varshimpaga prema nadullu pravahimpaga murali gaanamu cheyagadi.
1: With the rain of love as the rivers of love flow continuously in
0: అలాంటి జ్ఞానంతో మీరు
1: జగత్తును
0: మోహింప చెయ్యాలి, జగత్తునంతా భ్రమింప చెయ్యాలి, జగత్తునంతా ఆనందింప చెయ్యాలి.
1: ద హోల్ వరల్డ్ షుడ్ బి క్యారీడ్ అవే బై దిస్ అట్రాక్షన్ ఆఫ్ ది డివైన్ మెలడీ.
0: మీకందరికి ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తున్నాను,
1: భగవాన్ ఈజ్ ఆఫరింగ్ ఫ్రీ ఎడ్యుకేషన్
0: ఇస్తున్నాను.
1: కానీ
0: నాకు ఇవ్వాల్సినటువంటి ఒక్కటి ఏమిటి, మీరందరూ ప్రేమమయులుగా ఉండండి, మీకు ప్రేమను పెంచుకోండి.
1: భగవాన్ వాంట్స్ ఓన్లీ వన్ థింగ్ ఫ్రమ్ యూ, be the embodiment of love for yourself.
0: Adokati naaku chaalu,
1: that's enough for Bhagwan.
0: Aa vidhanga undalani meeru hrudayamlo pratigna chesukoni munmundu jaragabeyetundi karyakramamlo palgoni tadwara jayatnanta vyapimpa cheyalani nenu aashistu aashirvadistu naa prasangani viramistunnanu.
1: Bhagwan wants you to take a vow, an oath today, that you will lead the life of love from today onwards. So saying, Bhagwan brings his divine discourse to a close.

0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్,
0: ప్రకాశించు జ్యోతిని చూడవలనున్న మరొక జ్యోతిని మనం వెతుకునక్కర్లేదు.
2: టు సీ ద లైట్ దట్ ఇల్యూమిన్స్ యు డోంట్ నీడ్ అనదర్ లైట్.
0: స్వప్రకాశమైన ఆత్మ సర్వులు యందు ప్రకాశించుచున్నప్పటికీ దీనిని ప్రకాశింపచేయు మరొక జ్ఞానమును మనం వెతుకునక్కర్లేదు.
2: ద సెల్ఫ్ ఇస్ సెల్ఫ్ ఎఫల్జెంట్. యు డోంట్ నీడ్ ఎనీ అదర్ విజ్డమ్ టు వాచ్ టు విజువలైజ్ దట్ ఆత్మ ద సెల్ఫ్.
0: ఆత్మకు మార్పు లేదు, బుద్ధికి స్వత జ్ఞానం లేదు.
2: ద సెల్ఫ్ హ్యాస్ నో చేంజ్ అండ్ ఇంటెలెక్ట్ హ్యాస్ నో నాలెడ్జ్ ఆన్ ఇట్స్ ఓన్.
0: బుద్ధి కేవలము ఒక బల్బు వంటిది.
2: ఇంటెలెక్ట్ ఇస్ మియర్లీ ఏ బల్బ్.
0: విద్యుత్ శక్తియే ఈ యొక్క బల్బును ప్రకాశింపచేయుచున్నది.
2: ఇట్ ఈస్ ది కరెంట్ దట్ మేక్స్ దిస్ బల్బ్ ఇల్యూమిన్.
0: కనుక బుద్ధి కేవలము మేధాశక్తిని ఆధారం చేసుకుని దేశం యొక్క విఘ్నతను చాటుతున్నదనగా ఇది బుద్ధి చాటునది కాదు. కేవలము ఆత్మ యొక్క ప్రతిబింబమే బుద్ధి ద్వారా చాటగలుగుతున్నది.
2: When the intellect publicizes what all that is happening in the world with its intelligence, is not the greatness of the intellect as such, it is the power of the self, Atma.
0: కర్తృత్వ భోక్తృత్వంతో కూడినటువంటిది మానసికం.
2: Is the mind that has got the two aspects of the doer and the one that experiences. It is also the attachment and possessiveness.
0: కేవలము జాగ్రత్త స్వప్న సుషుప్తులయందు మానసిక చర్యలు అధికంగా గోచరిస్తూ ఉంటాయి.
2: Human actions are clearly visible more and more in the waking and in the dreaming state.
0: కానీ గాఢ నిద్రయందు ఈ మనస్సు లయమై కేవలము మానసిక ప్రభావమును ఏమాత్రమును కూడా ప్రకాశింపచేయక కంపించిపోతుంది.
2: While in the deep sleep, there is no mind and therefore it doesn't function.
0: ఇక్కడ సూపర్ ఇంటెలెక్చువల్ కాన్షియస్నెస్ అనేటువంటి పేరుతో ప్రకాశిస్తుంటుంది.
2: ఇట్ ఈస్ ఇన్ దిస్ డీప్ స్లీప్ ఇట్ షైన్స్ ఇట్ రేడియేట్స్ ఇన్ ఎ స్టేట్ ఆఫ్ సూపర్ ఇంటెలెక్చువల్ కాన్షియస్నెస్.
0: ఈ కాన్షియస్నెస్ అనేటువంటిది సర్వత్రా ఉండినప్పటికీ బుద్ధిని ప్రకటింపచేసేటువంటి యొక్క కాన్షియస్నెస్ ఒక ప్రత్యేకమైనటువంటి యొక్క రూపంలో దర్శింపచేస్తుంది.
2: Though this consciousness is everywhere, it appears separately, manifests separately as it makes this intellect functional.
0: Agni kante agnito kudinatunti inumu marinta vedini andistundi.
2: It is the iron which is red hot is more burning than that of the fire.
0: Kanukani sarvatra undinatunti yokka vishya chaitanyam kante kudanu ఇంటెలెక్చువల్ చైతన్యం అనేటువంటిది చాలా ప్రభావంగా మానవత్వం పైన ప్రకటింపచేస్తుంది.
2: దేర్ఫోర్ మోర్ దెన్ దట్ ఆఫ్ కాస్మిక్ కాన్షియస్నెస్ దిస్ ఇంటెలెక్చువల్ కాన్షియస్నెస్ ఈజ్ మోర్ ఎఫెక్టివ్.
0: ఈ సమయమునందు మనస్సు కేవలము స్తంభించిపోతుంది.
2: అట్ దిస్ మోమెంట్ ద మైండ్ ఈజ్ విత్ డ్రాన్.
0: ఈ మైండ్ స్తంభించిన తర్వాతనే సూపర్ మైండ్ అనేటువంటిది ప్రారంభమవుతుంది.
2: As the mind comes to a standstill, the supermind begins to act.
0: Anaga manasuku atheetamainatunte sthitini manavudu andukunnappudu nidravasthayandu ye vidhamainatunte yokka charanamulu leka bhrantulu kudanu leka ye vidhamainatunte nischintato unduno aa vidhamuga ee yokka supermind anetundi nischintaga untundi.
2: In a deep sleep, man is not fear-stricken, he has no anxiety. Similarly, in the state of supermind, he will not have any anxiety or fear whatsoever.
0: కదిలేది నీతి యొక్క స్వభావం అయినప్పటికీ అందులో కనిపించేటువంటి చంద్రుడు కదిలినట్టుగా మనము భావిస్తున్నాం.
2: It is the quality of the water to flow. It runs, it flows. But the moon reflection also appears to have been moving there.
0: చంద్రుని యొక్క ప్రతిబింబము స్థిరముగానే ఉన్నది.
2: The reflection of the moon is steady.
0: కానీ ఆ ప్రతిబింబమును కనిపింపచేయునట్టి ఈ జలమే చలనముగా కనిపిస్తున్నది.
2: But it is only the water where you find the reflection of the moon that it flows, it moves.
0: కనుక సూపర్ మైండ్ అనేటువంటిది చిత్తమై నిత్యమై స్థిరమై ఉండినప్పటికీ ఈ యొక్క మానసిక తత్వం అనేటువంటి యొక్క జలము యొక్క ప్రభావం చేత అది కూడాను కదిలినట్టుగా కనిపిస్తుంది.
2: Thus the super mind, though eternal, permanent and steady, it appears as if it is moving because of the mind that moves.
0: మనసును ప్రభావముగా విశ్వసించి దానిని ఆధారం చేసుకున్నటువంటి యొక్క మానవత్వము కేవలము మానవునిగానే జీవించుతూ వస్తాడు.
2: A human being who takes the mind as the basis of his sustenance will lead the life of an average human being.
0: ఆత్మను ఆధారముగా చేసుకున్నటువంటి యొక్క వ్యక్తిత్వము కేవలము ఆత్మతత్వముతోనే జీవిస్తుంది.
2: An individual who takes the self, Atma, as the basis will have that awareness of the self.
0: Mano indriyamulu yokka koodika chetane bandhimpabadutunnadu manavudu.
2: Man is bound by mind and senses.
0: Manam ee naadu bodhinchunadi manavulakani manam bhramistunnamu. Manavulaku kaadu bodhinchedi manasuku bodhinchali.
2: We are wavered, we are confused that we are teaching human society, but we should show, clearly explain the human nature.
0: Paratattvanni parulaku bodhinchavalanannanu leka taanu taanu grahinchavalanannanu mottamodata nischala chittuduga nirmanam kavali.
2: To practice and to propagate spirituality, he should have that steady mind.
0: Ee nischala tattvamu cherinappude idi kevalamu oka ఓవర్ మైండ్ అనేటువంటి స్థాయిని అందుకుంటుంది.
2: When he has got the steady mind, he will reach the next state, ఓవర్ మైండ్.
0: ప్రాకృతమైనటువంటి భావములు కానీ లౌకికమైనటువంటి భావములు కానీ జగత్ సంబంధమైనటువంటి భావములు కానీ ఇందులో ఏమాత్రం కూడా ప్రవేశించుటకు వీలుండదు.
2: In the state of over mind, there will be not even a trace of physical, transient, worldly feelings.
0: గది అంధకారంగాను మాలిన్యంగాను ఉండినప్పుడే ఈ గది లోపల విషపురుగులైనటువంటి పాములు తేళ్లు ప్రవేశిస్తుంటాయి.
2: So long there is dirt, you find all poisonous snakes and scorpions there finding a place.
0: మనసు పరిశుద్ధముగాను ప్రకాశవంతముగాను గృహము ఉండినప్పుడు ఇందులో ఇట్టి విషపురుగులు ఏమాత్రం కూడాను ప్రవేశించవు.
2: When this house, the mind is pure with all the light, no snake, no scorpion can ever enter.
0: Kanuka ee manasu aneetunti gadinindu pavitramainaatunti bhavamulu praveshinchinappudiki idi prakashavantamainaatunti nirmalamainaatunti yokka dana swaroopanga roopondutundi.
2: Therefore this mind, which is compared to that of a room, if it is clean with light, then it shines well, purity.
0: Idi divyamainaatunti manasu yokka prabhavam yokka paritattvam.
2: This is the nature of the divine, my nature of the mind.
0: Manavattvam anetuvantidi manastu koodinadani manamu gurtinchamu.
2: We have recognized this human life has got something to do with the mind.
0: Entavarku itanu manavudu manasu undinantavarku itanu manavude.
2: To what extent he is a human being, so long there is this factor of the mind, he is a human being.
0: ఈ మనస్సు అనేటువంటి యొక్క ఉపాధిని ధరించిన కాలం కూడాను ఇతను మానవునిగానే జీవిస్తుంటాడు.
2: సో లాంగ్ హీ పుట్స్ ఆన్ దిస్ వెస్చర్ ఆఫ్ మైండ్, హీ కంటిన్యూస్ టు లివ్ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్.
0: ఈ మనస్సు ఒక పరిమితముతో కూడినటువంటిది.
2: ద మైండ్ హ్యాస్ గాట్ ఇట్స్ లిమిటేషన్.
0: ఈ పరిమితమునకు అతీతమైనటువంటి యొక్క స్థితిని మనం పొందినప్పుడే అపరిమితమైనటువంటి విశాలత్వాన్ని మనము చూడగలుగుతాము.
2: When we go beyond this limitless mind, then we can enjoy that vastness.
0: దీనికి ఒక చిన్న ఉదాహరణము.
2: For this a small example.
0: మనం ఒక సుందరమైన భవనమును నిర్మించుకున్నాము.
2: We have constructed a beautiful building.
0: ఈ భవనము యొక్క ఏరియా అంతా కూడా ఒక గ్రౌండ్ గా ఉంటుండాలి.
2: The whole area in which the building is built is a sort of a ground.
0: ఈ గ్రౌండ్ యొక్క విశాలత అధికంగానే ఉంటుండాలి.
2: This ground is quite vast.
0: కానీ ఈ గృహమునందు ఒకటి పడక రూము, ఒకటి వంట రూము, ఒకటి బాత్రూము, ఒకటి డైనింగ్ రూము, ఒకటి డ్రాయింగ్ రూము, ఒక లేటిన్ రూము అని అనేక రకములుగా చిన్న చిన్న గదులుగా మనం నిర్మించుకున్నాము.
2: But in this big building, we have constructed so many rooms, like the bedroom, the drawing room, the kitchen, and the latrine, so on and so forth.
0: ఈ యొక్క గదులను నిర్మించుకోవటం చేత గదులు చాలా చిన్నవిగా కనిపిస్తున్నాయి.
2: As we made rooms in this building, they appear to be small.
0: అయితే ఈ చిన్న గదులకు ఏది మూల కారణం?
2: What is the basis for these small rooms?
0: ఒక గదికి మధ్య లోపల ఒక గోడను నిర్మించుకున్నాము.
2: Between a room and another room, we constructed a wall in between.
0: ఈ గోడల వలననే గదులు చిన్నవిగా కనిపిస్తున్నాయి.
2: Because of these walls, the rooms appear small.
0: ఈ నిర్మించుకున్నటువంటి యొక్క గోడలను మనము నిర్మూలన చేసినప్పుడు అంత విశాలమైన హాలుగా కనిపిస్తుంది.
2: When once we remove these walls, it will appear to be a very big hall.
0: అవియే ఉపాధి యొక్క భేదములు.
2: That is the difference in vestures.
0: ఒక్కొక్క ఉపాధి అనేటువంటిది ఒక్కొక్క గోడను మనం నిర్మించుకుంటున్నాము. నాదొక దేహము, నీదొక దేహము, అతనిదొక దేహము, ఇతనిదొక దేహము అని దేహ నిర్మాణమును మనం చేసుకోవటం చేతనే ఎవరికి వారు కేవలము సంకుచితమైన నేరో భావాన్ని అనుభవిస్తూ వస్తున్నారు.
2: Because of this body feeling, because of the difference in vesture, everyone says, I have body, you have body, there's difference in our bodies, and become narrow minded.
0: ఈ రూపనామములను మనం త్యజించినప్పుడు అంతా ఒక్కటిగానే ఏర్పడిపోతుంది.
2: When once we get away from this feeling of name and form, everything will be one.
0: ఇదియే universal consciousness అన్నారు.
2: This is called universal consciousness.
0: ఈ యూనివర్సల్ కాన్షియస్నెస్ అనేటువంటిది కేవలము సర్వత్రా ఉండినటువంటిది.
2: This universal consciousness is all pervasive.
0: మనము సంకుచితమైనటువంటి యొక్క జీవితాన్ని అనుభవించే నిమిత్తమై స్వార్థ స్వప్రయోజనం నిమిత్తమై మనం కొన్ని పరిమితులను నిర్మించుకుంటున్నాం.
2: ఫర్ సెల్ఫిష్ ఇంట్రెస్ట్ అండ్ సెల్ఫిష్నెస్ వీ హ్యావ్ ఆల్ నారో లిమిటేషన్స్.
0: ఒకదానికొకటి అంగ అంగీభావముల చేతనే ఇది నిర్మాణమైపోతూ ఉన్నది.
2: Everything is built out of the relationship between one organ and another organ.
0: ఇది చెయ్యి.
2: This is hand.
0: ఇది చెవు.
2: This ear.
0: ఇది కన్ను.
2: This eye.
0: ఇది ముక్కు.
2: This nose.
0: ఇది నోరు.
2: This mouth.
0: ఈ అంగములన్నీ కూడాను దేహమునకు ఒక అంశములుగా ఉంటున్నాయి.
2: All these organs are the parts of the same body.
0: దేహములో ఇవన్నీ కూడాను కొన్ని ఒక అంగములుగా నిర్మాణం అయిపోయింటున్నాయి.
2: దే ఆల్ కాన్స్టిట్యూట్ ది లింబ్స్ ఆఫ్ దిస్ ఎంటైర్ బాడీ.
0: అంగములు దేహమునకు ఏ విధమైన యొక్క భాగములుగా ఉంటున్నావో,
2: యాజ్ ది లింబ్స్ రిమైన్ యాజ్ పార్ట్స్ ఆఫ్ దిస్ బాడీ,
0: ఈ దేహములు సమాజములకు అట్లా అంగములుగా ఏర్పడుతూ వచ్చాయి.
2: ద బాడీస్ ఆల్సో రిమైన్ యాజ్ పార్ట్స్ ఇన్ సొసైటీ.
0: ఈ సమాజమునకు దేహములు అంగములు అయినట్టే సమాజము మానవత్వానికి అంగంగా ఏర్పడుతూ వచ్చింది.
2: Just as bodies become the limbs of the society should be a limb to the entire humanity.
0: ఈ మానవత్వము అనేటువంటిది ప్రకృతికి అంగములుగా ఏర్పడుతూ వచ్చింది.
2: This humanity is a limb of the nature.
0: ప్రకృతి పరమాత్మకు అంగంగా మారిపోయింది.
2: The nature is a limb of the divine.
0: పరమాత్మని అంగము ప్రకృతి.
2: This nature is the limb of the divine.
0: ప్రకృతికి అంగము మానవత్వము.
2: Is humanity the limb of
0: మానవత్వమునకు అంగము సొసైటీ.
2: The society is the limb of humanity.
0: ఈ సొసైటీకి అంగము దేహములు.
2: Body is the limb of the society.
0: దేహమునకు అంగములు ఈ యొక్క భాగములన్నీ కూడాను.
2: The different parts of the body or the limbs.
0: జగత్తులో మనం ఎక్కడ చూసినప్పటికీ అంగ అంగీభావములే మనకు ప్రత్యక్షమవుతున్నాయి.
2: In this world, wherever you see, you find this sort of relationship among the different parts.
0: అంగ అంగీ భావములను మనము దూరం చేసుకున్నప్పుడు, సర్వము ఒక్కటిగానే మారిపోతుంది.
2: When once we get away from this association between the limbs, everything would appear as one.
0: ఈ ఏకత్వ దర్శనమునందునే మానవునికి ఆనందం ప్రాప్తిస్తుంది.
2: Man will reach, attain that bliss in this feeling of oneness.
0: మానవత్వమునందు ఒక విధమైనటువంటి అల్పత్వమైనటువంటి దాన్ని మనం విశ్వసిస్తున్నాము.
2: In this human life, we have full faith in this meanness.
0: ఇది అనేక జన్మముల యొక్క సంస్కారమును పురస్కరించుకొని ఇది ఈ అల్పత్వానికి పూనుకుంటుండాలి.
2: This is because of the past lives which is passed on.
0: ఎంత విశాలమైనటువంటిది, ఎంత అనంతమైనటువంటిదిగాను ఉండినప్పటికీ ఈ అనంతత్వాన్ని మనం ఏమాత్రం కూడా గుర్తించడం ప్రయత్నించడం లేదు.
2: We are not recognizing, we are not understanding that vast infiniteness.
0: చిన్న ఉదాహరణము,
2: a small example.
0: మనము భుజిస్తున్నాము,
2: we eat.
0: ఈ భుజించటమే లోపల కొన్ని వందలు కొన్ని వేల మెతుకులు మనం బ్రింగివేస్తున్నాము.
2: As we eat, we consume so many of the particles.
0: కానీ ఇవి ఒకటి రెండు మూడు అని మనం ఏమాత్రము దీన్ని టోటల్ చేయటం లేదు.
2: బట్ వీ డోంట్ మేక్ టోటల్ ఆఫ్ ద రైస్ పార్టికల్స్ దట్ వీ ఈట్.
0: ఇవి వందల అన్నము మెతుకులంతా లోపల ప్రవేశిస్తున్నాయి.
2: హండ్రెడ్స్ అండ్ థౌజండ్స్ ఆఫ్ రైస్ పార్టికల్స్ వీ పార్టేక్.
0: కానీ ఒక్కటి రెండు చిన్న రాళ్లు మన పంటి కిందకి పడినా అన్నంలో అంతా రాళ్లు ఉన్నాయని ఈ అల్పత్వం చేత అధికత్వాన్ని కూడా కించిత్ పరుస్తున్నాము.
2: ద మూమెంట్ వెన్ వీ ఫైండ్ వన్ ఆర్ టూ స్మాల్ స్టోన్స్ ఇన్ ద రైస్, we just neglect the whole rise.
0: Kanuka manamu ee alpatvaniki manam abhyas padipoyamu.
2: We got used to this meanness.
0: Ee sahajatvanni manam chakkaga gurtinchadaniki prayatninchadam ledhu.
2: We are not making an effort to understand the natural quality.
0: Ee sahajatvanni manam vismarinchi,
2: forgetting the natural quality,
0: asahajanni vishwasinchi,
2: believing what is false,
0: divyatvanni manamu kolipothunnam.
2: We lost the divinity.
0: కనుక దివ్యత్వం అనేటువంటిది ప్రతి మానవత్వము దివ్యత్వమే.
2: సో ఎవ్రీ హ్యూమన్ లైఫ్ ఇస్ ఫుల్ ఆఫ్ డివినిటీ.
0: ఇలాంటి దివ్యత్వం అనేటువంటి దానికి మానవత్వములకు మధ్య ఏమాత్రము అడ్డుగోడలు లేవు.
2: ఇన్ దట్ వాస్ట్ డివినిటీ దెర్ ఆర్ నో ఆబ్స్టకల్స్ ఆర్ పార్టిషన్స్.
0: మన భ్రమ మాత్రమే దీనికి అడ్డుగా నిలుస్తుంటుండాలి.
2: ఇట్ ఇస్ ఓన్లీ ది ఇల్యూషన్ దట్ స్టాండ్స్ ఫోర్త్ యాజ్ అన్ ఆబ్స్టకల్.
0: నేను చేశాను, నేను చూశాను, నేను అనుభవించాను అనేటువంటిది ఒక విధమైన కర్తృత్వ భోక్తృత్వానికి ఒక అవకాశాన్ని అందిస్తుంటుండాలి.
2: ఐ హావ్ డన్, ఐ హావ్ సీన్, దట్ ఓన్లీ గివ్స్ ఎ ఫీలింగ్ ఆఫ్ ద డూయర్ అండ్ ఎక్స్పీరియన్సర్.
0: నీవు చేసింది ఏమీ లేదు.
2: ఐ హావ్ నాట్ డన్ ఎనీథింగ్.
0: నీవు చూసింది ఏమీ లేదు.
2: ఐ హావ్ నాట్ సీన్.
0: నీవు అనుభవించింది ఏమీ లేదు.
2: ఐ హావ్ నాట్ ఎక్స్పీరియన్స్డ్.
0: ఇవన్నీ కూడాను ఒక అంతర్భావంతో ఉండేటువంటి యొక్క ఆత్మశక్తియే చేయిస్తుంటుండాలి.
2: దే ఆర్ ఆల్ ది ఇన్నర్ ఫీలింగ్స్ కమింగ్ అవుట్ ఆఫ్ ద పవర్ ఆఫ్ ద సెల్ఫ్.
0: ఇది చేతు, అది చేతు, ఇంకెన్నీయో చేతునంచు ఊహలు అల్లి అలసిపోకు.
2: డోంట్ గెట్ టైర్డ్ యువర్ సెల్ఫ్ విత్ ఆల్ ది ఇల్యూషన్ ఇమాజినేషన్ దట్ ఐ విల్ డూ దిస్, ఐ విల్ డూ దాట్ అండ్ సంథింగ్ ఎల్స్.
0: ఏ విత్తులను నాటి ఇచ్చోట నుంటిరో ఆ ఫలములే మీకు అందుచుండు.
2: యు హావ్ కమ్ డౌన్ హియర్ సోయింగ్ ద సీడ్స్ ఇన్ ద పాస్ట్ అండ్ యు విల్ రీప్ దోస్ ఫ్రూట్స్ నౌ.
0: విత్తనం ఒకటైనా ఫలములు వేరుగా మనకు లభ్యము కావు.
2: If the seed is the one species, one variety, you cannot have another fruit.
0: కనుక మనము చేసినటువంటి యొక్క కర్మలన్నీ కూడాను మన భ్రాంతిచే దీన్ని నేను చేశానని భావించడం చేతనే తాను అనుభవించడానికి తగినటువంటి యొక్క దీనిని కోల్పోతున్నాడు.
2: Because he has got that feeling of doer, he is not able to experience what he has done.
0: ఈ అనుభవించేదంతా కూడాను సూక్ష్మదేహమే.
2: The actual experiencer is the subtle body.
0: ఇదియే ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ కోశముల యొక్క స్వరూపము.
2: దిస్ ఈస్ ద ఫార్మ్ ఆఫ్ ద షీత్ ఆఫ్ లైఫ్, ద షీత్ ఆఫ్ మైండ్ అండ్ ద షీత్ ఆఫ్ విజ్డమ్.
0: దీనిని వేదము, వృతం, సత్యం, బృహత్తం అన్నారు.
2: దిస్ వేద కాల్స్ ఇట్ వృత,
0: సత్యం, బృహత్తం
2: అండ్ బృహత్తం. బృహత్వం
0: అనగా విశాలత్వం,
2: మీనింగ్ వాస్ట్నెస్.
0: దీనిని ఉపనిషత్తులంతా కూడాను
2: దిస్ ఉపనిషత్
0: మహాతత్వము అన్నారు.
2: డిస్క్రైబ్ ఇట్ యాజ్ మహాతత్వ.
0: దీనినే భూమము అన్నారు.
2: ఇట్ ఆల్సో డిస్క్రైబ్ ఇట్ యాజ్ భూమం.
0: భూమం అనగా బ్రహ్మతత్వమే భూమం.
2: భూమ మెంట్ ద నేచర్ ఆఫ్ బ్రహ్మన్.
0: బ్రహ్మ అనగా వ్యాప్తింపజేసేటువంటి గుణం కలిగినటువంటిది బ్రహ్మ.
2: ద బ్రహ్మ మెంట్ దట్ విచ్ ఇస్ ఎక్స్పాన్సివ్, దట్ విచ్
0: ఎప్పుడు కూడా వ్యాపించి పోతుంటుంటారు.
2: మీనింగ్ ఇట్ స్ప్రెడ్స్, ఇట్ ఎక్స్పాండ్.
0: ఈ వ్యాపించేటువంటి గుణము గాలితో కూడినటువంటిది.
2: దిస్ క్వాలిటీ ఆఫ్ ఎక్స్పాన్షన్ వాస్ట్నెస్ ఇస్ గాలి
0: సర్వత్రా వ్యాపించిపోతుంటాయి.
2: ద ఎయిర్ స్ప్రెడ్స్ ఎవ్రీవేర్.
0: ఇది పంచభూతములలో ఒకటి.
2: ఇస్ ఎ పార్ట్ ఆఫ్ ఫైవ్ ఎలిమెంట్స్.
0: కనుక ఈ యొక్క ఐదు ఇంద్రియములు కూడాను మానవుని యొక్క హస్తగతమైనటువంటివి.
2: ఆల్ ఫైవ్ సెన్సెస్ ఆర్ ఇన్ ద హ్యాండ్స్ కంట్రోల్ ఆఫ్ మ్యాన్.
0: నిజముగా మానవుడు ఈ పంచభూతములను స్వాధీనమునందు ఉంచుకొని ఎంతో అధికుడుగా కావలసినటువంటి యొక్క స్థితిని తాను కోల్పోతున్నాడు.
2: మ్యాన్ హ్యాస్ లాస్ట్ హిజ్ రియల్ పొజిషన్. యాక్చువల్లీ హీ కుడ్ హ్యావ్ ఫుల్ కంట్రోల్ ఓవర్ ద ఫైవ్ ఎలిమెంట్స్.
0: ఈ యొక్క ఐదు ఇంద్రియములకు తాను దాసుడు కావటం చేతనే
2: యాజ్ ఎ బికమ్ స్లేవ్ టు ఫైవ్ సెన్సెస్
0: తాను సర్వమునకును బద్ధుడైపోతున్నాడు.
2: ఈజ్ బౌండ్ ఇన్ ఎవ్రీ పాసిబుల్ వే.
0: కనుక మనము బద్ధులము కాదు.
2: సో యూ షుడ్ నెవర్ బి చైన్డ్ బౌండెడ్.
0: బుద్ధులమే.
2: యూ షుడ్ బి ఇంటెలిజెంట్ వన్.
0: కనుక ఇలాంటి బుద్ధి ఉండినప్పటికీ
2: ఇన్ స్పైట్ ఆఫ్ దట్ ఇంటెలిజెన్స్
0: మనము మానవత్వాన్ని విభజించుకుని పోతున్నాము.
2: వీ డివైడ్ హ్యుమానిటీ.
0: ఈ మానవత్వము చాలా విశిష్టమైనటువంటిది.
2: దిస్ హ్యూమన్ లైఫ్ ఇస్ వెరీ సిగ్నిఫికెంట్.
0: ఉత్కృష్టమైనటువంటిది.
2: ఇట్స్ నోబుల్.
0: సౌజన్యమైనటువంటిది. సౌశీల్యమైనటువంటిది.
2: ఇట్స్ వన్ ఆఫ్ క్యారెక్టర్.
0: ఇలాంటి మానవత్వాన్ని మొట్టమొదట మనము అర్థం చేసుకోవాలి.
2: వీ హావ్ టు అండర్స్టాండ్ ఇన్ ద ఫస్ట్ ఇన్స్టెన్స్ ద మీనింగ్ ఆఫ్ హ్యూమన్ లైఫ్.
0: మానవుని కంటే అధికమైనటువంటిది ఈ జగత్తునందు మరొకటి కానరాదు.
2: ఇన్ దిస్ వరల్డ్ దేర్ ఇస్ నథింగ్ మోర్ దాన్ ద లైఫ్ ఆఫ్ ఎ హ్యూమన్ బీయింగ్.
0: అట్టి దివ్యత్వమైనటువంటి మానవత్వాన్ని మనం ధరించి
2: హ్యావింగ్ హ్యాడ్ దట్ డివినిటీ విత్ ఇన్ ద హ్యూమన్ లైఫ్
0: అల్పత్వమైనటువంటి యొక్క దేహభ్రాంతిని మనం వరించి
2: వీఆర్ ఆఫ్టర్ దట్ మీన్ బాడీ ఫీలింగ్
0: మనము ఆత్మతత్వాన్ని విస్మరించుకుంటున్నాము.
2: వీ ఫర్గెట్ ద నేచర్ ఆఫ్ ద సెల్ఫ్.
0: ఇది సరి అయినటువంటిది కాదు.
2: ఇస్ నాట్ ఎ ప్రాపర్ వే.
0: ఎన్ని విద్యలు మనం చదువుతున్నాం.
2: వి స్టడీ సో మెనీ ఫార్మ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్.
0: ఎన్ని యంత్రములను మనం కనిపెడుతున్నాం.
2: వి హావ్ డిస్కవర్డ్ మెనీ మెషీన్స్.
0: ఇవన్నీ కూడాను కేవలము ప్రాకృతమైనటువంటివిగాను కేవలము ఒక విధమైనటువంటి యాంత్రికమైనటువంటివిగాను గోచరిస్తున్నాయి.
2: దే ఆర్ మియర్లీ వరల్డ్లీ అండ్ మెకానికల్.
0: ఇది యాంత్రికమైనటువంటి జీవితంగానే నడుస్తూ ఉంటుండాలి.
2: ఇట్ గోస్ ఫోర్త్. ఇట్ ప్రొసీడ్స్ లైక్ ఎ మ్యాన్ ఆర్టిఫిషియల్ లైఫ్.
0: ఇలాంటి ఆర్టిఫిషియల్ లైఫ్ లోపల మనము హార్ట్ లేకుండా మనము జీవిస్తున్నాము.
2: ఇన్ దిస్ ఆర్టిఫిషియల్ లైఫ్ వీ లివ్ వితౌట్ హార్ట్.
0: కనుక మన హృదయం అనేటువంటిది భగవంతుని యొక్క స్థానము.
2: ద హార్ట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ గాడ్.
0: ఈ హృదయ స్థాయం నందు దివ్యత్వమే ఉండాలి. కాని మానవత్వం కాని మరొక పశుత్వం కాని మరొక అల్పత్వం కాని ప్రవేశించటకు వీలు లేదు.
2: ఇన్ దిస్ హార్ట్ దేర్ ఇస్ ప్లేస్ ఓన్లీ ఫర్ డివినిటీ. There is no scope for any humanity or animal
0: form.
2: The body and all the limbs.
0: దివ్యత్వం యొక్క ప్రకాశ నిమిత్తమై దీనిని ఏర్పడినటువంటివే కాని
2: దే ఆర్ మెంట్ టు షైన్ దట్ ఆఫ్ ద డివినిటీ.
0: అన్య మార్గములకై ఏర్పడినటువంటిది కాదు.
2: దే ఆర్ నాట్ మెంట్ ఫర్ అదర్ పర్పస్.
0: మనం ఇల్లు కట్టాము.
2: We constructed a house.
0: మనం కిటికీలు పెట్టాము.
2: We have windows.
0: ద్వారములు నిర్మించుకున్నాము.
2: We opened the door.
0: ఈ ద్వారములు ఎందుకోసం నిర్మించుకున్నాము?
2: Why have you kept that door there?
0: మనము వచ్చి పోయే నిమిత్తం.
2: ఓన్లీ ఫర్ ఎగ్జిట్ అండ్ ఎంట్రన్స్.
0: మన యొక్క బంధుమిత్రులు లోపల రావడం పోవడం జరిగే నిమిత్తము.
2: ఇట్స్ ఓన్లీ ఫర్ అవర్ రిలేటివ్స్ అండ్ ఫ్రెండ్స్ టు గెట్ ఇన్.
0: ఎవరు దీనికి అవసరమైనటువంటి వారు అధికారిగా ఉన్నారో వారిని మాత్రమే ఈ ద్వారంలో మనం ప్రవేశపెట్టాము.
2: వీ ఓపెన్ ద డోర్ టు మేక్ దోస్ పీపుల్ దట్ హావ్ అథారిటీ టు ఎంటర్.
0: ద్వారం ఉన్నది కదా అని దారిలో పోయేటువంటి గాడిదలు పందులంతా మనం ప్రవేశపెట్టాము.
2: As you have the door, you don't permit the street pigs and the dogs to enter the house.
0: ఈనాడు మనకు ఇంద్రియములనేటువంటి ద్వారములు ఉంటున్నాయి.
2: We have got the doors, the limbs.
0: ఈ ఇంద్రియముల ద్వారా ద్వారముల చేత ఏ పవిత్రమైనటువంటి భావములో ఏ యొక్క ఉత్కృష్టమైనటువంటి భావములో ఏ యొక్క సౌశీన్యమైనటువంటి భావములో దీని లోపల ప్రవేశపెట్టాలి.
2: These limbs which are the doors should permit the noble feelings, the sacred feelings.
0: ఈ దేహమునకు ఇంద్రియములు నిర్మించబడినటువంటి.
2: It is for this purpose the body has indriyas or organs.
0: కాని ఈ సత్యాన్ని గుర్తించుకోలేని మానవుడు,
2: the man who doesn't realize the truth,
0: దుర్భావములు దుర్గుణములు దురాలోచనలంతా కూడాను మనం లోపల ప్రవేశపెడుతున్నాము.
2: We permit all bad feelings and bad thoughts.
0: తద్వార మన హృదయం మాలిన్యమైపోతుండాలి.
2: For that reason the heart is polluted.
0: ఈ హృదయ మాలిన్యమునందు భగవంతుడు ఉండడానికి వీలులేనటువంటి పరిస్థితిగా చేసుకుంటున్నాము.
2: In this polluted heart God has no place.
0: ఈనాడు ప్రపంచమంతా కూడాను మలినమైనటువంటిదిగానే కనిపిస్తుండాలి.
2: Today the whole world is polluted.
0: శబ్ద స్పర్శ రూప రసగంధాదులు ఈ ఐదు ఇంద్రియములు కూడాను ఐదు సెన్సెస్ కూడాను, ఐదు భూతములు కూడాను అంతా మలినంగా ఏర్పడిపోయినాయి.
2: ద ఫైవ్ సెన్సెస్, ద ఫైవ్ ఎలిమెంట్స్ ఆర్ పొల్యూటెడ్.
0: మంచి గాలి మనకు లభ్యం కావటం లేదు.
2: వీ డోంట్ హ్యావ్ ఈవెన్
0: మంచి నీరు మనకు ప్రాప్తించటం లేదు.
2: వీ డోంట్ హ్యావ్ ప్యూర్ వాటర్.
0: మంచి శబ్దం మనకు శ్రవణం చేయడానికి వీలు లేదు.
2: వీ డోంట్ హ్యావ్ గుడ్ సౌండ్.
0: మంచి స్పర్శ కూడాను లేదు.
2: వీ డోంట్ హ్యావ్ ఈవెన్ గుడ్ టచ్.
0: మంచి లైట్ కూడాను లేదు.
2: వీ డోంట్ హ్యావ్ ఈవెన్ గుడ్ లైట్.
0: ఇంకా మానవత్వం ఏ రీతిగా ఇంకా విశ్వశాంతిని చేకూర్చేటువంటి విధాన్ని గుర్తిస్తుంది.
2: హౌ డు ఎక్స్పెక్ట్ ది హ్యూమానిటీ టు హ్యావ్ ది వెల్ఫేర్?
0: పంచభూతముల నుండి మనం మాలిన్యపరచుకుంటున్నాము.
2: ద ఫైవ్ ఎలిమెంట్స్ వి పొల్యూట్.
0: కనుకనే మనస్సు దీనికి అతీతమైన స్థితిని పొందాలని ఆధ్యాత్మిక ప్రబోధిస్తూ వచ్చింది.
2: సో స్పిరిచువాలిటీ టీచర్స్ దట్ వీ షుడ్ గో బియాండ్ ద మైండ్.
0: ఇది కొన్ని విధమైన అంతర్దృష్టిని మనం అభివృద్ధి పరచుకోవాలి.
2: వీ షుడ్ హ్యావ్ ఇన్నర్ విజన్.
0: ఇది రియలైజేషన్ ఆఫ్ ఇన్నర్ కాన్షియస్నెస్ అని.
2: దిస్ ఈస్ ద రియలైజేషన్ ఆఫ్ ఇన్నర్ కాన్షియస్నెస్.
0: ఈ రియలైజ్ చేయటం లోపల ఉంటుండాది మన అంతర్బోధ.
2: The inner teaching lies in this realization.
0: ఏది నీవు టీచ్ చేసినప్పటికీ బహిర్ముఖం కాదు అంతర్ముఖంలో నీవు విచారించాలి.
2: Whomsoever you pray, you should inquire within, not outside.
0: అదే realization of cosmic energy అన్నారు.
2: That is called realization of cosmic energy.
0: ఈ కాస్మిక్ ఎనర్జీ అనేటువంటిది ఎక్కడ ఉంటుండాలి?
2: Where is this cosmic energy?
0: సర్వత్రా ఉంటుండాలి.
2: It is everywhere.
0: In you, with you, above you, below you, around you.
2: This cosmic energy is in you, with you, above you, below you, around you.
0: నీవి ఒక కాస్మిక్.
2: యూ యువర్ సెల్ఫ్ ఇస్ కాస్మిక్ ఎనర్జీ.
0: ఈ సత్యాన్ని నీవు గుర్తించుకోలేకపోతున్నావు.
2: దిస్ ట్రూత్ యు ఆర్ నాట్ ఏబుల్ టు రికగ్నైజ్.
0: అగస్త్య మహర్షి,
2: సెయింట్ అగస్త్య,
0: రాములు, అయ్యా మీరు పరమాత్మ స్వరూపులు, మీకు ఈ విచారం ఎందుకు, ఈ అరణ్యవాసం ఎందుకు, ఎందుకు మీ విధమైనటువంటి యొక్క నాటకము సృష్టించుకున్నారు అని ప్రశ్నించినప్పుడు రాములు తెలియని అమాయకుని వలె, నేను భగవంతుడా, నేను అతీతమైనటువంటి యొక్క శక్తినా అని తానే ఆశ్చర్యపడినట్టుగా ఈ రామాయణం నిరూపిస్తూ వచ్చింది.
2: సెయింట్ అగస్త్య ఆస్క్ లార్డ్ రామ, యు ఆర్ వెరీలీ గాడ్, వై డు ఎనాక్ట్, వై డు యాక్ట్ దట్ వే యాజ్ ఇఫ్ యు ఆర్ సఫరింగ్.
0: అనగా దేహం యొక్క ప్రభావము ఇన్ని విధమైనటువంటి అజ్ఞానములకు అవకాశం అందిస్తూ వస్తుంటారు.
2: ఇట్ ఓన్లీ మీన్స్ ద బాడీ ఫీలింగ్ లీడ్స్ టు ఇగ్నోరెన్స్.
0: ఈ దేహం అనేటువంటి తత్వము కేవలము ఒక పనిముట్టుగా మనం భావించాలి.
2: వీ హావ్ టు టేక్ దిస్ బాడీ యాజ్ అన్ ఇన్స్ట్రుమెంట్.
0: ఈ ఇన్స్ట్రుమెంట్ అనేటువంటిది సరి అయినటువంటి స్థితిలోనే ఉంచుకోవాలి.
2: దిస్ ఇన్స్ట్రుమెంట్ షుడ్ బి ఇన్ ప్రాపర్ పొజిషన్.
0: భోజనం చేస్తున్నాం మనం.
2: వీ ఈట్
0: ఎవరి కోసము?
2: ఫర్ హూ సేక్?
0: దేహరక్షణ కోసమే.
2: ఫర్ ద ప్రొటెక్షన్ ఆఫ్ ద బాడీ.
0: కనుకనే వేదము భిక్షాన్నం దేహరక్షార్థం అన్నారు.
2: దేర్ఫోర్ వేదా సేస్ ద ఫుడ్ ఈస్ ఫర్ ద బాడీ.
0: ఇంకా గుడ్డలు ధరిస్తున్నాము.
2: వీ పుట్ ఆన్ డ్రెస్.
0: దేనికోసము? అలంకారం కోసం కాదు.
2: ఇట్స్ నాట్ ఫర్ డెకరేషన్.
0: వస్త్రం శీత నివారణ.
2: ఇట్స్ ఓన్లీ ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్.
0: మన యొక్క దేహం అంతా కూడాను రోగముల చేతనే కప్పబడి ఉంటుండాలి.
2: ద బాడీ ఈస్ కవర్డ్ బై ఆల్ డిసీజ్.
0: దప్పి,
2: థర్స్ట్,
0: ఇది ఒక రోగం.
2: దిస్ ఈస్ ఎ డిజీజ్.
0: నీరు త్రాగటము, ఇది ఒక ఔషధము.
2: Drinking water for thirst is the medicine.
0: ఆకలి ఒక రోగం.
2: Hunger is disease.
0: అన్నము తినటమే దీని యొక్క మందు.
2: Partaking food is its medicine.
0: ప్రతి ఒక్కటి కూడాను రోగంగానే రూపొందుతుండాలి.
2: Everything shapes as a disease.
0: రాగమే ఒక రోగం. వాంఛలే ఒక రోగం.
2: Desires form constitute disease.
0: కానీ ఈ యొక్క రాగమును నెరవేర్చుకునే నిమిత్తమై
2: to fulfill the desire
0: అనేక విధమైనటువంటి పెడమార్గములను మనం పడుతున్నాం.
2: We take all kind of perverse directions.
0: కనుకనే మొట్టమొదట ఈ రాగం అనేటువంటి రోగాన్ని నివారణ చేసుకోవాలి.
2: So we should cure ourselves from the disease of desire.
0: ఏమిటి ఈ రాగం?
2: What is this attachment?
0: వాంఛనే రాగం.
2: The desires constitute attachment.
0: దీనిని ఆశ ఆశ అంటారు.
2: This is desire.
0: దీనిని తృష్ణ తృష్ణ అంటారు.
2: This is also called thirst.
0: ఆశలు కూడాను రెండు విధములైనటువంటి ఆశలు ఉంటున్నాయి.
2: The desires are of two types.
0: పేరాశ దురాశ.
2: The excessive desire and the desire you cannot accomplish.
0: మానవునికి అనుకూలమైనటువంటివన్నీ ఆశించటము ఇది ఏమాత్రము దోషము లేదు.
2: There is nothing wrong to aspire for that which is possible.
0: తినడానికి తిండి ఉండాలి, కట్టడానికి బట్ట ఉండాలి, ఉండడానికి కొంప ఉండాలి, ఇంకా ఏమైనా అంతో ఇంత రోగం వస్తే ఔషధాలు కూడా మనం తీసుకోవాలి.
2: You need food, raiment and shelter to eat, టు లివ్ అండ్ టు పుట్
0: ఆన్ ఈ విధమైనటువంటి ఆశలను కోరుకోవటంలో ఇది దోషము లేదు.
2: దేర్ ఇస్ నో మిస్టేక్ ఇన్ హావింగ్ డిజైర్.
0: కానీ దీనిని మితిమీరిపోయినటువంటి దురాశగా మార్చుకుంటే,
2: బట్ ఇఫ్ యూ మేక్ ఇట్ ఎక్సెసివ్ డిజైర్,
0: ఆ దురాశనే రాగము అని ఉంటూ వచ్చారు.
2: That excessive desire is the cause for attachment.
0: కనుక మానవునికు ఆశ ఉండవచ్చును.
2: Man may have desire.
0: కానీ ఈ ఆశలు చీమల పుట్టల వలె పెరగకూడదు.
2: But the desires should not go on spreading like ants.
0: ఈ ఆశలంతా కూడాను,
2: all the desires,
0: దోచుకునే రోగము దాచుకునే వ్యక్తిత్వము మనలో ప్రవేశించకూడదు.
2: It should not be like sickness which is hidden or that which is expressed.
0: పశుపక్షి మృగాదులు కూడాను కాలానుగుణ్యంగా భుజిస్తున్నాయి, నిద్రిస్తున్నాయి, ఆనందాన్ని అనుభవిస్తున్నాయి.
2: The birds and beasts as well eat and sleep as per the time.
0: కానీ వాటికి దాచుకునేటువంటి సోమరత్వము స్వార్థము దోచుకునేటువంటి యొక్క రాక్షసత్వము అందులో లేవు.
2: They don't have anything like to capture or to hoard or to hide.
0: మానవుడిగా పుట్టి,
2: having been born as a human being,
0: దివ్యత్వంగా తాను ప్రకటింపజేస్తు,
2: expressing the divinity,
0: ఈ అల్పత్వమైనటువంటి భావములను ప్రవేశపెట్టుకోవటం చేత,
2: because of the mean feelings in him,
0: మానవత్వాన్ని స్వతసిద్ధంగా కోల్పోతూ వస్తుంది.
2: He loses the natural quality of a human being.
0: ఒక చిన్న ఉదాహరణ,
2: a small example.
0: ఒక ఇనుప ముక్క ఉంటుండాలి.
2: Here is iron piece.
0: ఇది ఎంత భద్రంగాను, ఎంత స్ట్రాంగ్ గా, ఎంత విధమైనటువంటి కఠినంగా ఉంటుంది.
2: It is very strong and safe.
0: కానీ దానిని మట్టిలో వేసినప్పుడు,
2: when once you put it in the dust,
0: ఈ డస్ట్ అంతా పట్టి,
2: because of the dust,
0: కొంతకాలంలో రస్ట్ అవుతుంది.
2: The iron gets rusted.
0: ఈ రస్ట్ పట్టడం చేత,
2: because of the rust,
0: ఐరన్ శక్తి అంతా బస్ట్ అయిపోతుంది.
2: The power of the energy bursts.
0: ఈ బస్ట్ అయినప్పుడు దానిని అగ్నిలో వేసి టెస్ట్ చేయాలి.
2: As the iron piece bursts, it should be tested in fire.
0: ఈ టెస్ట్ అయినప్పుడు ఈ మాలిన్యం వీడిపోయి ప్రకాశవంతమైనటువంటిదిగా మెత్తదనంగా రూపొందుతుంది.
2: As it is put to test in fire, it shines with all the effulgence and becomes soft.
0: ఎంత కఠినమైన ఇనుప ముక్క ఎంత మెత్తదనంగా రూపొందింది.
2: Such hard iron becomes so soft.
0: ఎంత నల్లగా ఉండినటువంటి యొక్క ఈ యొక్క రూపము ఎంతటి ప్రకాశవంతంగా మారింది.
2: Iron which is black in form becomes shines brilliantly.
0: కాని బ్లాక్ ను బ్లాక్ గానే మనం డెవలప్ చేసుకోకూడదు.
2: But we should not mistake it with a true color black.
0: Black nu white ga marchukovadaniki prayatninchali.
2: We should make an effort to make the black shine white.
0: Kaani ee manavudu,
2: man today,
0: kevalam telivitetulu balichipovatam cheta,
2: because of the excess of intelligence,
0: ahankaram adhikamavuta cheta,
2: because of excessive ego,
0: vijnanam shunyamai,
2: because of loss of wisdom,
0: marinta ajnananga pravartistu vastunnadu.
2: He conducts himself more ignorantly.
0: Etla?
2: How?
0: Nallaga undinatvanti boggunu తెల్లగా మార్చాలని సంకల్పించుకున్నాడు.
2: మ్యాన్ ఇస్ డిటర్మిన్డ్ టు ట్రాన్స్ఫార్మ్ బ్లాక్ కోల్ ఇంటూ వైట్ కలర్.
0: కానీ ఈ నల్లటి బొగ్గును తెల్లగా మార్చాలని చెప్పని సోపు వేసి తిక్కుతూ వచ్చాడు.
2: టు చేంజ్ ది కలర్ ఆఫ్ బ్లాక్ కోల్ ఇంటూ వైట్ హీఈస్ జస్ట్ వాషింగ్ విత్ సోప్.
0: సోపు కూడా నల్లగా మారిపోతూ వచ్చాడు.
2: సోప్ ఆల్సో టర్న్స్ బ్లాక్.
0: ఈ సంగదోషమే.
2: It is the mistake of the company.
0: ఇది సరికాదని తెల్లని పాలు తెచ్చి ఈ నల్లటి బొగ్గును కడగడానికి ప్రయత్నించాడు.
2: In the place of soap, he brought now white milk, start washing the black coal.
0: కానీ మిల్క్ కూడాను నల్లగా మారిపోయింది.
2: Milk also turned black.
0: ఇది కాదు పద్ధతి.
2: This is not the procedure.
0: ఇది లౌకికమైన, భౌతికమైన, అల్పమైనటువంటి పద్ధతులు ఇవన్నీ.
2: These are worldly, low procedures.
0: లో చింతన చెయ్యాలి.
2: Then you should think within.
0: ఇది బొగ్గు, ఇప్పుడు బొగ్గుగా మారింది. ఇది బొగ్గుకు పూర్వం ఏ రీతిగా ఉండినది, ఇది ఏమిటి అని విచారణ చేయాలి.
2: The present coal, what was its original form earlier? One should inquire.
0: ఇది పూర్వము కర్ర.
2: Earlier it was wood.
0: ఈ కర్ర అగ్ని సంస్కారం కావటం చేతనే కర్రగా కాకుండా లేక తెల్లగా కాకుండా నల్లగా మారిపోయింది.
2: Because this fire, because of this wood, because of the refinement of the fire, it doesn't remain as wood. It is not black. It remains black like coal.
0: Sahaja swarupamu ledu.
2: It has no natural form.
0: Purna swarupamu kadu.
2: It has no earlier form.
0: Madhya swarupani pondi malinyanga untundali.
2: It has a form in the middle and turns black.
0: Aithe deenini ye reetiga tirigi purna swarupaniga marchali vicharana cheyali.
2: The present coal, what was its original form earlier? One should inquire.
0: Idi puramu karra.
2: Earlier it was wood.
0: ఈ కర్ర అగ్ని సంస్కారం

0: అయితే దీనిని ఏ రీతిగా తిరిగి పూర్ణ స్వరూపానిగా మార్చాలి?
1: How is it possible to bring it to perfection?
0: ఇది ఏ అగ్ని చేత ఈ యొక్క కర్ర బొగ్గుగా మారిందో అదే అగ్నిలో తిరిగి పడవేసే.
1: That fire which made the wood down to the level of coal now put back in the fire.
0: ఈ బొగ్గును బాగా కాల్చు.
1: Put it in the fire and burn it more.
0: పూర్ణంగా కాలిన తర్వాత తెల్లగా మారిపోతుంది ధూళిగా.
1: When it is burned fully, then it becomes white.
0: అప్పుడు white and light కూడాను మారిపోతుంది.
1: Then it becomes white and light.
0: ఈ విధానాన్ని మనం చక్కగా గుర్తించాలి.
1: This procedure we should recognize.
0: అది ఏ అంతర్దృష్టి అన్నారు.
1: That is innovation.
0: కనుకనే దీనిని నిజమైనటువంటి యొక్క పవిత్రమైన సూపర్ మైండ్ అన్నారు.
1: This is sacred super mind.
0: ఈ సూపర్ మైండ్ అనేటువంటిది ఒక విధమైనటువంటి యొక్క పవిత్ర పూర్ణత్వాన్ని పొందేటప్పటికే ఓవర్ మైండ్ గా మారిపోతుంది.
1: The super mind with all its sanctity becomes over mind.
0: కర్ర కాదు, బొగ్గు కాదు.
1: It is not wood nor coal.
0: ఇది శిరస్సును ధరించుకునేటువంటి విభూతిగా తయారవుతుంది.
1: It is the vibhuti that adorns the face.
0: ఈ విభూతి మానవునికి ఒక జ్ఞానాన్ని బోధిస్తుండాలి.
1: It is this vibhuti that teaches wisdom to the dirt.
0: ఓ మానవుడా,
1: ఓ మ్యాన్,
0: ఈ ప్రపంచములో ఉన్న సమస్త పదార్థములు కూడాను,
1: ఆల్ ద మెటీరియల్ ఇన్ ద వరల్డ్,
0: కట్టకడపటికి అగ్ని సంస్కారం చేత భస్మం కావాల్సిందే.
1: అల్టిమేట్లీ ఇట్ ఇస్ రిఫైన్డ్ బై ద ఫైర్ బికమ్స్ యాష్.
0: ఈ సర్వ పదార్థముల యొక్క అంత్యస్వరూపము మీమాంస భస్మమే.
1: ఎవ్రీథింగ్ ఈస్ జస్ట్ ది ఎండ్, ద రియాలిటీ ఇస్ యాష్.
0: కనుక మన దేహం కూడాను మన నష్టదాతను బట్టి భస్మమే.
1: The body is also is something that is vibhuti on the forehead. Nothing is permanent.
0: ఒక్కటే శాశ్వతము.
1: Only one is permanent.
0: అదే అంతర్వాణి.
1: That is inner voice.
0: అదే ఆత్మతత్వము.
1: That is self.
0: అదే దివ్యత్వము.
1: That is divinity.
0: అదే పవిత్రము.
1: That is sacred.
0: అదే నిజమైనటువంటి యొక్క మానవత్వంలో ఉండినటువంటి విశిష్టత.
1: That is the true significance in the human life.
0: కనుక మానవత్వంలో ఇంత విశిష్టమైనటువంటి యొక్క దివ్యత్వం ఉంటుంది కూడాను,
1: having the divinity in the human life,
0: manam telusukolekapothunnam.
1: We are not able to understand.
0: Kavasanta nidhi mana kaalakindane untundali.
1: There is so much of wealth right under your feet.
0: Ee kanaka vastuvadulu kuda mana kaalakindane untunnayi.
1: All the gold, every objects are beneath your feet.
0: Kaani manaku teliyinanta kaalamu,
1: so long you are not aware,
0: manam ekkado prapanchamulo manam vetukutu pothunnamu.
1: We search for them all over the world.
0: Kaani ee bhoomi yandu ee vidhamainatundi yokka దివ్యమైనటువంటి యొక్క మణులు ఉంటున్నాయని గుర్తించిన తర్వాత ఇంకా మరి వేరే వెతకము.
1: హావింగ్ నోన్ రైట్ అండర్ ద ఫీట్ దేర్ ఆర్ ప్రెషస్ జెమ్స్ యు డోంట్ నీడ్ టు సర్చ్.
0: ఇంటిలోన జ్యోతి వెలుగుచునుండగా పరుల ఇంటికి అగ్గి కరుణని అరుగనేలా.
1: When the light is burning brilliantly in your house, why should you go for fire?
0: ఇంటిలోనే నీకు అగ్ని కావాల్సినంత ఉంటుంటే దీనిని కోరి పరువుల ఇంటికి నీవు ఎందుకు పోవాలి అగ్నికి?
1: When you have fire place at your house, why should you go step into the neighbor's house?
0: దేవుడనగ నీ దేహమందే ఉంటుండగా,
1: గాడ్ ఈజ్ ఇన్ యువర్ బాడీ,
0: దేవుడు ఎక్కడ నుంచి దేవుడాడది వేళ,
1: వై షుడ్ యు సర్చ్ ఫర్ గాడ్?
0: కాదు కాదు,
1: నో,
0: నీలో ఉన్నాడనేటువంటిది సత్యాన్ని నీవు గుర్తించకుండా ఉన్నంత కాలము దేవుణ్ణి బయట నీవు వెతుకుతావు.
1: సో లాంగ్ యు డోంట్ రికగ్నైజ్ ద ట్రూత్ దట్ గాడ్ ఈజ్ ఇన్ యు బిగిన్ టు సర్చ్ అవుట్ సైడ్.
0: కాదు, నీలోనే ఉన్నాడని గుర్తించు.
1: యు నో దట్ గాడ్ ఈజ్ ఇన్ యు.
0: నీవు ఇంకెక్కడా పోనక్కర్లేదు.
1: యు డోంట్ నీడ్ టు గో ఎనీవేర్.
0: అది సర్వత్రా వ్యాపించిపోతుంది.
1: దట్ spreads everywhere.
0: Sarva shakti kudanu neeku andistundi.
1: That will give you all faculties power.
0: Neevu adi aneetundi rendu bhedamulu undavu.
1: There is no difference between you and that.
0: Chana para aneetundi bheda rahitamaipothundi.
1: It becomes, there will be no differences between mine and thine.
0: Sarva bhuta antaratma, oke aatma sarva bhutamuli kundunu antaratma ga untundali.
1: The self is the indweller in all the beings.
0: Kanuka మనము మానవులము మానవులము అని కేవలము ఒక విధమైనటువంటి యొక్క అల్పజీవులుగా మనం విశ్వసించరాదు.
1: టేకింగ్ అవర్ లైవ్స్ ఇస్ హ్యూమన్ లైవ్స్ వీ షుడ్ నాట్ కన్సిడర్ దెమ్ లో.
0: ఎన్ని జన్మల నుంచినో కూడా నీవు మార్పు చెందినప్పటికీ నీ దేహములు నీవు వస్తూనే ఉంటున్నావు.
1: యు ఆర్ జస్ట్ కంటిన్యూయింగ్ యువర్ సెల్ఫ్ ఇన్ స్పైట్ ఆఫ్ సో మెనీ పాస్ట్ లైవ్స్.
0: దీనికి ఏమాత్రం కూడా అంత్యము లేదు.
1: ఇట్ హెస్ నో ఎండ్.
0: ఈ దేహములు మార్పు చెందుతున్నవే కానీ ఆత్మతత్వములకు అంత్యమే లేదు.
1: Bodies change, but there is no end for the self.
0: ఒక చిన్న ఉదాహరణము,
1: a small example.
0: నీవు సముద్రం దగ్గరికి వెళ్ళు,
1: you go to the sea.
0: ఒకదాని మీద ఒకటి అలలు తరంగములు అభివృద్ధి అవుతూ వస్తుంటాయి.
1: Waves go forth one after one.
0: అయితే ఆ తరంగమును నీవు ఎంచుకోవడానికి ఎక్కడ ప్రారంభిస్తావో అప్పటి నుంచి అది ప్రారంభంగా ఉంటుంది.

0: The place, that point where you start counting the waves, that becomes
1: the first. At that
0: time when you stop counting the number of waves, that is the end.
1: కానీ సముద్రం ఉండినంత వరకు అలలు మాత్రము అంత్యము కావు.
0: But waves will never come to an end so long there is ocean.
1: ఈ విశ్వం ఉండినంత వరకు కూడా నువ్వు చైతన్యం అనే దానికి అంత్యమే లేదు.
0: So long there is world, there is no end for awareness.
1: కేవలం నీ మానవత్వం అనేటువంటి ఒక ఉపాధిని ఆధారం చేసుకున్నంత వరకు ఇది ఒక అంత్యంగా కనిపిస్తుంది.
0: బికాస్ ఆఫ్ ద వెస్చర్ ఆఫ్ బాడీ యు ఫీల్ ది ఎండ్.
1: కనుకనే మానవ.
0: సో దిస్ వర్డ్ మానవ,
1: ఈ పదములు ఎందుకు కూడా నువ్వు చక్కగా మీరు అర్థాన్ని గుర్తించాలి.
0: యు హావ్ టు అండర్స్టాండ్ ద మీనింగ్ ఇన్ దిస్ వర్డ్ మానవ.
1: మా కాదు,
0: మా నో,
1: నవ కొత్త,
0: నవ న్యూ
1: కొత్త కాదు, నీవు పాతవాడే.
0: యు ఆర్ నాట్ న్యూ, ద సేమ్ ఓల్డ్ వన్.
1: కనుక నీవు పాతవాడే,
0: యూర్ ది ఓల్డ్ వన్.
1: కానీ పాతవాడి అంటే ఏమి, పాతది ఆత్మనే.
0: మీనింగ్ దట్ ఏన్షియంట్ వన్ ఇస్ సెల్ఫ్.
1: రోతదే ఈ దేహము.
0: దాట్ విచ్ ఇస్ డర్టీ ఇస్ బాడీ.
1: కనుక రోతదాన్ని నీవు విశ్వసిస్తున్నావే కానీ పాతదైనటువంటి ఆత్మను నీవు విశ్వసించడం లేదు.
0: యూ హావ్ గాట్ ఫుల్ ఫెయిత్ ఆన్ దిస్ డర్టీ బాడీ బట్ నాట్ దట్ ఇన్ఫినిట్ సెల్ఫ్.
1: జ్ఞానము అనేటువంటిది,
0: ద విజ్డమ్,
1: ప్రత్యేకంగా వచ్చేటువంటిది కాదు.
0: ఇస్ నాట్ సెపరేట్లీ టు బి అక్వైర్డ్.
1: ఈ ప్రత్యేకంగా వచ్చేటువంటి జ్ఞానము కల్పితమైనటువంటి జ్ఞానము లేదు.
0: దట్ విజ్డమ్ యు అక్వైర్ సెపరేట్లీ ఇస్ జస్ట్ ఆర్టిఫిషియల్.
1: ఒక ఫిజిక్స్ ఉంటుండాలి.
0: హియర్ ఇస్ ఫిజిక్స్.
1: ఆ ఫిజిక్స్ లో ఒక నీడిల్ తీసుకుని వచ్చాము, సూది.
0: యు బ్రింగ్ ద నీడిల్.
1: ఈ సూదిని ఒక విధమైనటువంటి అగ్నిలో పెడితే సాగిపోతుంది.
0: వెన్ యు పుట్ దిస్ నీడిల్ ఇన్ ఫైర్ ఇట్ ఎక్స్పాండ్స్.
1: ప్రాకృతమైన ఫిజిక్స్.
0: దిస్ ఇస్ వరల్డ్లీ ఫిజిక్స్.
1: ఇంకా బాటనీ ఉంటుండాలి.
0: దెన్ బాటనీ.
1: ఒక పైప్ లోపల ఒక వేర్లను పైన పెట్టి కొమ్మలను క్రింద పెట్టి చూడు, అది పెరుగుతూ వస్తుంటాయి.
0: ఇఫ్ యు పుట్ ద ప్లాంట్ ఇన్ ద పైప్స్ ద రూట్స్ విల్ గో డౌన్వర్డ్స్ అండ్ ద ప్లాంట్ విల్ గో అప్వర్డ్స్.
1: ఇంకా కెమిస్ట్రీ లో చూస్తే,
0: దెన్ ఇన్ కెమిస్ట్రీ,
1: పసుపు సున్నము రెండు కలిపితే రెడ్ కలర్ వస్తుంటుండాలి.
0: యు ఫైండ్ ద టర్మరిక్ అండ్ ద లైమ్ విల్ గివ్ యూ ద రెడ్ కలర్.
1: ఇవన్నీ కేవలం కల్పితమైనటువంటి కలర్స్, కల్పితమైనటువంటి సృష్టిలు, కల్పితమైనటువంటి ఒక వస్తువులు.
0: దే ఆర్ ఆల్ ఆర్టిఫిషియల్ కలర్స్, ఆర్టిఫిషియల్ ఆబ్జెక్ట్.
1: ఇది కల్పితమైన జ్ఞానము.
0: దిస్ ఇస్ ఆర్టిఫిషియల్ విజ్డమ్.
1: ఆర్టిఫిషియల్ నాలెడ్జ్.
0: దిస్ ఆర్టిఫిషియల్ నాలెడ్జ్.
1: ఇది విజ్డమ్ అనేటువంటిది నాలెడ్జ్ కాదు.
0: విజ్డమ్ ఇస్ నాట్ నాలెడ్జ్.
1: అది అంతర్ముఖమైనటువంటి ఒక శక్తి.
0: ఇట్ ఈస్ ఇన్నర్ పవర్.
1: ఇది దివ్యత్వమైనటువంటిది.
0: ఇట్ ఈస్ డివైన్.
1: దివ్యత్వమైనటువంటి దానికే ఒక విధమైనటువంటి జ్ఞానము అన్నారు.
0: దట్ విచ్ ఇస్ డివైన్.
1: ఈ లౌకికమైన అన్ని కూడా అజ్ఞానములే.
0: ఆల్ దట్ ఈస్ వరల్డ్లీ ఈజ్ ఇగ్నోరెంట్.
1: ఈ అజ్ఞానంలో ఉన్నటువంటి వారు అజ్ఞానంలోనే పడి అజ్ఞానమునే పెంచుకుంటున్నాము.
0: దోస్ హూ ఆర్ ఇన్ ఇగ్నోరెన్స్ దే ఆర్ ఇగ్నోరెంట్ అండ్ దే డెవలప్ ఇగ్నోరెన్స్.
1: మాయలోనే పుట్టి,
0: హావింగ్ బీన్ బోర్న్ ఇన్ ఇల్యూషన్,
1: మాయలోనే పెరిగి,
0: గ్రోయింగ్ ఇన్ ఇల్యూషన్,
1: మాయ నెరుంగరు మందమతులు.
0: The foolish one does not realize illusion.
1: బ్రతుకులన్నీ మాయా.
0: Whole life is illusion.
1: పౌబంధములు మాయా.
0: Attachments illusion.
1: సంసారం అది మాయా.
0: Family illusion.
1: సావు మాయా.
0: Death is illusion.
1: మాయ బ్రతుకుకింత మాయలో పడనేలా.
0: Why should you be carried away by this illusion, the life?
1: కనుక అంతకుడును మాయనే.
0: Everything is illusion.
1: ఈ మాయనే అజ్ఞానము.
0: This illusion is ignorance.
1: మాయా.
0: Two word letters here, మాయా.
1: కానటువంటి దినంత ఉన్నదాని లేనట్టుగా భావిస్తున్నావు మాయా.
0: This illusion is that we take it the non existent.
1: మాయకు ప్రత్యేకమైనటువంటి రూపములు లేవు.
0: This illusion has no separate form.
1: లేని దానిని ఉండినట్టుగా, ఉన్నదానిని లేనట్టుగా భ్రమిస్తున్నాము.
0: We are deluded because we take it that which is existent non existent.
1: ప్రభావమే.
0: It is ignorant feeling.
1: తాడును చూచాము.
0: We see the rope.
1: కొంత చీకటిగా ఉంటుంది.
0: ఇట్ ఇస్ డార్క్.
1: ఇది పాము అని భ్రమిస్తున్నాము.
0: యు ఆర్ డెల్యూటెడ్ ఇట్ యాజ్ ఎ.
1: ఈ తాడును చూచి పాము అనుకునేటువంటి వాడు లైట్ గా ఉంటుంటే అనుకోవడానికి వీల్లేదు.
0: He is deluded, taking mistaken identity, the rope as a snake.
1: చీకటిలో ఉండినప్పుడే ఇది తాడు చూచి పామని భ్రమిస్తున్నాడు.
0: Because of the darkness there is this mistaken identity.
1: చీకటి అనేది అజ్ఞానమే.
0: This darkness is ignorance.
1: తిరిగి ఒక టార్చ్ తెచ్చి దానిపైన వేసి,
0: then switch on the torch.
1: ఓ, ఇది పాము కాదు త్రాడు అని అనుకున్నావు.
0: This is not snake, it's a rope.
1: నీవు పూర్వము టార్చ్ వేయకమునుపు ఇది త్రాడు త్రాడుగానే ఉంది.
0: Before you put on the torch, the rope is rope.
1: నీ టార్చ్ వేసిన తర్వాత కూడా తాడుగానే ఉంటుండాలి.
0: అజ్ఞానంలోనా
1: అది ఒక్కటే, జ్ఞానంలోనా ఒక్కటే, వచ్చినది పోయినది నీ భ్రమనే.
0: ఎయిదర్ ఇన్ ఇగ్నోరెన్స్ ఆర్ ఇన్ నాలెడ్జ్, ఇట్ కమ్స్ అండ్ గోస్, జస్ట్ ఇల్యూషన్.
1: అజ్ఞానంలో తాడు పోలేదు, పాము రాలేదు.
0: ద స్నేక్ హాస్ నాట్ గోన్ అండ్ హాస్ నాట్ కమ్.
1: జ్ఞానము లోపల పాము పోలేదు, తాడు రాలేదు.
0: ఇన్ విజ్డమ్ ద స్నేక్ హాస్ నాట్ గోన్ అండ్
1: పోతలు లేనటువంటి ఒక తత్వం, అది ఏ బ్రహ్మతత్వం?
0: That neither goes nor comes is the nature of Brahman.
1: ఇవన్నీ వచ్చిపోయినటువంటివన్నీ కూడా భ్రమలే.
0: ఆల్ దోస్ దట్ కమ్ అండ్
1: భ్రమ ఉండినంత వరకు మన యందు బ్రహ్మ మనకు గుర్తించడానికి వీలు కాదు.
0: సో లాంగ్ దిస్ భ్రమ ఇల్యూషన్ యూ కెనాట్ అండర్స్టాండ్ బ్రహ్మ.
1: భ్రమ పోవాలనుకుంటే
0: ఫార్ ది ఇల్యూషన్ టు గో
1: మనస్కుడు కావాలి.
0: వన్ షుడ్ విత్ డ్రా ద మైండ్.
1: ఈ మనస్సును అమనస్సుడు కావాలంటే ఏం చెయ్యాలి?
0: What should we do to withdraw the mind?
1: ఈ మనస్సును దైవముతో అర్పితము చేయాలి.
0: We should offer this mind to God.
1: ఇమిడించాలి.
0: We should merge in divine feeling. When once you offer your mind to God, everything is God only, nothing else.
1: ఈ మనస్సంతా కూడా దైవ స్వరూపాన్ని పొందిపోతుంది.
0: The entire mind assumes the form of God.
1: కానీ మనసుని ఈనాడు మనము ప్రాకృతం పైన అమర్చుతున్నాము.
0: But today we divert our mind towards the world.
1: ప్రకృతి అనేటువంటి దీనిపైన మోల్డ్ వేస్తున్నాము.
0: And we have put it on the mold.
1: ప్రకృతి చింతనే చేస్తున్నాము.
0: And we are making it up.
1: కనుక ఇప్పుడు మైండ్ అంతా కూడా ప్రకృతిమయంగా ఉంటుండాలి.
0: Therefore the mind is full of ప్రకృతి
1: అనే. దీన్ని పురస్కరించుకొని మనోమూలం విదం జగత్తు. జగత్తంతా మనసు యొక్క స్వరూపం అయిపోయింది.
0: Basing on this it is said the entire universe is the form of the mind.
1: ఈ యూనివర్స్ అంటే ఏమిటి?
0: What is this universe?
1: ఇది విశ్వము.
0: This is universe.
1: ఈ విశ్వం విష్ణు స్వరూపం కానీ కేవలం ప్రాకృతమైన స్వరూపం కాదు.
0: దిస్ యూనివర్స్ ఇస్ ది వెరీ ఫార్మ్ ఆఫ్ విష్ణు గాడ్ బట్ నాట్ ఆఫ్ ద నేచర్.
1: విష్ణు కారకుడు, ఇది కారణము.
0: దట్ ఈస్ ద కాజ్, దిస్ ఇస్ ది ఎఫెక్ట్.
1: కార్యకారణ సంబంధమే విశ్వము.
0: ద కాజ్ అండ్ ఎఫెక్ట్ ఈస్ ది యూనివర్స్.
1: ఆ సత్యాన్ని మనం గుర్తించాలి.
0: వీ హావ్ టు రికగ్నైజ్ దట్ ట్రూత్.
1: కానీ మనము ఆ సత్యాన్ని గుర్తించటం లేదు.
0: బట్ వీ ఆర్ నాట్ అండర్స్టాండింగ్ దట్.
1: అల్పత్వమును ఆశించి,
0: ఎస్పైరింగ్ ద లవ్ థింగ్,
1: అధికత్వాన్ని విస్మరించి,
0: ఫర్గెటింగ్ ద ట్రూత్,
1: కేవలం మానవత్వాన్ని కోల్పోతున్నాం.
0: వీ హావ్ లాస్ట్ ద హ్యూమన్ క్వాలిటీ.
1: మానవుడు ఎంత విచిత్రమైన యొక్క పేరు.
0: మానవ, హ్యూమన్ బీయింగ్, ద నేమ్ ఇస్ వెరీ,
1: ఎంత విలువైనటువంటి పేరు.
0: వాట్ వాల్యుబుల్ నేమ్ ఇట్ ఈస్.
1: మానవుడు మానవుడు అని కేవలం ఒక హీనంగా మనం భావిస్తున్నాము.
0: వీ కాల్ హ్యూమన్ బీయింగ్ వెరీ లవ్ అండ్ మీన్.
1: కాదు, ఆ మానవుడు ఎందుకు అల్పత్తుడిగా ఉండేటువంటి వాడు కొన్ని అధికత్వమైనటువంటి పేర్లను ఉచ్చరిస్తుంటాడు.
0: Though he remains low, but he speaks very high.
1: ఒక చిన్న ఉదాహరణము,
0: a small example.
1: మన ఇంటికి ఒక బిచ్చగాడు వచ్చాడు.
0: A beggar came to our doorstep of a house.
1: అమ్మా అనాథిని, నాకింత అన్నం పెట్టండి అంటాడు.
0: The beggar says, I am forlorn, give me food.
1: అనాథి అంటే ఏమిటి?
0: Who is really forlorn?
1: ఆద్యంతములు లేనటువంటి వాడు.
0: He has no
1: బిచ్చగాడు కాదు.
0: He is just a
1: అనాథి. అనాథి అనగా దైవమే.
0: Anadi means that which is ancient.
1: చూడండి, ఒక్కొక్క పదం కూడా ఎంత పవిత్రమైనదిగా మనకు కనిపిస్తుంటుండాలి.
0: Each word is sacred.
1: కానీ మనము దానిని అల్పత్వంగా తీసుకొని అనాది అంటే ఎవరు అది ఆధారం లేనటువంటి వాడు అని మనం భావిస్తాం.
0: Anadi word we take as for long, the one who has no support.
1: ఎవరి అర్థం వారికి పోతుంటుంటారు.
0: Then the whole meaning changes.
1: పదములకు అనేక నానార్థములు ఉంటున్నాయి.
0: Words have many meanings.
1: నానార్థములో యథార్థం ఉంటుండాలి.
0: In this there is
1: యథార్థాన్ని విస్మరించి అనర్థాన్ని తీసుకుంటున్నాం ఇప్పుడు మనం.
0: We forget the truth and carried away by the misnomer.
1: కనుక ప్రతి విషయమునందు కూడాను ఎంతనో ఒక గాఢమైనటువంటి ఒక అంతమ అంతరార్థాలు ఉన్నాయి.
0: In everything there is special significance.
1: ఒకానొక సమయంలో,
0: at one time,
1: త్యాగరాజు సర్వమును త్యాగము చేసి,
0: sacrificing everything,
1: రాముని నా ప్రాణమని భావించి,
0: considering Rama as his very life,
1: నిధి చాలా సుఖమా, ఈశ్వర సన్నిధి చాలా సుఖమా,
0: is it the will that gives pleasure or the proximity?
1: సన్నిధి చాలా ప్రదాసమైనటువంటిది. The prani కాలికి వచ్చినటువంటి యొక్క తగిలినటువంటి యొక్క శరీరాన్ని కూడాను తన్ని వేశాడు.
0: Believing, having full faith in the proximity towards God, he denied all the
1: Hari kavali kani siri naaku akkaraledu annadu.
0: I want Hari the Lord, not the siri the wealth.
1: కనుకనే హరిని ఆశించటం చేతనే,
0: బికాస్ దిస్ ఫైడ్ హరి గాడ్,
1: సర్వము కూడా తనకు సిద్ధించిపోయింది.
0: ఎవ్రీథింగ్ హీ కుడ్ అకంప్లిష్.
1: కబీరు,
0: దెన్ కబీర్.
1: కబీరు చాలా బీదవాడు.
0: కబీర్ ఇస్ పూర్.
1: కేవలం బట్టలు నేసి బ్రతికేటువంటి వాడు.
0: హీ జస్ట్ ఎ వీవర్.
1: అతను ఇంటికి వచ్చినటువంటి వారికి అందరికి ఏదో బిచ్చమైన ఎత్తి ఇంత అన్నం పెట్టేటువంటి వాడు.
0: హీ యూస్ టు ఫీడ్ ఆల్ దోస్ దట్ కమ్ టు హిస్ హౌస్.
1: ఆనందంగా ఉండేటువంటి వాడు.
0: బట్ ఈస్ ఆల్వేస్ బ్లిస్ఫుల్.
1: ఒకనాడు,
0: ఆన్ వన్ డే,
1: రాజు,
0: ద కింగ్,
1: ఆ యొక్క బికారికి అనాదికి ఏదో కొంతవరకు ధనధాన్య భోగస్తుంతా పంపించాడు.
0: టు దట్ బెగర్, ద వన్ హూ హాస్ నాట్ వన్ టు ఫాల్ బ్యాక్, హి హాస్ సెంట్ ఆల్ ద గ్రెయిన్.
1: అతను అనాథుడు, అతనికి ఎవరు కూడా ఆధారం లేదు. అతనికి రాజు పంపించాడని చెప్పి అతనికి అందించమని సిపాయిలతో పంపించాడు.
0: హి హాస్ నో సపోర్ట్, హి హాస్ నాట్ నన్ టు ఫాల్ బ్యాక్. Through his soldiers, he has sent the grain and wealth.
1: స్నానం చేసి వస్తున్నాడు కబీర్.
0: కబీర్ వాజ్ రిటర్నింగ్ ఆఫ్టర్ బాత్.
1: పల్లకి లోపల జనకనక వస్తు వాహనాదులంతా కలకలలాడుతున్నాయి.
0: He saw all the wealth, the gold and the grain.
1: చూచాడు.
0: He watched.
1: ఎవరయ్యా దీన్ని పంపించారు?
0: He said, who has sent them?
1: మహారాజ్ దీన్ని పంపించాడు.
0: The king has sent them.
1: ఎవరికి పంపించాడు?
0: For whose sake they are sent?
1: కబీర్ అనాథుడు, అతనికి ఇచ్చి దీన్ని చెప్పించాడు.
0: The king has sent because Kabir has none to fall back, therefore they are sent.
1: Oho, anathuniki ivvamani cheppada mee raju?
0: So is that fact that your king asked them to be sent to the one who has none to fall back?
1: Kadayya, naaku nathudu unnadu.
0: No, I have got a master. I am not left with none.
1: Naaku nathudu Sri Ramachandrude.
0: The master is Sri Ramachandra.
1: Kanuka naaku master untunnadu, nathudu untadu kabatti nenu anathuni kaadu.
0: I have got a master. Don't say that I have none.
1: రాములకి వేరే ఒక నాథుడు లేడు, అతనే అనాథుడు, అతనికి అర్పితం చేయమన్నారు.
0: లార్డ్ రామా హ్యాస్ నన్ టు ఫాల్ బ్యాక్, బెటర్ యూ గివ్ ఇట్ టు హిమ్.
1: అనాథుడు ఎవరు ఉంటే భగవంతుడే.
0: హూ ఇస్ అనాథ? ద వన్ వితౌట్ ఎనీబడీ.
1: ఈ పదాలంతా విశ్వాసంగా తీసుకుని అనాథుడు అంటే దిక్కు లేనటువంటి వాడు అనుకుంటాం.
0: Today we take this anatha meaning the one left with none.
1: నాథుడు లేనటువంటి వాడు భగవంతుడే. నాథునికి నాథ, అనాథ నాథ.
0: He is the master of the master, God himself. He has none.
1: అనాథుడు అనగా దైవత్వానికే సరియైన అర్థము.
0: God is really anatha, the one, none, the master above him.
1: మిగిలిన జీవులకందరికి ఒక మాస్టర్ ఉంటున్నాడు.
0: The rest of the beings have master.
1: ఈ విధంగా ప్రపంచంలో ఉండేటువంటి పదములకు అర్థాన్ని మనం చక్కగా గుర్తించడానికి ప్రయత్నం చేసినప్పుడు మానవ అనేటువంటి పదములకు ఎంతో ఆత్మతత్వంగా దీనికి సరైన అర్థం ఏర్పడుతుంది.
0: Thus when we understand the meanings of different words, we will understand the true meaning of this manava, human being.
1: Divyatma swarupulara.
0: Embodiments of divine atma.
1: Meer atmagane vishwasinchandi.
0: You have full faith in the self.
1: Kevalamu kayadharuluga meer vishwasinchakandi.
0: Don't have the body feeling.
1: Dehamu, manasu, buddhi, chittamu, indriyamu, antakkarana, ivanni kuda upadhulu, manam dharinchetuvanti dressulu.
0: The body, the mind, the intellect, ego, they are just a dress.
1: ఈ డ్రెస్ కూడాను ఒకనొక సమయంలో పోతుంటది.
0: You have to forsake the dress at one time.
1: దీని జీసస్ కూడాను the death is the dress of the life అన్నాడు.
0: This Jesus said, death is the dress of life.
1: మనము మరణం అనుకుంటున్నాము, డ్రెస్ ను విప్పటమే మరణం అంటే.
0: You have to view death as just
1: ఒక డ్రెస్ ను వేసుకోవటమే.
0: Putting on the new dress.
1: మనం డ్రెస్ ను విప్పి చాగల వారికి ఇస్తే మనం ఏడుస్తున్నామా?
0: As you change your dress and give the old clothes to wash to washerman, you don't cry.
1: ఈ ఏడ్చటం దేనికోసము?
0: Why do you cry?
1: ఎంతో కాలం దీనితో అభిమానం కట్టుకుని సంబంధ బాంధవ్యంతో అనుభవించడం చేతనే దీనికోసం మనం ఏడుస్తున్నాం.
0: Because you have associated and experienced for long, you cry.
1: కనుకని ఈ సంబంధ బాంధవ్యం అనేటువంటిది తాత్కాలికమైనటువంటిదని మనం భావిస్తుంటే ఏమాత్రం కూడా దుఃఖం ఉండదు.
0: When you consider this relationship is temporary,
1: మన అనుబంధమే మూల కారణం.
0: For everything is attachment.
1: Attachment దేనికి ఉండాలి?
0: To whom should
1: దైవముతో అటాచ్మెంట్ ఉండాలి.
0: You should be attached to God.
1: అది ఏనాడు కూడా మార్పు చెందనటువంటిది.
0: That is changeless.
1: అది నిత్య సత్యమైనటువంటిది.
0: That is eternal truth.
1: కనుకనే మనము దైవ స్వరూపులుగా మనం విశ్వసించాలి.
0: You should have full faith that you are the forms of the divine.
1: అహం బ్రహ్మాస్మి.
0: I am the Brahman.
1: Tat tvam asi.
0: I am that.
1: Prajnanam Brahma.
0: I am that aware.
1: I am Atma Brahma.
0: I am Brahman.
1: I am Atma. I am Brahma. I am ఇది. ఆ విధమైన యొక్క భావాన్ని మనము అభివృద్ధి పరచుకోవాలి.
0: యూ షుడ్ హ్యావ్ దట్ స్ట్రాంగ్ ఫీలింగ్, ఐ ఆమ్ ఆత్మ, ఐ ఆమ్ ఆత్మ,
1: ఐ ఆమ్ సో అండ్ సో, ఐ ఆమ్ మ్యాన్, ఐ ఆమ్ రామయ్య, ఐ ఆమ్ కృష్ణయ్య. ఈ విధమైనటువంటి తుచ్చమైనటువంటి దేహ ప్రాంతులతో మనం పోకూడదు.
0: యూ షుడ్ నెవర్ హ్యావ్ బాడీ ఫీలింగ్, యూ షుడ్ నాట్ హ్యావ్ మీన్ ఫీలింగ్స్. ఐఎమ్ దిస్ బాడీ, ఐఎమ్ రామయ్య.
1: దేహాన్ని ఎవరికన్నారు? తల్లిదండ్రులు.
0: Parents gifted this body.
1: దీనికి ఎవరు పేరు పెట్టారు? తల్లిదండ్రులు పేరు పెట్టారు.
0: Who christened you? Your parents
1: christened. పెట్టినదే కాని పుట్టినది కాదు.
0: Is the name given, not with birth.
1: పుట్టినది పెట్టినది కూడా ఒకటి ఉంటుంది ఇందులో.
0: That which is neither born nor christened.
1: అది ఆత్మ.
0: That is the self.
1: దీనికోసమని మూడు విధమైన మార్గాలు ఉపదేశిస్తూ వచ్చింది ఉపనిషత్తులు.
0: Upanishads taught three paths.
1: వస్తే పోదు.
0: That if comes will not go.
1: పోతే రాదు.
0: When once it is gone, it will not come.
1: పోదు రాదు.
0: That which neither goes nor comes.
1: చక్కగా గుర్తించమని చెప్పింది.
0: Upanishad said, understand this clearly.
1: వస్తే పోదు.
0: If it comes, it will not go.
1: ఏమిటి?
0: What's that?
1: అదే జ్ఞానము.
0: That is wisdom.
1: ఒక్కతూరి వచ్చిందా తిరిగి పోదు.
0: When once it comes,
1: నిజమైన జ్ఞానం. వచ్చి పోయేటువంటి జ్ఞానం కాదు.
0: That is the real wisdom. It is not the wisdom that comes and goes.
1: పోతే రాదు.
0: If it goes, it will not come back.
1: ఏమిటది?
0: What's that?
1: అజ్ఞానం.
0: Ignorance.
1: ఒకతూరి పాయిన అజ్ఞానం తిరిగి రాదు.
0: ద మూమెంట్ ఇగ్నోరెన్స్ ఇస్ గాన్, ఇట్ విల్ నాట్ కమ్ బ్యాక్.
1: పోతూ వస్తూ ఉంటుండాలంటే దినము చావటం పుట్టడం, చావటం పుట్టడంగానే ఉంటుంది.
0: ఇఫ్ ఇట్ కమ్స్ అండ్ గోస్ రిపీటెడ్లీ, ఇట్స్ బర్త్ అండ్ డెత్.
1: ఇది రెండు విధములైనటువంటివి కాదు.
0: They are not two.
1: Pote raadu.
0: If it goes, it will not come back.
1: Inka moodavadi ekkutundadi adhe pradhanamainatundi.
0: Then there is the third one, chief one.
1: Raadu podu.
0: It neither comes nor goes.
1: Adhe atmatattvamu.
0: That is the self.
1: Deeniki oka chinna udaharana kuda cheppanu Kodaikanal lo.
0: Swami said in Kodaikanal a small example.
1: Oka deham untundadi.
0: There is a body.
1: Ee deham maraninchin tarvata
0: after the death
1: deeni atma ekkada potundi ye vidhanga prayanam chestundi ani aneka mandiki sandehalanta untayi.
0: Many doubts were put to Swami. Swami, what will happen to this atma after the death of the body?
1: Deham maraninchin tarvata ee atma ekkadiki potundi?
0: After the death,
1: enta kaalam sancharam chestundi?
0: What will happen to the
1: self? Eppudu tirigi praveshistundi?
0: When does it go?
1: Idi kevalam oka haasyaspadamainatundi prashnalaga untuntayi.
0: They have become all ridiculous questions.
1: కరెంట్ వైర్లు అంతా ఉంటున్నాయి.
0: యూ ఫైండ్ ద కరెంట్ వైర్.
1: అక్కడ బల్బ్ పెట్టేటప్పటికే లైట్ వచ్చేసింది.
0: ద మూమెంట్ యూ ప్లేస్ ద బల్బ్ దేర్ యూ గెట్ ద లైట్.
1: బల్బ్ తీసేస్తే వెలుతురు పోయింది.
0: ద మూమెంట్ యూ రిమూవ్ ద బల్బ్ దేర్ ఇస్ నో లైట్.
1: అయితే బల్బ్ వచ్చింది పోయింది.
0: ద బల్బ్ హస్ కమ్ అండ్ హస్ గాన్.
1: బల్బ్ రాకమునకు కరెంట్ అక్కడే ఉంటుంది.
0: ప్రయర్ టు ద ప్లేస్మెంట్ ఆఫ్ బల్బ్
1: బల్బ్ పెట్టినప్పుడు కరెంట్ అక్కడే ఉంటుంది.
0: ఆఫ్టర్ యూ టేక్ అవే ద బల్బ్
1: దేర్ ఇస్ కరెంట్. బల్బ్ పోయిన తర్వాత కరెంట్ అక్కడే ఉంటుంది.
0: ఈవెన్ ఇఫ్ యూ రిమూవ్ ద బల్బ్ దేర్ ఇస్ ద కరెంట్.
1: అది రాలేదు పోలేదు.
0: ఇట్ హస్ నాట్ కమ్ అండ్ హస్ నాట్ గాన్.
1: అక్కడే ఉంటుంది కరెంట్.
0: The current is remaining as it is.
1: అదే విధంగానే దేహం వచ్చింది పోయింది.
0: Similarly, body has come and gone.
1: ఆత్మ ఎక్కడికి పోలేదు రాలేదు.
0: The true self has not gone, has not
1: అక్కడే ఉంటుంది.
0: It is existing.
1: పోయేకి ఇంకో స్థలం ఉంటుంటే కదా.
0: There is no other place to go anywhere.
1: నేను ఎక్కడైనా బయటికి పోవాలనుకుంటే బయట అనేటువంటి ఒక ప్రదేశం ఉంటేనే కదా.
0: If I am to go out, there should be some separate place.
1: బయట అనేటువంటిదే లేదు. బయలు అనేటువంటిదే లేదు.
0: There is no place outside like that.
1: అందువల్లనే ఒకనొక సమయంలో రాధ కూడా చెప్పింది.
0: That's what Radha said at one time.
1: వేగోవన్ని తలుపు తీయమంటూ పిలుపు.
0: As I am going to close,
1: సందేహంగా వచ్చినప్పుడు అయ్యో నేను ఒంటరిగానే ఉంటున్నాని వేయబోవన్ని తలుపు.
0: I'm alone, so let me close the door.
1: మరి కాన్షియస్ తీయమంటూ పిలుపు.
0: Then conscience tells, open the door.
1: వేయి వేయి వేయి ఈ సందేహాన్ని చూసుకుని రాధకెందుకో నవ్వుగొలుపు.
0: These two calls, the body says close, the conscience says open, open the door, close the door. That makes Radha smile.
1: నాలోన నిండి వెలిగే వలపు.
0: It's all the love that is in me or in
1: మేలుకుంటే లేదు పిలుపు.
0: The moment I awake, there's no more call.
1: విశ్వమంతా ప్రాణ విభూని మందిరమైన.
0: The entire universe is the temple of God.
1: వీధి వాకిలి ఏదటో.
0: Where is the main door?

0: See that Kailasa, very heaven that is the main door.
1: Kailasa.
0: Kailasa.
1: Vaikuntamu.
0: Vaikuntha.
1: Kuntitamu kaanatundi Vaikuntamu.
0: That which is not kutila, wicket.
1: Anandamuto undinatundi Kailasamu.
0: The Kailasa is how a
1: Kailasamanetundi pattanam vere inkokati ledu.
0: It is not separate.
1: Vaikuntamanetundi pattanam marokati ledu.
0: There is no city such as
1: Vaikuntha. Aya Bhagavantuna, needu ekkada head office ani question adiginappudu Naradudu.
0: When Narada asked, what is the head office?
1: Madbhaktah yatra gayanti tatra tishthami Narada.
0: Narada.
1: Madbhaktah.
0: My devotees.
1: Yatra gayanti.
0: Where they sing in my glory.
1: Tatra tishthami Narada.
0: I install myself, Narada.
1: Yekkada na bhaktulu hrudayamuto ganam chestunta akkada ne na yokka pratishtha ayipointanu.
0: Where my devotees sing wholeheartedly, I install myself there.
1: Kevalam Kailasamu, Vaikuntamu, Swargamu, even the branch office address.
0: The Kailasa, Vaikuntha, heaven, they are just branch offices.
1: Permanent office, vakkate.
0: Permanent address is one.
1: Adiye, hrudayasthanamu.
0: That is the position of the heart.
1: కనుకనే భగవంతుడు ఎక్కడ ఉంటున్నాడంటే హృదయంలో ఉంటున్నాడు.
0: సో ఇఫ్ యు ఆస్క్ వేర్ ఇస్ గాడ్, హీస్ ఇన్ వన్స్ ఓన్ హార్ట్.
1: ఏ ద్వారకావాస,
0: వెన్ వి సే
1: ఏ బృందావన సంచారి, ఏ మధురాపుర విహారి అని అనేక రకములుగా ప్రార్థించింది ద్రౌపది.
0: ద్రౌపది ప్రేడ్ ఇన్ డిఫరెంట్లీ, ఓ గాడ్ హూ ఇస్ ఇన్ మధుర.
1: కానీ ఎన్ని ప్రార్థించినప్పటికీ వర్ణించినప్పటికీ కృష్ణుడు రాలేదు.
0: ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ సాల్స్ సచ్ కాల్స్ కృష్ణ హాస్ నాట్ రెస్పాండెడ్.
1: అలసిపోయింది.
0: షీ వాస్ టైర్డ్.
1: స్వరం కూడాను రాలేకపోయింది.
0: షీ లాస్ట్ హర్ టోన్.
1: హే హృదయవాసి అని పడిపోయింది.
0: షీ ఫెల్ డౌన్ సేయింగ్ దట్ ఓ గాడ్ డ్వెల్ ఇన్ ద హార్ట్. ఇమ్మీడియట్లీ కృష్ణ మేనిఫెస్టెడ్.
1: తిరిగి కొంతకాలమైన తర్వాత ఒంటరిగా చిక్కినప్పుడు కృష్ణుని ప్రశ్నిస్తూ వచ్చింది ద్రౌపది.
0: లెఫ్ట్ లేటర్ ఫైండింగ్ కృష్ణ ఆల్ అలోన్ ద్రౌపది క్వశ్చన్.
1: సోదరా, ఆనాడు నాకంత పరాభవం జరిగేటువంటి సమయం లోపల ఎన్ని పర్యాయంలో నిన్ను పిలిచినప్పటికీ ఎందుకు రాలేదు?
0: లేటర్ సెడ్, బ్రదర్, దో ఐ కాల్ యూ రిపీటెడ్లీ, వెన్ ఐ వాస్ హ్యూమిలియేటెడ్, వై డిడ్ యు నాట్ రెస్పాండ్?
1: అవునమ్మా, రాలేదు.
0: Yes, I didn't come.
1: కారణం చెప్పమంటావా?
0: Shall I tell you the reason?
1: ఏ ద్వారకావాసి అని పిలిచావు?
0: You called me saying, oh, they...
1: నేను దగ్గర ఉండేటువంటి వాడిని కూడాను నీ మాటకు సత్యాన్ని నిలబెట్టుకునే నిమిత్తమే నేను ద్వారకు పోయి రావాలి.
0: Though I am near you to say, to uphold the truth what you said, I had to go to Dwaraka and come back.
1: ఈ ఆకాలం లోపల హెలికాప్టర్స్, ఎలిప్లేన్లు ఏమైనా ఉంటున్నాయా? లేవే.
0: Those times there is no aeroplane or any transport.
1: కనుక ఇన్ని రకములుగా నీవు ప్రార్థించావు.
0: You prayed in different ways.
1: బృందావన విహారి అంటే నేను బృందావనాన్ని పోయి రావాలి.
0: When you said Vrindavan Vihari,
1: నీ పాట నీ మాటకు సరైనటువంటి సత్యం ఉండదు.
0: I have to come from Vrindavan because there will be no truth in what you said.
1: సత్యం చేకూర్చే నిమిత్తమై నేను తిరిగి అక్కడికి పోయి రావడంలో ఆలస్యమైపోతుంది.
0: Only to demonstrate truth in what you said, I had to go, therefore the delay.
1: హృదయవాసి అన్నావు, నేను తక్షణమే వచ్చాను.
0: When you said,
1: ఉన్నాను అక్కడే వచ్చాను.
0: When you said the indweller in the heart, since I am there, I manifested.
1: కనుకో భక్తులకు వాక్యాన్ని పరిపాలన చేసే నిమిత్తమై భగవంతుడి కొడను అనేక రకమైనటువంటి యొక్క మార్పులు చేయవలసి వస్తుంటాయి.
0: To uphold what all that is said by the devotee, God has to change.
1: నీవు బృందావన విహారిని చెప్పినప్పుడు నేను బృందావన పోకుండా గిని వస్తే నీ మాటల్లో సత్యం ఉండదు.
0: When you call Vrindavana Vihari, if I don't go to Vrindavana, there will be no truth in what you said.
1: సత్యం కంఠస్య భూషణం.
0: The truth is the true jewel to the neck.
1: కంఠమునకు భూషణము సత్యము.
0: The truth is the proper jewel to the neck.
1: కనుక నిన్ను సత్య స్వరూపునిగా చేసే నిమిత్తమై నేను ఈ విధమైన అవస్థలు పడవలసి వస్తుంది.
0: To show the truth in what you said, I had to suffer.
1: కనుక భగవంతుడు అనేటువంటిది హృదయవాసి.
0: So God is in our heart.
1: ఎక్కడ ఉంటున్నాడు అన్నప్పుడు ఎక్కడ ఉంటున్నాడు?
0: He's everywhere.
1: కానీ ఇంత సమీపంలో మరొక చోట చిక్కదు మనకు.
0: But there is no other place closer than one's own heart.
1: తల్లి కంటి మిగుల దైవం మే దగ్గర.
0: God is much nearer than one's own mother.
1: తల్లైనా కొంత దూరంగా ఉంటుండొచ్చు కొంతకాలము.
0: Mother may at times may be away.
1: దైవం దూరంగా ఉండడానికి వీల్లేదు.
0: God will never be.
1: అతనికి దూరం అనేదే లేదు.
0: There is no distance.
1: అనగా తానే దైవము.
0: Meaning you are the divine.
1: ఇలాంటి సత్యాన్ని మనము చక్కగా గుర్తించుకుంటూ రావాలి.
0: We should recognize the truth.
1: అప్పుడు మన మానవత్వం అనేటువంటిది కూడాను చాలా విశాలమైనటువంటి దైవత్వంగా రూపొందుతుంది.
0: Then the humanity will transform into divinity.
1: ఈ దుఃఖములకు, ఈ విచారములకు, కష్టములకు, నష్టములకు, నిందలకు, నిష్ఠూరములకు మనం ఏమాత్రము లెక్క చేయనక్కర్లేదు.
0: We need not bother about the praise and blame, that profit or the loss.
1: చైతన్యాన్ని అనేక మంది దూషిస్తూ వచ్చారు.
0: Many people started blaming Chaitanya.
1: దూషించుకుంటూ చైతన్యం నాట్యమాడుతూ వచ్చాడు.
0: As they blame him more and more, Chaitanya started dancing.
1: ఎందుకు చైతన్య ఇంత ఆనందిస్తున్నావు? దూషణ నీకు బాధలు కలిగించలేదా?
0: Chaitanya, why do you dance like that? Don't you feel for the blame?
1: Ayya, aa dooshanam naaku kaadu.
0: He said, no, that blame doesn't come to me.
1: Gattiga dushiste gaallo cheripothundadi.
0: If they blame loudly, it will go into the air.
1: Tanlo taanu dushinchukunte tanake tarugutundadi.
0: Even one blames within,
1: it will go to him. Naa varaku adi prayaanam cheyatam ledu kaabatti aanandistunnanu annadu.
0: Since I don't bother, therefore I dance in ecstasy.
1: Kanuka lokulo kaakulu.
0: The people are crows.
1: Gopikannu kuda nu adigaadu Uddhavudu.
0: Uddhava asked Gopikas also.
1: Amma, లోకమంతా మిమ్మల్ని విమర్శిస్తూ ఉంటుండాలి.
0: యు సీ, ఆల్ ది ఎంటైర్ వరల్డ్ ఇస్
1: అత్తమామల ఆజ్ఞను ఉల్లంఘించి భర్తను ధిక్కరించి మీరు కృష్ణాకృష్ణ అని పరిగెత్తుతుంటున్నారు. దీనికి రాత్రి పగలైనటువంటి ఒక సమయమే లేకుండా పోతుండాలి. ఈ విధంగా లోకులు మిమ్మల్ని నిందిస్తున్నారన్నారు.
0: ది ఎంటైర్ వరల్డ్ ఇస్ క్రిటిసైజింగ్ యూ గోపికాస్ బికాస్ యూఆర్ హైలీ డిసొబీడియంట్ యువర్ ఇన్లాస్ అండ్ హస్బెండ్.
1: ఓ ఉద్ధవ,
0: హి సెడ్, ఓ ఉద్ధవ,
1: కాకులు కూస్తున్నాయని కోకిల తన కానమును తాను మానుకుంటుందా?
0: బికాస్ ద క్రోస్ క్రో, ద నైటింగేల్ విల్ నాట్ స్టాప్.
1: లోకులో కాకులు,
0: సొసైటీ ఇస్ లైక్ క్రో.
1: కనుక ఈ కాకులు కూతలకు మేము కోకిలగా ఉండేటువంటి వారు, మేము భగవంతుని యొక్క చింతన చేస్తున్నాము.
0: వీఆర్ ది నైటింగేల్, వీ థింక్ ఆఫ్ గాడ్.
1: దీనికి మాకు ఏమాత్రం కూడా నువ్వు విరవనక్కర్లేదు.
0: వీ డోంట్ నీడ్ టు హ్యావ్ ఎనీ ఫియర్.
1: కేవలం హంసలను చూసి కొంగలు పరిహసిస్తాయి.
0: Looking at the swan, the other crane also starts laughing. కొంగలు
1: పరిహసించినంత మాత్రం హంసలు కలిగేటువంటి లోపం ఏమిటి?
0: Because the crane laughing, the swan will not suffer.
1: ఏనుగును చూసి కుక్కలు మురుగుతాయి.
0: Looking at the elephant, the dog starts barking. ఏనుగు
1: తన లెక్క చేస్తుందా?
0: The elephant will not be mindful.
1: లేదు, దాని స్వభావము.
0: Because it's nature.
1: కాబట్టి మేము దైవాన్ని కోరుతున్నామే కానీ లోకాన్ని కోరటం లేదు.
0: We want God, not the world.
1: లోకాన్ని కోరినప్పుడు మేము భయపడాలి.
0: So if we want world, we need to have
1: దైవాన్ని కోరినప్పుడు మాకు భయం ఎందుకు?
0: When we desire God, why should be fearful?
1: కాబట్టి అభయ స్వరూపుడైనటువంటి దైవాన్ని మేము ఆశిస్తున్నాము.
0: We want God who gives us all that.
1: ఆనాటి జ్ఞానం ఇలాంటి పవిత్రమైనటువంటి రూపంగా రూపొందిందేటి.
0: That kind of wisdom, that kind of sacred knowledge was there in our time.
1: మనం ఈనాడు తిరిగి పునాది వేయాలి.
0: We should lay the foundation again today.
1: కిట్టి విద్యార్థులు యువకులైనటువంటి వారు ఈ పవిత్రమైనటువంటి జ్ఞానాన్ని తాను కొంతవరకు సంపాదించుకోవాలి.
0: Students and the modern youth should acquire that sacred knowledge. Don't have fear of the world.
1: అనేకమంది అనేక రకములుగా భావించవచ్చును.
0: Many may feel differently.
1: తలలు వేరైనప్పుడు తలంపులు వేరు కావచ్చును.
0: As the heads are different, thoughts are bound to vary.
1: ముండే మతిర్ భిన్న, ఒక్కొక్క తల వేరుగా ఉంటుంది, తలంపులు వేరుగా వస్తుంటాయి.
0: As the heads vary, the thoughts are different.
1: దీనికి మనం ఎందుకు వెరచాలి?
0: Then why should you have fear?
1: మనం వెరచకూడదు.
0: We need not have fear.
1: భయపడి దేవుని భజన చేయగలేక భ్రమజంది మరణించు సమయము నందున బలిమి మీదగా యముడు రమ్మిక రమ్మనుచులా గంగనప్పుడు అయ్యోయోయని ఎవ్వరు అడ్డగింపగవతురప్ప. భయపడి దేవుని భజన చేయగలేక,
0: అవుట్ ఆఫ్ ఫియర్, ఇఫ్ యూ డోంట్ చాంట్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్,
1: భ్రమజంది మరణించు సమయము నందు,
0: అవుట్ ఆఫ్ ఇల్యూజన్ ఎట్ ద టైమ్ ఆఫ్ డెత్,
1: బలిమి మీరగ యముడు రమ్మిక రమ్మనుచులా గంగనప్పుడు,
0: వెన్ ద గాడ్ ఆఫ్ డెత్ డ్రాస్ డ్రాగ్స్ యువర్ బాడీ,
1: అయ్యోయోయని ఎవ్వరు అడ్డగింపగవత్తురప్ప.
0: వెన్ యూ క్రై, హూ విల్ కమ్ టు యువర్ రెస్క్యూ టువర్డ్స్ ద ఎండ్?
1: పరమేశ్వరుడు ఇట్టు కరుణీయ పురుషుడై ధరకీడించుచునుండగా.
0: గాడ్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మ్యాన్ అండ్ ఉమెన్ అండ్ ఎంజాయ్స్ హిమ్
1: నిజముగా చూడ తరుణి జన్మమే ఘనముగా.
0: యాక్చువల్లీ స్పీకింగ్, ద లైఫ్ ఆఫ్ ఉమెన్ ఈస్ గ్రేట్.
1: గర్భధారణ పరియింపవలెనుగా.
0: దట్ వీ హావ్ టు చాంట్ అండ్ థింక్ ఆఫ్ ఇట్.
1: నవమాసములు మోసి కనిపించి గణ బుద్ధులను నేర్పి తనయుని యొసగేడి తల్లి తక్కువ యగునా.
0: Will mother will ever be low because she carries the child for 9 months and delivers? It is for that reason the name of the mother
1: kalaru ee vidhamugane annitiki taruni naamambe mundu.
0: Therefore for every purpose is the name of the
1: taruni. Ee prakruti,
0: the very woman is the nature.
1: Ee prakruti ee dhara,
0: this nature is dhara.
1: Ee dhara yokka maarpe radha,
0: the very
1: dhara radha.
0: The earth, dhara, transforms into radha.
1: కనుకనే ప్రకృతి పరమాత్ముడైనటువంటి బింబ ప్రతిబింబములే.
0: The nature and God are objects in the reflection.
1: కనుకనే లోకములో సీత రామ పార్వతీ పరమేశ్వర లక్ష్మీ నారాయణ అని పేర్లు పెట్టడంలో ఉన్నటువంటి అంతరార్థమేమిటి?
0: What is this inner significance when we say Sita Rama, Lakshmi Narayana, Parvati Parameshwara?
1: Motta motta prakruti, tarvata paramatma.
0: First nature and then God.
1: Prakrutini paramatma ga vishwasinchu.
0: Take the nature as God.
1: Ivi rendu ekamaipothayi.
0: Then both become one.
1: Kanuka ee antarathanni prabodhinche nimittamai Vedantamulu inni vidhamainatuvanti margaanni prabodhistu vachayi.
0: To teach this inner significance, Vedanta started telling all this.
1: కనుక దివ్యాత్మ స్వరూపులారా,
0: సో ఎంబోడిమెంట్స్ ఆఫ్ డివైన్ ఆత్మ,
1: మనం మొట్టమొదట ఈ అల్పభావాన్ని దూరం చేసుకోండి.
0: వీ షుడ్ గెట్ అవే ఫ్రమ్ ద మీన్ ఫీలింగ్.
1: దుఃఖ విచారములకు ఏమాత్రం కూడా అవకాశం ఇవ్వకూడదు.
0: డోంట్ గివ్ స్కోప్ ఫర్ ఎనీ గ్రీఫ్.
1: ఇవన్నీ కదిలిపోయే మేఘములే.
0: ఆల్ ఆర్ పాసింగ్ క్లౌడ్.
1: ఒక్కటైనా శాశ్వతమైనటువంటివి కాదు.
0: నాట్ ఈవెన్ వన్ ఇస్ పర్మనెంట్.
1: కనుక శాశ్వతమైనది ఒక్కటే.
0: దేర్ ఇస్ ఓన్లీ వన్ దట్ పర్మనెంట్.
1: అది భగవత్ తత్వము.
0: దట్ ఈస్ గాడ్.
1: అది ఏ నిజమైన ప్రేమతో కూడినటువంటి యొక్క మార్గము.
0: దట్ ఈస్ ద పాత్ ఆఫ్ లవ్.

0: ఆకారములేని ఆదినాకారకు ఆకారము జల్ప జగది శరణు కరచరణంబు కలుకని బానికి కరచరణంబు కలుగని వానికి ఏది సొంపును మది నిద్రగలరు ఇట్టిది అట్టిది ఇరూపు అరూపు అని పలుకు పలుక హాస్యాస్పదము కోటి తీర్థుల కాంతి నేటి కలిగిన తనకు కోటి దీప్తుల కాంతి నేటి కలిగిన తనకు ఎట్టి రూపము మది నిలచగలరు రూపమేలేని శక్తికి రూపు తెలుపా ఎవరి తరమము ఏదికి సాధ్యమవును ఆత్మ ఆకారరహితమై ఆది నుండి దిక్కిగంతరాలలో సిద్ధి చెందే ఆత్మ ఆకారరహితమై ఆది నుండి దిగంతరాలలో దీప్తి చెందే దిగంతరాలలో దీప్తి చెంది హూ హ్యావ్ నో ఫామ్ హీ హూ ఇస్ ఫామ్లెస్ హౌ కెన్ ఎ ఫామ్ బి ఎస్క్రైబ్డ్ అండ్ డిస్క్రైబ్డ్ ఫర్ సచ్ ఎన్ ఎంటిటీ He who has no hand, no leg or feet, how can the mind comprehend such an entity? Merely indulging in descriptions that he is this, he is that, he has this form, he has that form, all amounts to mere ridiculous talk. He whose effulgence is greater and more intense than a glow of light and lamp. How can the mind bring it upon itself to measure or gauge such a radiant form? If a form were to be ascribed to this Shakti, to this primeval energetic force, how is it possible? For whom is it possible? And when will it be possible for anyone to understand such an entity? The Atma, it is, that has no form, either now or from the beginning of time. And it has been, not merely in this world, but in all these worlds, in all the worlds that you can possibly describe, a radiant, effulgent and self-shining one.
1: Chau kutukale nati chasitundu Chau kutukale nati chasitundu Adi madhyantara hitudanadivadu

0: He has no birth, he has no death, he is a permanent, lasting entity. He has no beginning, he has no intermediate stages, and he is ancient. He cannot be born, he is not born. There is no question of his being nourished and sustained, nor is there a question of his being killed or put an end to. It is he who takes the form of the Atma and is present right from the beginnings of time.
1: Famous little life.
0: Emolument of love.
1: Tell our lechinadi modalu. Yavari nota vinnaru. Happy birthday.
0: Right from this morning, whosoever has come across has heard only these words, happy birthday. What is the inner meaning of this?
1: Arthamanu gurtinchi ee padavulu ucchetunnara leka edo oka vidhamainatuvanti laukika vyavaharanna sanskarinchukoni ee padavulanu anubhavistunnara anetuvanti sandeham kalugutundi.
0: There is a doubt which is arising. Are you understanding the inner significance of these words when you utter them? Are you able to experience the feeling and the motivation behind your uttering these words? Or is it merely a worldly courtesy that you are trying to extend?
1: Angla bhashalo happy anaga santoshamu ani telugu artham.
0: In the English language, the word happy could be equated to sense of joy or happiness.
1: ఈ సంతోషము అనేటువంటి పదములకు నిర్వచనం ఏమిటో చక్కగా విచారించవలసింది అత్యవసరం.
0: It is absolutely necessary for us to understand the meaning of this word santosha or happy.
1: ఈ దోషా అనే పదములకు ముందు ఉన్నటువంటి ఒక పదము సమ్.
0: Now ahead of this word dosha is the word sam.
1: ఈ దోష అనేటువంటిది హృదయంలో ఉండేటువంటి యొక్క తృప్తిని ప్రకటింపజేసేటువంటి యొక్క స్వరూపం.
0: Now this dosha, which is manifest in the form of a blissful expression, is internal manifestation of the deep contentment of an individual.
1: సమ్ అనగా గౌరవం చేత పొందబడేటువంటిది.
0: సమ్ ఇస్ సంథింగ్ విచ్ హాస్ అక్వైర్డ్ ద ప్రాసెస్ ఆఫ్ ఆనర్ అండ్ డిగ్నిటీ.
1: ఈ తర్వాత సంతోషం అనగా గౌరవం చేత పొందబడేటువంటి ప్రసన్నత ఏ సంతోషము అని.
0: సో ద వర్డ్ సంతోష మీన్స్ ది కంటెంట్మెంట్ ఆఫ్ జాయ్ దట్ యు ఎక్స్పీరియన్స్ బై ఎ ప్రాసెస్ విచ్ కన్వర్ట్స్ డిగ్నిటీ అండ్ ఆనర్.
1: ఇట్టి సంతోషములకు మూలము త్యాగం.
0: నౌ ది ప్రైమరీ కాజ్ ఫర్ ది సంతోష ఇస్ సాక్రిఫైస్.
1: దుఃఖములకు కారణము ఆశ.
0: అండ్ ది కాజ్ ఫర్ ది స్ట్రెస్ ఇస్ డిజైర్.
1: ఈ ఆశ రెండు విధములుగా ఉంటుంది.
0: దిస్ ఆశ ఆర్ విష్ ఆర్ డిజైర్ ఇస్ ఆఫ్ టూ కేటగిరీస్.
1: ఒకటి ఎవరికి కలుగునటువంటి ఫలితము వస్తువులు నాకు లభించాలి అని ఆశించటం.
0: ద ఫస్ట్ కాజ్ ఆఫ్ దిస్ దుఃఖ ఆర్ దిస్ స్ట్రెస్ అరైజింగ్ అవుట్ ఆఫ్ దిస్ డిజైర్ ఇస్ దేర్ ఆర్ థింగ్స్ విచ్ నోబడీ ఎల్స్ హ్యాస్ ఐ వుడ్ లైక్ టు పర్చేస్ దిస్.
1: రెండవది తనకు లభించినటువంటి ఆనందము కాని సుఖము కాని వస్తువులు కాని పరులకు లభించరాదు అనేటువంటిది మరొక ఆశ.
0: ద సెకండ్ క్యాటగిరీ ఇస్ ఐ హావ్ ఎ సర్టన్ అమౌంట్ ఆఫ్ జాయ్ అక్రూయింగ్ అవుట్ ఆఫ్ సమ్ మెటీరియల్ పొజిషన్ ఆర్ వాట్ ఐ హావ్ నోబడీ ఎల్స్ షుడ్ పొజెస్ దిస్.
1: ఈ రెండు ఆస్తులు కూడాను ఆశాస్పదమైనటువంటిది.
0: బోత్ దీస్ క్యాటగిరీస్ ఆర్ రిడిక్యులస్ టు ద ఎక్స్ట్రీమ్.
1: ఆశ మానవునికి ప్రతిబింబ స్వరూపం.
0: నౌ దిస్ ఆశ ఆర్ డిజైర్ ఇస్ ఎ రిఫ్లెక్షన్ మానిఫెస్ట్ రిఫ్లెక్షన్ ఆఫ్ మ్యాన్.
1: ఈ ప్రతిబింబమును ముందుంచుకొని తాను శరవేగముతో పరుగు ఈడినప్పటికీ ఈ ప్రతిబింబమును తాను అందుకొనలేదు.
0: దిస్ ఆశ ఈజ్ లైక్ ది ఇమేజ్ ఎహెడ్ ఆఫ్ మ్యాన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిమ్. హి మైట్ బి ఎక్స్ట్రీమ్లీ అజైల్ అండ్ అలర్ట్ రన్నింగ్ ఆఫ్టర్ ఇట్ బట్ హీ నెవర్ కెన్ క్యాచ్ అప్ టు ఇట్.
1: ఈనాడు ఈ ప్రతిబింబమును తాను అనుభవించడం ప్రచారం చేసినా ఆ ప్రతిబింబము వెనుకకు నీటి వెళ్ళినప్పుడే ప్రతిబింబము తనను అనుసరిస్తుంది.
0: When can he possibly secure this image of him? Only when he runs astride of this image and puts the image behind him, so the image has to follow him.
1: కనుక ఈ ఆచరణను ముందు ఉంచుకుని మనము శరవేగంతో అనేక ప్రయత్నములు కలిపినప్పటికీ ఈ ఆచరణను మనము తీర్చుకునలేము.
0: సో సోలో మేజీ డిజాస్ ఆర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అస్ అండ్ ట్రై యాజ్ యు మైట్ టు క్యాచ్ అప్ విత్ దెం, ఇట్ ఇస్ నాట్ పాసిబుల్ ఫర్ అస్.
1: ఈ ఆచరణను వెలుగునెత్తి మనం ప్రయాణం చేసినప్పుడు ఆచరణ యొక్క ఫలితం అనేటువంటిది మనలను వెంటాడుతుంది.
0: On the other hand, when we can put aside these desires, then the desires will follow you and success will be yours.
1: ఈ ఆశలు కేవలం లోకము చేయ కలిగేటువంటి యొక్క ఫలితం.
0: And then again, what the cause of these desires? That the cause is one being miserly.
1: ఈ లోకము క్షీణించుకొనది ఆశ క్రమక్రమేణా క్షీణిస్తుంది.
0: And one is able to get rid of this miserly quality of his, the desire also will be on the decree.
1: ఈ ఆశ లోకమును క్షీణించినప్పుడు కోరికలు తమను తానే క్షీణించిపోతాయి.
0: So once the desire and this wish and this lobha or miserliness goes away, certainly the desire, the really important one, would also find a way out.
1: ఎప్పుడు కోరికలు క్షీణించినో అప్పుడే మానవునికి సంతోషం ప్రాప్తిస్తుంది.
0: And your desire, once they are left, you can secure happiness.
1: నారాయణని నమ్ముకున్నటువంటి వాడు ప్రహ్లాదు.
0: ప్రహ్లాద వాస్ వన్ హూ హ్యాడ్ ఇమెన్స్ ఫెయిత్ ఇన్ నారాయణ.
1: నామరూపంలో నమ్ముకున్నటువంటి వారు హిరణ్యకశిపు.
0: అండ్ వన్ హూ హ్యాడ్ ఫెయిత్ ఇన్ ఎ నేమ్ అండ్ ఫామ్ వాస్ హిరణ్యకశిపు.
1: నారాయణని నమ్ముకున్నటువంటి యొక్క ప్రహ్లాదులకు నిరంతరము ఆనందమే.
0: ప్రహ్లాద హూ బిలీవ్ ఇన్ నారాయణ వాస్ ఇన్ ఎ స్టేట్ ఆఫ్ కంటిన్యూయల్ బ్లిస్.
1: నామరూపంలో ఆశ్రయించి ఉండేటువంటి హిరణ్యకశిపు నిరంతరము విచారమే.
0: Hiranyakashipu, who has immense faith and trust in the name and form, always distressed and soft.
1: ఈ ఆనందమును అనుభవించేటువంటి వారి యొక్క ముఖ వచ్చస్సు ఎంతసేపైనా చూడవలసిన ఆశపడుతుంది.
0: One who is given in this eternal state of bliss, you would always like to gaze constantly on this beautiful face of such an individual.
1: వారి ఆనంద ముఖ వచ్చస్సు చూచేటువంటి వారికి కూడా ఆనందాన్ని కలిగిస్తుంది.
0: And if you can really glance at such an individual immersed in joy, you also would derive joy
1: therefrom. One who is
0: given to distress, his facial expression takes up a distorted form.
1: And one who
0: sets his sight on such a distressed individual also suffers from the problem. Not only this, joy confers a tremendous strength on you.
1: విచారము సమస్త ఫలమును కూడా సన్నిగింపజేస్తుంది.
0: సోరో ఆన్ ద అదర్ హ్యాండ్ వీన్స్ యూ అవే, వీకెన్స్ యూ.
1: కనుక మానవత్వములో ఆనందం అనేటువంటిది కేవలం కృత్రిమైనటువంటిది కానీ కల్పితమైనటువంటిది కానీ నేను సాధించవలసినటువంటిది కానీ కాలేదు.
0: సో దిస్ ఆనంద గివెన్ టు మ్యాన్, ఇట్ ఇస్ నాట్ సంథింగ్ విచ్ ఇస్ ఎక్స్టర్నల్ టు హిమ్ ఆర్ సూపర్ఫిషియల్ టు హిమ్.
1: ఈ ఆనంద నిమిత్తమే మనం అనేక సాధనలు చేయవలసిన అవసరం లేదు.
0: ఇట్ ఇస్ నాట్ నెసెసరీ ఫర్ టు అండర్టేక్ సాధన టు డిరైవ్ దిస్ ఆనంద.
1: తానే ఆనందమయుడై ఉన్నాడు.
0: హీ హింసెల్ఫ్ ఇస్ ఎ ఫార్మ్ ఆఫ్ ఆనంద.
1: కానీ తన సత్యాన్ని తాను గుర్తించుకోలేకపోవడం చేతనే పనికి ఆనందమును పోయి రాకులాడుతున్నాడు.
0: బట్ హీ ఇస్ నాట్ ఇన్ ఎ పొజిషన్ టు అండర్స్టాండ్ హిస్ ఓన్ ట్రూ నేచర్. సో హీ కీప్స్ రన్నింగ్ హియర్ అండ్ దేర్ ఫర్ ద ఆనంద.
1: నిత్య సత్య నిర్మలమైనటువంటి ఆత్మతత్వాన్ని గుర్తించుకునేటువంటి వ్యక్తులకు ఆనందము తన యొక్క ఆలవాలమై ఉండాలి.
0: నా దోస్ట్ లాస్టింగ్ థింగ్ దిస్ ఆనంద కమ్స్ ఇన్ ఎ నేచురల్ వే.
1: ఆనందము బ్రహ్మేది అనేటువంటి యొక్క తత్వము భగవద్గీత ఎందు అనేక విధములుగా బోధిస్తూ వచ్చింది.
0: Now we have a reference to this aspect of ananda in the Bhagavad Gita also.
1: ఈ ఆనందం అనగా ప్రహ్లాదుని యొక్క పేరు నుండే ఇమిడి ఉంటుందని.
0: Now this ananda again could be found in the very name given to Prahlada.
1: Shlada అనగా ఆనందము.
0: Shlada means ananda.
1: Pra అనగా పరిపూర్ణ ఆనందంతో కూడినటువంటి వాడు ప్రహ్లాదుడు.
0: Pra means one who has this totality, the wholesomeness of this ananda given to him.
1: ఈ పరిపూర్ణ ఆనందం ఈ ప్రహ్లాదునికి ఎక్కడి నుంచి లభించింది?
0: How did this Prahlada get this wholesome ananda?
1: తన రూపనామములను విసర్జించి ఆత్మతత్వం నుండి లక్ష్యం ఉంచుకుని నారాయణ యొక్క తత్వంలో తన యొక్క మనస్సు లీనంగా ఆలోచించడం చేత తాను ఆనందమయుడిగా
0: రూపొందించుకుంటాడు.
1: ఇది ప్రతి మానవునికి కూడా నిద్రావస్థ ఎందు అనుభూతిగా చూస్తూ ఉంటాడు.
0: ఎవరీ ఇండివిజువల్ ఎక్స్పీరియన్సెస్ ద సేమ్ డే ఇన్ అండ్ డే అవుట్ ఈవెన్ వెన్ హీ ఇస్ అస్లీప్.
1: గాడ్ హస్ నిద్ర ఎందు మానవుడు ఎట్టి రూపనామంలో కూడా నత్య దుర్దుబలగా కేవలం సర్వేంద్రియముల యొక్క సంబంధమును కోల్పోవడం చేతనే అతను పూర్ణాంతమును అనుభవిస్తుంటాడు.
0: వెన్ అన్ ఇండివిజువల్ ఇస్ డీప్ అస్లీప్ హీ హాస్ నో ట్రేస్ ఆఫ్ నేమ్ ఇన్ ఫామ్ ఆల్ హిస్ ఇంద్రియల్స్ ఆర్ ఆల్సో పుట్ టు రెస్ట్ అండ్ హీ ఇస్ ఇన్ ఎ స్టేట్ ఆఫ్ కంటిన్యూయల్ బ్లిస్.
1: దీనిని సుషుప్తి అనేటువంటి స్థితి అని కూడాను వేదాంతులు చెప్తూ వచ్చారు.
0: ఇన్ ద వేదాంత రెస్పాన్సిబిలిటీ ఇన్ వాట్ ఇస్ కాల్డ్ సుషుప్తి.
1: కనుక మానవునికి ఆనందం అనేటువంటిది సహజ స్వభావమే.
0: సో దిస్ ఆనంద ఈజ్ అ నేచురల్ ఎంటిటీ గివెన్ టు
1: మానవుని. ప్రతి మానవుని కూడాను నిరంతరము కూడాను ఆనందముని ఆశిస్తుంటాడు.
0: సో ఎవ్రీ సెకండ్ యూ ఫైండ్ ఎవ్రీ ఇండివిజువల్ అస్పైరింగ్ ఫర్ దిస్ ఆనంద.
1: నిద్ర నుంచి లేచి తిరిగి నిద్రపోయేటువంటి వరకు కూడాను తాను ఆనంద జీవితం అనుభవించాలని ఆశిస్తుంటారు.
0: రైట్ ఫ్రమ్ ద మోమెంట్ హీ గెట్స్ అప్ ఫ్రమ్ స్లీప్ టిల్ ద మోమెంట్ హీ గోస్ టు స్లీప్ ఎవ్రీ ఇండివిజువల్ అస్పైర్స్ టు స్లీప్ ఇన్ ఆనంద.
1: అయితే ఇది ఆనందం ఎక్కడ ఉన్నది అనేటువంటి యొక్క సత్యము తాను గుర్తించుకోలేకపోతున్నాడు.
0: వెర్ హీ కెన్ పాసిబ్లీ గెట్ దిస్ ఆనంద.
1: నిద్ర నుండి లేచి మరి నిద్ర పోయడు దాని పొట్టకై హద్దును పద్దులేక వ్యయమందగా చేటు జీవితము మీరి తిరతారమోసి అరవిందగా అచ్చుని విభరించి

0: from the moment you get up from sleep till the moment you go to sleep. All your effort, all your energy, all your time is spent for the sake of filling in your belly or stomach. In this way, you're eking out your livelihood. This is your life. You have forgotten the Lord in the process. By taking a fifth record, what type of sukha or comfort are you really securing or experiencing? Ponder over this vital question, O man.
1: ఈనాటి సమస్త విద్యలు, సమస్త ఆస్తిపాస్తులు, సమస్త ఉద్యోగములు, సమస్త స్థాయిలు కూడాను కేవలము భౌతిక సంబంధమైన ఆనందమును అనుభవించే నిమిత్తమే.
0: Today, all that you talk about in terms of wealth, in terms of position, in terms of authority, all are meant towards the worldly way of life.
1: అయితే ఈ ఆనందము మూలస్థానం ఏమిటి?
0: What is the primary place where you can secure this ananda?
1: ఎట్టి ఆనందమును మానవుడు అనుభవించినా ఇది కేవలము బ్రహ్మానందము యొక్క అంగములే.
0: What are the type of ananda you are experiencing? They are mere fragments of the totality of ananda, brahmananda.
1: శ్రీమంతుని యొక్క గృహము లోపల లక్ష్మి నివాసంగా ఉంటారు.
0: Now one moon dwells, it is said, the goddess Lakshmi takes residence.
1: Ananda anubhuti yokka sthanamulandu Brahma nilayanga untadi.
0: And where there is nothing but ananda, it is said, Brahma takes residence.
1: Yetti anandamunu manavudu anubhavinchunnappudu idi brahmanandamu yokka amsame kaani lokanandamu yokka amsamulu kaani.
0: Whatever being the type of ananda an individual is experiencing, it is a mere fragment of this brahmananda. It is not akin to that.
1: శ్రీమంతుని యొక్క గృహమునందు సిరి సంపదలు అనేకముగా కనిపించున్నప్పటికీ ఈ అనేక సిరి సంపదలకు ఆలవారమైనటువంటిది లక్ష్మి.
0: It is not dissimilar to this brahmananda. Now in a man, in a person who is extremely wealthy, in his house you do find wealth of any description.
1: ఈ లోకమునందు మానవుడు అనుభవించేటువంటి ఇంద్రియానందము, విద్యానందము, భావానందము, మనో ఆనందము, ఈ సర్వానందములు కూడా బ్రహ్మ యొక్క స్థానం నుంచి విలువలు కిరణం
0: లేదు. ఇన్ ద సేమ్ మేనర్ ద టైప్ ఆఫ్ ఆనంద దట్ యూ ఎక్స్పీరియన్స్ ఐదర్ ఫుడ్ కాస్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆర్ ఇన్ యువర్ థాట్ ఆర్ ఆన్ ఎ మెంటల్ ప్లేన్ ఆల్ కుడ్ బి ట్రేస్ టు దిస్ ప్లేస్ ఆఫ్ బ్రహ్మానంద.
1: ఉపాధి భేదములను పురస్కరించుకుని ఆనందము పరిపరి విరూపముల రూపొందింపజేయుచున్నదే కాని ఆనందము యొక్క నిలయం ఒక్కటే.
0: The cause for these different types of ananda could be different, so you feel they are different. But no, ananda is basically one and the same entity.
1: Bhavin meekin suni vachya neenu meere.
0: Now the water which is drawn up from the well is water all right.
1: Aite bhavin undi kevatam cheta idi bhavin neenu ani cheptunnaru.
0: But because the water has been drawn from a well, you talk about it as well.
1: Kodai undi andukunnatundi neenu meere. Kaani idi kodai neenu antunnam.
0: So also water taken out from a tap is described as tap water. But it is water
1: meere. Cheruvu nundi teesukuni raavatam cheta idi cheruvu neenu antunnam. Adi kuda meere.
0: Likewise, water drawn from a lake is called lake water. But it is water of the same.
1: Bhavin neenu, కుళాయి నీరు, చెరువు నీరు, ఈ ఉపాధి భేదములను పురస్కరించుకుని వీటికి ఈ రకమైనటువంటి పేర్లు వచ్చినవి కాని నీరు మాత్రం ఒక్కటే.
0: సో హియర్ యు హావ్, డిపెండింగ్ అపాన్ వే యు హావ్ గాట్ దిస్ వాటర్ ఫ్రమ్, యు డిస్క్రైబ్ ఇట్ యాజ్ వెల్ వాటర్, ట్యాప్ వాటర్, లేక్ ఆఫ్ ఆన్ వాటర్. బట్ వాటర్ బేసికలీ ఇస్ ద సేమ్.
1: అదే విధముగానే ఆనందము, ఇంద్రియములతో అనుభవించేటువంటి ఆనందము బ్రహ్మానందం యొక్క స్వభావం.
0: In the same manner, this ananda which you experience through the medium of your indriyas is also brahmananda.
1: అయితే విద్యల చేత అనుభవించేటువంటి ఆనందం కూడా దీనికి విద్యానందం అని, ఇది కూడా బ్రహ్మ యొక్క జ్ఞానం.
0: సో ఆల్సో ద ఆనంద దట్ యూ ఎక్స్పీరియన్స్ టు ద స్కిల్స్ దట్ యూ అక్వైర్ ఇట్ ఇస్ కాల్డ్ విద్యానంద, బట్ ఇట్ ఇస్ బేసికలీ బ్రహ్మానంద.
1: లోకంలో సంసార సంబంధమైన విషయ మాత్రాన్ని అనుభవించడంలో కలిగేటువంటి ఆనందమును కూడా విషయానందం అంటారు. ఇది కూడా బ్రహ్మానందం యొక్క భాగం.
0: ఆల్సో ఇన్ దిస్ వరల్డ్ వెన్ యూ ఆర్ గివెన్ టు దీస్ మెటీరియల్ పొజిషన్స్ అండ్ live a worldly way of life, the ananda is again brahmananda.
1: Kanuka anandam anekundi samasta padarthamu yendu kodalu antarbhutamai untunda.
0: So you find this word ananda as the undercurrent of all the types of ananda that you experience.
1: Kanuka anandamu adava swarupam anekundi satyamulo manu gurtinchukovadam atyavasaram.
0: So it is absolutely necessary for us to recognize the truth that God is very much ananda, or the ananda to be found in God.
1: ప్రతి పదాక్రమనందు కూడా సత్ చిత్ ఆనందం అనేటువంటి యొక్క అంశములు లీనమై ఉంటున్నాయి.
0: ఇన్ ఎవ్రీ మెటీరియల్ బీ థింగ్ these three, Sat-Chit-Ananda, could be found.
1: సత్తి విషయం నందు కూడా మనము చిన్న చిన్న మార్గములందు మనం విచారం చేసి చూసినా ఈ సత్ అనేటువంటి యొక్క దీనిని మనం చక్కగా గమనించడానికి వీలవుతుంది.
0: Even in small little bit of things, we get a chance to understand what this word సత్ really means.
1: ఒక పిల్లవాడిని తీసుకుని మనము ఏ మార్కెట్కో ఏ ఎగ్జిబిషన్కో వెళ్ళినప్పుడు ఆ పిల్లవాడు ప్రతి విషయంలో కూడా అన్నిటినీ చూడాలని చూసుకుంటాడు.
0: If you have to take a small child to the market, he is inquisitive and curious to know every little thing that comes his way.
1: Amma, idhi enti, adhi enti, deeniki ee peru ento vachindi, deeni teesukunte bandham enti, idhi enduku ikka undi, prati vishayanni kuda telusukodaniki prayatnistuntadu.
0: Mother, what is this? Why is it called so? If we get this, what is the benefit that we get? In this manner, we have got a lot of questions to ask of the mother.
1: ఏదైనా ఒక గుంపు తీరి మాట్లాడుతున్నటువంటి సమయంలో ఏ వ్యక్తి పోయినా అది ఏమిటి ఆ గుంపులో మాట్లాడేటువంటి అక్కడ తెలుసుకోవాలని ఒక
0: ఆశ. If you were to see a group of people, you would like to know what the group of people are discussing.
1: తెల్లవారు లేచినది మొదలు ప్రతి వ్యక్తి కూడా న్యూస్ పేపర్ చూస్తుంటారు. ఏమిటి ఈ ప్రపంచంలో ఏమి జరుగుతుందో తెలుసుకోవాలి.
0: From the time you have brought up, you would like to scan the newspaper because you would like to know what the world is like and how things are in the world.
1: అన్ని తెలుసుకోవాలనే ఉద్దేశంతో ప్రతి వ్యక్తి కూడా ఉంటుంది.
0: So every individual in fact is given to this inquisitiveness, where he wants to know what's happening. This is called chit.
1: అనగా అన్ని తెలుసుకోవాలనే సంకల్పము ప్రతి వ్యక్తి అందు కూడా ఉండటం చేత దీనినే చిత్తు స్వరూపుడని కూడా నిరూపిస్తూ
0: వచ్చి. బికాస్ ఎ పర్సన్ ఇస్ గివెన్ టు దిస్ ఫీలింగ్ ఆఫ్ వాంటింగ్ టు నో థింగ్స్ యలో, దిస్ క్వాలిటీ ఆఫ్ చిత్ ఇస్ వెరీ మచ్ లేటెంట్ ఇన్ హిమ్.
1: మనము కంటిన్యూగా నిత్యము ఎంతమంది మరణిస్తున్నారు, ఎన్ని విధములైన కష్టములు గురి అవుతున్నారు, ఎన్ని బాధలకు గురి అవుతున్నారు మనం చూస్తూ తెలుసుకుంటూ వింటూ కూడా ఇంకా మనం శాశ్వతంగా నిలిచి ఉండాలి, తాను శాశ్వతంగా జీవించాలి అనేటువంటి ఆకట్టాలు గురి అవుతున్నారు.
0: Now you look around you and what do you find? Every second there are people who are dying and decaying, knowing for sure that one day this is what is going to come of you. You still keep asking for joy, for eternal bliss and happiness.
1: ఇన్ని తప్పులు వచ్చినప్పటికీ తాను ఏదో దాని నివారణ కావచ్చుకొని శాశ్వతంగా ఇంకా కష్టకాలం దృష్టాలని ఆశిస్తుంటారు.
0: You might be up against diseases and illnesses gallow. At the same time, you would like to seek remedy for that so that you could live longer.
1: అనగా తాను శాశ్వతంగా ఉండాలి అనే సంకల్పమే ఈ సత్య యొక్క స్వభావం.
0: That is, he wishes to live forever. This is the quality manifest in this sat.
1: కనుక సత్ అనేటువంటిది నిరంతరము ఉండాలి అనేటువంటి ఒక స్వభావంతో కూడి ఉంటారు.
0: సత్ ఈస్ దాట్ వెరీ యూ వాంట్ టు బీ దేర్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్.
1: చిత్ అనేటువంటి అన్నింటినీ తెలుసుకోవాలనే సంకల్పాన్ని అభివృద్ధి పరుస్తుంటారు.
0: చిత్ ఇస్ ద క్వాలిటీ వెరీ యూ లైక్ టు నో మోర్ అండ్ మోర్ అబౌట్ ఎవ్రీథింగ్ అరౌండ్.
1: ఇంకా ఆనందము దీనిని కోరినటువంటి వారు లోకంలో ఎవరు కూడా ఉన్నారు.
0: Then this third one, ananda. There is probably no individual in this world who does not aspire for this ananda.
1: ఏ విషయమైనప్పటికీ అందులో ఆనందం లభించాలని ప్రాపులాడుతుంటాడు మానవుడు.
0: ఇన్ ఎవ్రీ లిటిల్ డిటైల్ మ్యాన్ ట్రైస్ టు సెక్యూర్ దిస్ ఆనందం.
1: కనుక సత్చిత్ ఆనందం అనేటువంటిది మానవుని యొక్క స్వభావమే.
0: సో హియర్ వి హావ్ సత్చిత్ ఆనంద వెరీ ఇన్ ద నేచర్ ఆఫ్ మ్యాన్.
1: అయితే దీనిలో ఒక బింబము ఒక ప్రతిబింబంగా నిరూపిస్తూ ఉంటుంది.
0: హియర్ వి హావ్ టు డిస్టింగ్విష్ బిట్వీన్ ద ఆబ్జెక్ట్ అండ్ ద ఇమేజ్.
1: ఈ సత్తు లోపల కూడా అంతర్ముఖమై ఉండేటువంటి ఒకటి బహిర్ముఖంలో ఉండేటువంటి మరొకటి.
0: లైక్ ఇన్ ఫర్ ఇన్స్టెన్స్ ఇన్ ద సబ్ దేర్ ఇస్ వన్ విచ్ ఇస్ ఇన్నర్ వన్ విచ్ ఇస్ ఎక్స్టర్నల్.
1: దీనిని బీయింగ్ అండ్ బికమింగ్ అన్నారు.
0: దిస్ ఇస్ వాట్ ఇస్ కాల్డ్ బీయింగ్ అండ్ బికమింగ్.
1: ఈ బికమింగ్ అని చెప్తే తన ఎందు ఉంటున్నటువంటి ఒక దివ్యత్వాన్ని ప్రతిరింపజేసేటువంటిది బికమింగ్.
0: Present becoming is trying to have the latent divinity in him manifest and radiate itself out.
1: అని ఎందే లేకపోతే ప్రతిరించడానికి వీలు కాదు కదా.
0: If this was not to be within him in the first place, how can you radiate it in the second place?
1: తన ఎందు ఉన్నటువంటి ఒక శాశ్వత తత్వము ఆ యొక్క సత్ అనేటువంటి యొక్క బీయింగ్ ఈ బికమింగ్ అనగా దీని యొక్క ప్రకాశమును ప్రకటింపజేస్తూ వస్తుండాలి.
0: Now that which is being, that is the permanent thing, is very much within you. And that in turn has to manifest itself in a visible way.
1: దీనిని పురస్కరించుకునే వేదములను అంతర్బహిస్తారాయణాన్ని అంతర్బహిర్ లోపల వెలుపల ఉండేటువంటి ఒక దివ్యతత్వాన్ని వేదము నిరూపిస్తూ వచ్చింది.
0: This This is what is contained in the Vedic injunction when it refers to the inner and the outer. What is inner should manifest externally.
1: జగత్తులో మనం చూసేటువంటి ప్రతి విషయం కూడాను ప్రతి పదార్థం కూడాను మన లోపల దాని యొక్క రిఫ్లెక్షన్
0: ఆల్ దట్ యు పర్సీవ్ అండ్ సీ ద వరల్డ్ అరౌండ్ యూ ఇస్ ఎ మియర్ రిఫ్లెక్షన్ ఆఫ్ వాట్ ఇస్ కంటెయిన్డ్ ఇన్ యూ
1: రిఫ్లెక్షన్ ఆఫ్ ఇన్నర్ బీయింగ్
0: ఇట్ ఇస్ మియర్ ఇన్ ఎ రిఫ్లెక్షన్ ఆఫ్ ద ఇన్నర్ బీయింగ్
1: దీనిని సత్ అని కూడా నిరూపిస్తూ వచ్చారు జగత్తంతా కూడా బికమింగ్
0: దిస్ ఆల్సో ఇస్ the whole world is a case of becoming.
1: దీనికి ఆధారమైనటువంటి యొక్క జీవితత్వమే బీయింగ్
0: నా దాట్ విచ్ సపోర్ట్ దిస్ బేసిస్ ద బేసిస్ ఈజ్ బీయింగ్
1: ఈ బీయింగ్ అండ్ బికమింగ్ ఈ శాశ్వతత్వము క్షణత్వము ఈ రెండు కూడా ఒకదాని యొక్క బింబ ప్రతిబింబం
0: లేదు సో దిస్ బీయింగ్ అండ్ దిస్ బికమింగ్ వన్ విచ్ ఇస్ పర్మనెంట్ వన్ విచ్ ఇస్ ఫ్లీటింగ్ వన్ ఇస్ ద ఆబ్జెక్ట్ ద అదర్ ఇస్ ద ఇమేజ్
1: ఒకటి స్థిరము రెండవది స్థిరం
0: వన్ మ్యూరీ ఫ్లీట్ అవే సెకండ్ రిమైన్ పర్మనెంట్
1: మన పిక్చర్ బోర్డు లోపల తెరమైన కొన్ని బొమ్మలు వస్తుంటాయి పోతుంటాయి వస్తుంటాయి పోతుంటాయి
0: నా యూ సీ ఆన్ ఎ స్క్రీన్ ఫిగర్స్ కమింగ్ డౌన్ అండ్ డిసపీరింగ్ దెన్
1: కానీ పోలిది రానిది తెర
0: బట్ దాట్ విచ్ డస్ నాట్ కమ్ డస్ నాట్ గో ఇన్ ద స్క్రీన్
1: కనుక ఆ తెరనే బీయింగ్
0: సో దిస్ స్క్రీన్ ఈజ్ అ బీయింగ్
1: వచ్చి పోయేటువంటి బొమ్మలే బికమింగ్
0: దీస్ ఫిగర్స్ విచ్ కమ్ అండ్ గో ఆర్ ఇస్ బికమింగ్
1: బికమింగ్ అనేటువంటి బొమ్మలే లేకపోతే బీయింగ్ అనేటువంటి స్క్రీన్ ఎవరు చూడరు
0: If you do not have the figures called becoming, nobody is going to look at the screen being.
1: If being is going to be seen in the way, becoming is going to be seen in the way.
0: In the same manner, if it's being, the screen is not there, you cannot perceive the figures becoming.
1: If you are going to be seen in the way, you cannot perceive the figures becoming. If you are going to be seen in the way,
0: so this which is permanent, that which is pleasing, this bond that exists between the two is inseparable.
1: అన్యోన్యాశ్రయముతో కూడినటువంటివి
0: క్లోజ్లింగ్ విత్ ఈచ్ అదర్
1: ఇలాంటి ఏకత్వంతో కూడినటువంటి దివ్యత్వాన్ని మనం విచారణ చేయడానికి కొన్ని విధమైనటువంటి పరిశీలనలు అవసరం
0: దిస్ ఇస్ దిస్ డెఫినెటివ్ అండర్స్టాండ్
1: కనుక జగత్ అంతా కూడా కేవలము క్షణపంపురమైనటువంటిది
0: సో దిస్ వర్డ్ అగైన్ స్వీటింగ్ క్షణపురం
1: అయితే దీనిని జాగ్రత్త అని పిలుస్తూ వచ్చారు
0: బట్ ఇస్ ఆల్సో గివెన్ ద నేమ్ జాగ్రత్త
1: ఈ జాగ్రత్తకు స్థూలము ఈ దేహం అత్యవసరం
0: సో ఫర్ దిస్ జాగ్రత్త దిస్ గాడ్ బాడీ ఈజ్ నెసెసరీ
1: దీనినే అన్నమయ జీవితము అన్నారు
0: సో దిస్ ఆల్సో ఇస్ కాల్డ్ అన్ ఎంటిటీ సబ్సిస్టింగ్
1: అన్నము చేత పోషింపబడి అన్నం చేత నిర్మాణమై అన్నం చేత నిర్మూలమయ్యేటువంటి యొక్క నేమ్ ఈ స్థూల దేహం
0: ఇట్ ఈస్ సపోర్టెడ్ సస్టెయిన్ అండ్ గివెన్ ఎ ప్లేస్ బై ద ఫుడ్ దిస్ ఇస్ ద బాడీ ఆఫ్ యువర్
1: కనుకనే దీనిని అన్నమయ కోశము అన్నారు
0: సో దిస్ బాడీ ఇస్ ఆల్సో కాల్డ్ ద అన్నమయ కోశం
1: ఇది స్థూలమైనటువంటి యొక్క స్వరూపం
0: సో దిస్ ఇస్ ద గ్రాస్ ఎంటిటీ
1: ఇంకా సూక్ష్మమైనటువంటిది మనోమయ విజ్ఞానమయం
0: Now that which is subtle is the mind and the vijnana.
1: ఈ రెండింటికి నీ ప్రాణమయము ఆధారం
0: For these two, the basis is the pranamaya.
1: ఏ తర్వాత ప్రాణమయ మనోమయ ఆనందం విజ్ఞానమయములు ఈ మూడు కూడా చేరినటువంటిది సూక్ష్మదేహం
0: So this rock, the subtle existence that one experiences, is a coming together of one's existence in these three planes.
1: ఇది స్వప్నావస్థయందు దీని యొక్క అనుభూతులను అనుభవిస్తుంటారు
0: And one can experience these stages in the dream state.
1: ఇంకా ఐదవదైనటువంటిది ఆనందమయం
0: Now there is this fifth sheet, the kosha, ఆనందమయం
1: ఈ ఆనందమయము అన్నింటికంటే కనెక్టెడ్
0: Now this ఆనందమయ comes at the part
1: end. దీనినే కారణ స్వరూపము అన్నారు
0: This is also called కారణ స్వరూపం
1: ఈ కారణ స్వరూపం యొక్క తత్వమే నిజమైనటువంటి ఆనందం
0: Now this కారణ స్వరూప that nature, its nature is ఆనందం
1: దీనిని లవ్ అండ్ డిలైట్మెంట్ అన్నారు
0: This is also called love and delightment.
1: ఈ డిలైట్మెంట్ అనేటువంటిది బాహ్య తత్వం
0: Now what you see in the form of this delight or delightment is external.
1: దీనికి ప్రొజెక్ట్ చేసేటువంటిది ఈ లవ్ ఇది ఆధారమైనటువంటిది
0: The basis for this which is manifest externally is love.
1: ఈ ప్రేమనే లేకపోతే ప్రేమ యొక్క ప్రకటనను ఏమాత్రం కూడా అనుభవించడం వీలు కాదు
0: If you do not have this love in the first place, you cannot show up anything externally.
1: ఇంకా చిత్ అనేటువంటి యొక్క సూక్ష్మ స్వరూపంలో కూడా ఉండదు చిత్ దీనికి అర్థమైనటువంటి ఇది ఎప్పుడు కూడా అవే తెలుసు తెలుసుకునేటువంటి దీనికి పక్కన మనకు శక్తి ఏదో ఉండదు
0: Now we come to the second one, chit, the subtle meaning of this word chit. Alongside this chit, awareness, is this shakti of power.
1: ఈ శక్తి చిత్తు ఆనందములకు ఒకటి అంతర్భావము, రెండవది బహిర్భావము.
0: So for all these three, sat, chit, ananda, you have an external connotation as well as an inner significance.
1: ఈ సత్ అనేటువంటి being and becoming,
0: sat is being and becoming,
1: chit అనేటువంటి దానికి chit and shakti,
0: chit could be called chit and shakti,
1: అనగా తెలుసుకోవటము అనుభవించటము,
0: that is awareness and experience,
1: ఆనందములకు ప్రేమ దాని యొక్క ప్రభావము.
0: So also for the third one, ananda, love and the effect of this love.
1: తలుపు ఉంటుంది.
0: We have the bulb.
1: తలుపు అనేటువంటిది ఇది లవ్.
0: The bulb is love.
1: దీని నుంచి వచ్చినటువంటి ప్రకాశమే ఎలైట్మెంట్.
0: And the glow that emanates, the light that emanates, is that which is
1: తలుపే లేకపోతే ప్రకాశం లేదు.
0: Without the bulb, you don't have this effulgence.
1: ప్రకాశమే లేకపోతే బల్బ్ ను ఎవరు విశ్వసించరు.
0: And without this effulgence of radiance, nobody is going to believe in the bulb.
1: కనుకా మూడు బహిర్ముఖము, రెండవది అంతర్ముఖం.
0: So one is external, the other is internal.
1: దీనిని పురస్కరించుకునే మానవత్వం లోపల దివ్యత్వము దైవత్వము ఉంటున్నది యొక్క శాశ్వతమైన వేదాంతము ప్రకటిస్తూ వస్తుంది.
0: So in tune with this observation of ours, it has been contained in the Vedanta that alongside what you see for an individual, there is this divinity inherent in him.
1: స్థూల సూక్ష్మ కారణ స్వరూపముల యొక్క దైవత్వము అనేక విధమైనటువంటి ఆభరణ రూపంలో ఉంటుంది. జగత్తులు ప్రకటిస్తూ ప్రకాశిస్తూ ఉంటున్నారు.
0: దిస్ డివినిటీ మేనిఫెస్ట్ యాజ్ ఇట్ ఈస్ ఇన్ ద గ్రాస్, ఇన్ ద సటిల్, ఇన్ ద కాజల్ వే, ఇన్ ఆల్ ద గోపాల్స్ దట్ వర్క్ ఇస్ వెరీ మచ్ దేర్ ఫర్ అవర్ ఎక్స్పీరియన్స్.
1: ఒకటి నిమిత్త కారణము, రెండవది ఉపాధాన కారణం.
0: వన్ ఈజ్ మోర్ ఆఫ్ ఎ కాజ్ రాదర్ దన్ ఎమినేట్ ఫ్రమ్ ఇట్.
1: నిమిత్తమే లేకపోతే ఉపాదాన కారణం ఏమాత్రం ఉండదు.
0: వితౌట్ ద బేసిస్ ద ఎఫెక్ట్ కెనాట్ బి అబ్జర్వ్.
1: ఉపాదాన కారణం లేకపోతే నిమిత్తం ఏమాత్రము రాణించదు.
0: అండ్ వితౌట్ దట్ ఎఫెక్ట్ విచ్ కమ్స్ ఆఫ్ దేర్ ఇస్ నో పాయింట్ ఇన్ ద కాజ్.
1: ఈ ఉపాదాన నిమిత్త కారణం రెండు కూడా అన్యోన్య ఆశ్రయం లేనిటువంటివి.
0: సో దిస్ కాజ్ అండ్ ఎఫెక్ట్ అగైన్ గో ఇన్ ఎ పేర్.
1: ఇప్పుడు ఒక చిన్న ఉదాహరణ,
0: హియర్ ఇస్ అ స్మాల్ ఎగ్జాంపుల్.
1: ఇంద్రియముల యొక్క ఆనందము చలభంగురం.
0: దట్ ఆనంద దట్ ఈస్ ఎక్స్పీరియన్స్ టు ది మీడియం ఆఫ్ ఇంద్రియస్ ఇస్ ఎఫెమెరల్.
1: ఆకలి వేస్తుంది.
0: లైక్ యూ ఆర్ హంగ్రీ.
1: ఈ ఆకలి ఎంతవరకు ఉంటుంది?
0: హౌ లాంగ్ డస్ దిస్ హంగర్ పర్సిస్ట్?
1: ఏదో కొన్ని పదార్థములు పొట్టకు చేర్చిన తక్షణమే ఈ ఆకలి తీరుతుంది.
0: వన్స్ యూ రీచ్ ద స్టమక్ ఎఫ్ యూ ఈటబుల్,
1: ఈ ఆకలి తీరినప్పుడు ఆనందాన్ని అనుభవిస్తారు.
0: యూర్ హంగర్ ఇస్ సాటిస్ఫైడ్ అండ్ ఎక్స్పీరియన్స్.
1: ఇది ఈ ఆనందం ఎంతవరకు?
0: హౌ లాంగ్ డస్ దిస్ ఎక్స్పీరియన్స్?
1: ఒక రెండు మూడు గంటల వరకు మాత్రమే.
0: హౌ లాంగ్ డస్ ఇట్ జాయ్ లాస్ట్?
1: తిరిగి ఆకలి వేస్తుంది.
0: ఫర్ టూ ఆఫ్ ది అవర్స్ అగైన్ యూర్ హంగ్రీ.
1: తిరిగి మనం ఆహారాన్ని తీసుకో,
0: అగైన్ యూ హ్యావ్ టు పార్టేక్ ఆఫ్ ఫుడ్.
1: ఇది క్షణభంగురమైనటువంటి ఆనందం.
0: సో దిస్ ఆనంద యాజ్ యూ సీ ఈజ్ టెంపరరీ.
1: అయితే ఇది శాశ్వతమైనటువంటి కాదు.
0: దిస్ ఈజ్ నాట్ పర్మనెంట్.
1: ఇది అశాశ్వతమైనటువంటి ఆనందాన్ని మనం కోరటం కూడా మనకు సరియనిస్తుంది కాదు.
0: ఇట్ ఈస్ నాట్ గివెన్ టు అస్ టు ఆస్పైర్ ఫర్ దిస్ ఫ్లీటింగ్ హ్యాపీనెస్.
1: ఎంతటి మధుర పదార్థమైనప్పటికీ కొంత కాలమునకు అది కొంతవరకు వెగిటెక్కుతుంది.
0: అండ్ ఐ థింక్ మై బీ డెలిషియస్ టు దిస్ గో, బట్ ఆఫ్టర్ ఎ వైల్ యూ గెట్ రివోల్టెడ్.
1: చిపోర పక్షులు వెన్నెలను ఆశిస్తూ అనేక విధములుగా కూడా తాను దాచుకొని ఉంటాయి.
0: ది పార్ట్రిడ్జ్ బర్డ్ లాంగ్వేజెస్ ఫర్ ద రేస్ ఆఫ్ ద మూన్.
1: వెన్నెలను అనుభవిస్తూ చిపోర పక్షులకైనా విసిగెత్తవచ్చు.
0: నౌ దిస్ పార్ట్రిడ్జ్ బర్డ్ వైల్ ఎక్స్పీరియన్సింగ్ ద రేస్ ఆఫ్ ద మూన్ కుడ్ అట్ వన్ పాయింట్ గెట్ డెస్పరేట్ అండ్ డిస్గస్టెడ్ ఆల్
1: అమృతాన్ని ఆరాధిస్తూ అమృతమైన కూడా చేదు కావచ్చు.
0: In the same manner, you might be drinking in sweet nectar, amrit, but after a while, you might be disgusted.
1: Brahmananda bane kuntiki, ee kinga visu putte kuntiki kaadu.
0: But the Brahmananda is not one which is going to exist.
1: Ee tamayasa sastanamu.
0: It will not disgust you, because that is
1: our... Ee sastanamu chere nimittamai aneka upasthanamu taru. What can you
0: do? That is your own true place, and for the sake of reaching it, you would not mind coming across any amount of it.
1: ఒక బంగారు కప్పులకు వజ్ర వైడూర్య మరగటానికి గోమైన పుష్పరాగము చెక్కబడినప్పటికీ అందులో ఒక చేపను ఉంచితే ఇది బంగారు కప్పే, ఈ వజ్ర వైడూర్య విలువ లేనిటువంటి ఒక రాళ్లతో కూర్చున్నటువంటిది అని తానేమాత్రం ఆనందించదు.
0: యూ హ్యావ్ ఎ గోల్డ్ వెసల్ బిడెక్ విత్ జ్యూవెల్స్ ప్రెషియస్ స్టోన్స్ జెమ్స్ అండ్ వాట్ హ్యావ్ యూ. యూ కమ్ అండ్ టేక్ ఎ ఫిష్ అండ్ ప్లేస్ ఇట్ ఇన్ ద గోల్డ్ వెసల్. ద ఫిష్ ఈజ్ నాట్ గోయింగ్ టు బి హ్యాపీ that it is getting such an honor of being part and parcel of a gold vessel.
1: ఈ కప్పు తాను what is true.
2: That is your own journey.
1: That is your own true place, and for the sake of reaching it, you would not mind coming across any amount of it.
2: Like a bangaru.

0: చాలా విలువైనటువంటిది. ద గోల్డ్ వెసల్ మే బి వాల్యుబుల్ ఆర్ రైట్. ఈ యొక్క అతికించబడినటువంటి యొక్క రాళ్ళు కూడా చాలా విలువైనటువంటి ఆల్సో ది ప్రెషర్ స్టోన్స్ అండ్ ద జెమ్స్ అండ్ పర్ల్స్
1: ఆనందం లేకపోవడంలో ఉండిన కారణం ఏమిటి?
0: వై ఇస్ దెన్ ద ఫిష్ నాట్ ఏబుల్ టు ఎక్స్పీరియన్స్ ఆనందం?
1: జలము లేదు అందుకు.
0: బికాస్ దేర్ ఇస్ నో వాటర్ ఇన్ దిస్ గోల్డ్ వెసల్.
1: తన యొక్క స్వస్థానం జలం.
0: ఫర్ దిస్ ఫిష్ ఇట్స్ డెస్టినేషన్ ఈజ్ వాటర్.
1: ఈ చేపకు జలము చిక్కినప్పుడే తనకు ఆనందం లభిస్తుంది. కానీ జలము లేకుండా, తన స్వస్థానం అనేటువంటి జలము లేకుండా ఇంత విలువైనటువంటి పదార్థము లభించినప్పటికీ ఈ యొక్క చేపకు నిజానందం లభించదు.
0: ద ప్లేస్ ఆఫ్ లివింగ్ ఫర్ అ ఫిష్ ఈజ్ వాటర్. వితౌట్ దిస్ వాటర్ గివ్ ఇట్ ఎనీథింగ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఫ్రూట్ అండ్ ఆర్నమెంట్ ఇట్ విల్ నాట్.
1: అదే మానవులకు ఈ విశ్వము అనేటువంటి పెద్ద బంగారు కప్పుగా ఉంటుండాలి.
0: ఇన్ దిస్ ఇన్ ద సేమ్ వే ఫర్ మ్యాన్ దిస్ విశ్వ దిస్ వర్ల్డ్ ఈజ్ లైక్ ఎ హ్యూజ్ విచ్.
1: సుఖము, సంతోషము, ఆనందము, సౌభాగ్యము, సల్లాపము ఇలాంటి విలువైనటువంటి యొక్క కలితమైనటువంటి యొక్క రాళ్లతో కూడి ఉంటుండాలి.
0: దిస్ విశ్వ దిస్ వర్ల్డ్ ఆల్సో హ్యాస్ అలాంగ్ సైడ్ విత్ ఇట్ వాట్ యు కాల్ జాయ్, వాట్ యు కాల్ యువర్ ఎక్స్పీరియన్సెస్, యువర్ ఎమోషన్స్, ప్యాషన్స్ అండ్ సో ఆన్.
1: మనము ఆశించే సర్వ ఆశలు కూడా ఈ విశ్వంలో ఉంటున్నాయి.
0: అండ్ ఆల్ దట్ యు విష్ టు సీ టు గెట్ ఆల్సో టు బి ఫౌండ్ ఇన్ దిస్ వరల్డ్.
1: కానీ మానవుడు ఎందుకు ఆనందించటం లేదు?
0: బట్ వై దెన్ ఇస్ మ్యాన్ నాట్ ఎబుల్ టు ఎక్స్పీరియన్స్?
1: ఈ ఆనందానికి ఆనందం కూడా శాశ్వతంగా ఉండటం లేదు.
0: అండ్ దిస్ ఆనందానికి ఎక్స్పీరియన్సెస్ వర్క్ అవుట్.
1: కానీ తన యొక్క స్వస్థానమైనటువంటి యొక్క బ్రహ్మానంద నిమిత్తమే తాను పరిశ్రమిస్తున్నాడు.
0: So that is why he wants to be one in his own place of residence, Brahmananda.
1: ee vishayanandamai kudidi natkalikamaiti aanandamai kaadu ee brahmanandamulku sambandhinchina ainappudikini tana swasthanam kaaledu.
0: This joy and ananda that you get through your material thing, this material plane of existence, is merely fleeting and temporary. It is not his true ananda.
1: ఇది క్షణభంగురమైనటువంటి.
0: This is fleeting.
1: ఎంతకాలమైనప్పటికీ క్షణభంగురమైన ఆనందాన్ని అనుభవిస్తూ ఉండడం మానవుని సరి అయితే లక్షణం కాదు.
0: ఇట్ ఈస్ నాట్ బికమింగ్ ఆఫ్ మ్యాన్ టు గో ఆన్ కంటిన్యూలీ ఎక్స్పీరియన్సింగ్ దిస్ ఆనంద విచ్ ఇస్ ఫ్లీటింగ్ అండ్ టెంపరరీ.
1: ఎంత యాత్రలు చేసినప్పటికీ తిరిగి తన యొక్క స్వస్థానంకి వచ్చేటువంటి లక్ష్యము వ్యక్తి అని ఉండాలి.
0: An individual may go down to him centers all right, but he would always like to get back to his point of starting.
1: ఈయన పురస్కరించుకుని త్యాగరాజు చెప్పారు, చుట్టి చుట్టి పక్షులెళ్ళ చెట్టు వెలకు రీతి పోని పుట్టగానే నిలబడములు పట్టుకున్న నన్ను బ్రోవర్ రామా నన్ను బ్రోవర్.
0: ఇన్ ట్యూన్ విత్ దిస్ ద సెయింట్ చారణరాజస్ జస్ట్ యాజ్ ద బర్డ్స్ గో వే దే మైండ్ ఆల్ ద సెయింట్ దే వుడ్ లైక్ టు రిటర్న్ బ్యాక్ టు దే పాయింట్ ఆఫ్ స్టార్టింగ్. సో ఆల్సో ఓ రామా, ఐ మే హావ్ బీన్ గోయింగ్ రౌండ్ అండ్ రౌండ్, ప్లీజ్ డూ టేక్ మీ బ్యాక్ టు యూ.
1: భాగవతం కూడాను ఇదే విధంగా చెప్పింది. ఎచ్చట పుష్టి నచ్చటికి నేరుతనైజము కాని కోటికింది.
0: ఇన్ ద భాగవతంలో వి హావ్ ద సేమ్ ఫీలింగ్ ఎక్స్ప్రెస్. ఎ పర్సన్ మైట్ బి బోర్న్ ఎనీవేర్ ఎనీ టైమ్, బట్ హీ మస్ట్ ఆల్వేస్ గెట్ బ్యాక్ టు ద పాయింట్ ఫ్రమ్ వేర్ హీ స్టార్టెడ్.
1: మనకు జగత్తులో అనేక ప్రవాహాలు మనకు కనిపిస్తున్నాయి.
0: నౌ ఇన్ దిస్ వరల్డ్ అగైన్ యు ఫైండ్ రివర్ స్ట్రీమ్ ఎనీ నంబర్.
1: ఈ ప్రవాహాలన్నీ కూడా మీరు ఎక్కడి నుంచి పుట్టాయి?
0: వే హావ్ దీస్ రివర్స్ ఎమినేటెడ్ ఫ్రమ్?
1: సముద్రం నుంచి పుట్టాయి.
0: ఫ్రమ్ ద ఓషన్.
1: కానీ తిరిగి సముద్రానికి వెళ్ళడానికి అనేక విధమైన బాధలను అనుభవిస్తున్నాయి.
0: అండ్ ఫర్ ద సేక్ ఆఫ్ గెటింగ్ బ్యాక్ టు దీస్ ఓషన్స్ దే ఆర్ సఫరింగ్.
1: తిరిగి తన యొక్క స్వస్థానం చేరటమే ఈ నదుల యొక్క లక్ష్యం.
0: ద మెయిన్ గోల్ అండ్ పర్పస్ ఆఫ్ దీస్ రివర్స్ ఈజ్ టు గెట్ బ్యాక్ టు దేర్ పాయింట్ ఆఫ్ స్టార్టింగ్ ద ఓషన్.
1: అదే విధముగా ఈ మానవ జీవిత ప్రవాహం అనేటువంటిది బ్రహ్మానందం అనేటువంటి యొక్క స్థానం నుండి కూడా ఆవిర్భవించినటువంటిది.
0: ఇన్ దిస్ సేమ్ మేనర్ దిస్ లైఫ్, దిస్ రివర్ ఆఫ్ లైఫ్ గివెన్ టు మ్యాన్ ఇట్ హస్ ఎమినేటెడ్ ఫ్రమ్ ద బ్రహ్మానంద.
1: కనుక ఈ బ్రహ్మానందమని స్వస్థానం చేరేంత వరకు కూడా మనకు ఏనాటి కుటుంబ శాశ్వత శాంతి మనకు
0: లభించు. రీచ్ బ్యాక్ దిస్ బ్రహ్మానంద యూ టెన్ టు బి రెస్ట్లెస్ అండ్ ఎడ్యుకేటెడ్.
1: కావున మనం ఈ బ్రహ్మానంద ప్రాప్తి నిమిత్తమై ప్రతి మానవుడు కూడా అనుభవించే అనుభూతం ఎందు బ్రహ్మానంద తత్వాన్ని కొంతవరకు చింతించడం అత్యవసరం.
0: సో it should be the primary thing for every individual. Whatever be the mode of happiness that he is experiencing, he should not lose sight of this brahmananda.
1: Ikka vidyanandam ee vidyanandam yokka vishayam kodu meeku telisinatundi vishayam.
0: When you talk about this vidyananda, ananda associated with your skill,
1: chitra, shilpi, sangeeta, sahitya, natya ilanti vidya anni kudanu అనేక విధములు క్షణభంగురంగా మనకు ఆనందాన్ని అనుభవిస్తుంటాయి.
0: నా యోర్ స్కిల్స్ టు బీ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ మ్యూజిక్, డాన్స్, డ్రామా, ఆర్ట్, పెయింటింగ్ అండ్ స్కల్ప్చర్ అండ్ సో.
1: కానీ ఇవి శాశ్వత ఆనందాన్ని అనుభవించలేదు.
0: అండ్ ఆనందా దట్ యు గెట్ ఫ్రమ్ ఎనీ ఆఫ్ దీస్ ఇస్ నాట్ పర్మనెంట్ అగైన్.

0: ఎన్నో సంగీత సాహిత్యంలో అనేక విధములుగా సమ్మేపడేస్తూ వచ్చారు. త్యాగరాజా వర్మన్ వాజ్ ద మాస్టర్ ఆఫ్ దిస్ ఆర్ట్ ఆఫ్ మ్యూజిక్ అండ్ సంగీత. కానీ శాశ్వతానంద నిమిత్తమే పరిశ్రమిస్తూ వచ్చారు. బట్ స్టిల్ హీ కుడ్ నాట్ గెట్ హ్యాపీనెస్ అండ్ హీ వాజ్ ఆల్వేస్ ఫైండింగ్ అవే ఫర్ ద పర్మనెంట్ హ్యాపీనెస్. కనుక ఈ విద్యలన్నీ కూడా క్షణభంగులమైనటువంటివి. ఇవన్నీ కూడా అవిద్యుల యొక్క సంతతి. సో ఆల్ దీస్ విద్య ఆల్ దీస్ ఆనంద ఆర్గే టెంపరీ. కనుక ఈ విద్యానందం కూడా శాశ్వతమైన స్థితి కాదు. సో ఈవెన్ దిస్ విద్యానంద ఈజ్ నాట్ ఎ పర్మనెంట్ వన్. అయితే ఈ విద్యానందాన్ని కూడా బ్రహ్మ యొక్క స్వభావంగా మనం అనుభవించడం అత్యవసరం.
1: బట్ అగైన్ ఇట్స్ నెసెసరీ ఫర్ అస్ టు ఎక్స్పీరియన్స్ దిస్ విద్యానంద యాజ్ బ్రహ్మానంద.
0: ఈ విధంగా లోకములో మనం అనుభవించే సమస్త సుఖములు కూడా ఆనందాన్ని అనుభవించేస్తాయని మనం భ్రమిస్తున్నాం.
1: నా ఇన్ దిస్ వే వీ టెన్ టు కెజోన్ ఆర్సెల్స్ టు బిలీవింగ్ దట్ దీస్ వరల్డ్లీ జాయ్స్ ఆర్ జాయ్స్ ప్రాపర్.
0: ఇవి అనుభవింపు చేస్తున్నాయి నిజమే, కానీ శాశ్వత ఆనందాన్ని అందించడం
1: ఎక్స్పీరియన్సింగ్ ఆనంద బట్ ఇట్స్ నాట్ పర్మనెంట్. వ్యక్తిగా జీవులవులు నా ఇఫ్ యూ వాజ్ టు బి అన్ ఇండివిజువల్ దట్ యువర్ లైఫ్
0: సమస్తి కూడా ఈశ్వరుండవు.
1: If you look at the individual, it's okay. But one who can
0: live in Natsaravule, Rendu Nun Natsaravule.
1: And if you want to look at the other and see the permanent one, it's all right. But both of them are temporal.
0: Karanamu Chuchi Vithikina Kaanaravu.
1: If you want to look for the cause within, you cannot understand.
0: Nirgunananda Brahmame Niluchiyundu.
1: You, that which is permanent, is this Nirgunananda, a formless one, attributeless.
0: ఇలాంటి తత్వమనేటువంటి యొక్క జగత్తులో ఉండేటువంటి ఆధ్యాత్మిక భావాన్ని మనం కొంతవరకు అయినా చవి చూడటానికి ప్రయత్నించాలి.
1: సో విత్ ఇన్ దిస్ వరల్డ్ ఆఫ్ ఆర్స్ యూ హ్యావ్ సచ్ స్పిరిచువల్ మీనింగ్ గివెన్ అండ్ దట్స్ వాట్ యూ మస్ట్ అండర్స్టాండ్.
0: దైవము దైవము అంటే మీరు ప్రత్యేకంగా ఎక్కడో ఉంటారు అనేటువంటి యొక్క శాస్త్రిని మీరు మర్చిపోవాలి.
1: యూ టాక్ ఆఫ్ గాడ్ అండ్ గాడ్ నౌ యూ మస్ట్ డూ అవే ద ఫీలింగ్ దట్ గాడ్ ఇస్ డిస్టెంట్ ఫ్రమ్ యూ.
0: మీరే దైవం,
1: యూ యువర్ సెల్ఫ్ ఆర్ గాడ్.
0: మీరే సచ్చిదానందం,
1: యూ ఆర్ సచ్చిదానంద.
0: నీవే అస్థి పాతి ప్రియం
1: అండ్ యు ఆర్ దిస్ అస్థి పాతి ప్రియం.
0: నీవే సర్వస్వం,
1: యు ఆర్ ఎవ్రీథింగ్.
0: ఎప్పుడు ఈ భ్రాంతులు ఏనాడు నీవు మొదలుకున్నావో అప్పుడే నీవు సర్వస్వ స్వరూపుడవుతావు.
1: వెన్ యు కెన్ గెట్ రిడ్ ఆఫ్ దీస్ డెల్యూజన్స్ అండ్ ఇల్యూజన్స్ యూ కెన్ కమ్ టు గ్రిప్స్ విత్ యువర్
0: రియాలిటీ. మార్గం ఏమిటి?
1: వాట్ ఇస్ ది వే?
0: మీరు నిజముగా ఈ సచ్చిదానందమును అనుభవించాలనేటువంటి యొక్క సరైనటువంటి యొక్క సత్యమైనటువంటి యొక్క భావాన్ని మీరు ఎందుకున్న ఈనాటి నుండి కూడాను మీరు ఈ చెప్పబోయేటువంటి విషయాలు నిరంతరము మీరు స్మరిస్తూ ఉండాలి.
1: వాట్ ఇస్ ద వే ఫర్ దిస్ యూ మై ఆర్ నాట్ ఇఫ్ యూర్ రియలీ సిన్సియర్ అండ్ కీన్ ఆన్ అచీవింగ్ దిస్ గోల్ ఆఫ్ సచ్చిదానంద దెన్ వాట్ ఎవర్ ఇస్ బీయింగ్ కన్వేడ్ టు యూ టుడే యూ మస్ట్ లిసన్ విత్ కాన్సన్ట్రేషన్ అండ్ ఇంటెంట్లీ అండ్ ఆల్ సిన్సియరిటీ.
0: నేను దైవము తద్భిన్నమేమి కాదు. నేను మొట్టమొదటి స్మరించాలి, నేను దైవము తద్భిన్నమేమి కాదు. తనకు తాను నేను దైవం, నేను దైవం, దానికంటే భిన్నమైనటువంటి వాడిని కాదు అనేటువంటిది మొట్టమొదటి చింతన.
1: నౌ ద ఫస్ట్ థింగ్ దట్ యూ మస్ట్ ఫాలో ఓవర్ అండ్ డీప్లీ మెడిటేట్ ఆన్ ఇస్ ఐఎమ్ నాట్ డిఫరెంట్ ఫ్రమ్ గాడ్, గాడ్ ఇస్ నాట్ డిఫరెంట్ ఫ్రమ్ మీ, ఐఎమ్ రియల్లీ గాడ్.
2: ఇది కేవలము అన్యమైనటువంటిది కాదు. ఇట్ ఈస్ నాట్ సంథింగ్ విచ్ ఇస్ ద సెకండ్ ఎంటిటీ. ఇలాంటి ప్రార్థన ఎందు మనం నిత్యం కూడా ఏ విధంగా భావించాలి? నిత్య తృప్తుడనవదు నేను, వీటి నన్ను చేరబోదు. నిత్య తృప్తుడు నేను, వీటి అనేటువంటి నన్ను ఏమాత్రం కూడా చేరడానికి వీలు కాదు.
1: హౌ డస్ దిస్ హెల్ప్ యూ మై సార్? బై చాంటింగ్ దీస్ ప్రేయర్స్ ఆర్ మంత్రాస్ యూ మస్ట్ యూ విల్ బికమ్ ఎవర్ కన్షియస్, ఎవర్ సాటిస్ఫైడ్ అండ్ దేర్ ఇస్ నో ప్లేస్ ఫర్ ఫియర్ టు టేక్ రెసిడెన్స్ ఇన్ యూ.
2: ఉల్లమా పలుకు నా ఓ హృదయమా, నీవు నిరంతరం కూడా ఓ పత్ అనేటువంటి నేను ఉచ్చరిస్తూ ఉండవండి.
1: Then you caution as a tarnish your heart, your mind to say, forever, every second, keep chanting om, keep saying tat tat om.
2: ఈ పంచ ప్రార్థనలు కూడా మనకు పంచ
1: ప్రాణములుగా
2: ఈ విధంగా నీవు ప్రార్థన చేస్తూ చేస్తూ చేస్తున్నా బ్రహ్మ విబ్రహ్మైన భవతి. నీవు పరబ్రహ్మగా
1: యాజ్ యూ కాన్స్టెంట్లీ చాంట్ దీస్ ప్రేయర్స్ బ్రహ్మ విబ్రహ్మైన భవతి.
2: నేను అల్పుడను, నేను అశక్తుడను, నేను హీనుడను, నేను ఇలాంటి దుర్వినియోగమైనటువంటి ఒక దేహాన్ని ధరించిన వాడము అనేటువంటి బలహీన భావనను ఏమాత్రం కూడా మన హృదయంలో చేస్తారు. యు మస్ట్ నెవర్ గివ్ రూమ్ ఫీలింగ్ దట్ యువర్ ఇన్సిగ్నిఫికెంట్, యువర్ వీక్లింగ్, యువర్ నథింగ్ బట్ దిస్ బాడీ. ఫస్ట్ థాట్ షుడ్ నెవర్ ఎంటర్ యువర్ మైండ్. ఈ దేహం అనేటువంటిది కేవలము ఒక ఉపాధి. ఈ జగత్తు నందు నీవు ఆచరించవలసినటువంటి యొక్క మార్గంలో నిరూపించడానికి ఏర్పడినటువంటిది మాత్రమే. దిస్ బాడీ ఇస్ మ్యూలింగ్ ఈ దేహాన్ని మనం అశాశ్వతమైన దేహాన్ని తక్షణమైనటువంటి భావంలో మనం విశ్వసించి దీని నిమిత్తమైన అనేక విధమైన భావంలో మనం
1: పొందుతున్నాం.
2: Now
1: this is nothing but
2: a place of residence of all that is good and good. That's the breeding ground for all types of diseases. నేను చెలమని నమ్మబోకు మన హరి పాదము నశించమే.
1: What is this body?
2: This body is merely an entity which houses all that is filth and dirty,
1: excreta. It is a breeding ground
2: for all types of diseases. It is such a helpless and insignificant thing that it cannot help you to cross this function of samsara.
1: Oh mind, do not lay store by this body of yours.
2: Do not equate your existence with this body which is going to decay and come down one day or the other. Tehamu pancha bhautikam. Tehamu pulaka chappalepudu. ఏది నిగావయుండు కనుకింపదేహికి చావు ముట్టుకరు. మోహ నిబంధ బంధనలు ముద్రలు లేవు. నిజము చూడ ఆ దేహియ దేవదేవుడు మది గమనింపద ఆత్మరూపుడై.
1: What is this body again? It is a composition of these five elements, bound to decay sooner or later. It is not the body which is permanent. The one which is permanent is the one who resides in it. The Devi. He is transcends all limitations.
2: He is attributeless. He is not given to these qualities of Kama, Moha, Lobha and the like. He is the Atma Swarupa really. And that is the permanent thing that you must become one with. Manam karum kutundam. Now we
1: buy a car.
2: Yavi kutam kutundam.
1: For whose sake?
2: Karu kutam kutundam.
1: Is it for the sake of the car?
2: No. Nimittamai. Aa karu upayoginchi. మన అనుకూలం కోసమే దానిని అనుభవిస్తున్నాం.
1: We buy the car for our own sake so that we might use it and it might be coming for us.
2: కానీ అనుభవించేవారు లేకుండా కార్యకారణ దానికి నిరంతరము పెయింట్ వేసి తుడిచి అనేక సుఖాలు చేసి కార్ చేతిలో పెట్టి లాభ చేయడానిక.
1: But there is nobody who can possibly benefit from this car. And then there is no such individual. You start painting the car, taking good care of it and lock it up in a garage. What's the use?
2: అదే విధంగానే దేహం ఒక కారు ఉంది.
1: సో ఇన్ ద సేమ్ మ్యానర్ దిస్ బాడీ ఇస్ లైక్ ద కార్.
2: ఈ కారుకు కొన్ని ప్రధానమైనటువంటి అంశం ఉంటున్నాయి.
1: అండ్ ఫర్ దిస్ కార్ దేర్ ఆర్ ఎ ఫ్యూ ఎసెన్షియల్ థింగ్
2: కారుకు ఎన్ని ట్యాక్స్
1: అవని టార్ జత కార్
2: నాలుగు ట్యాక్స్
1: ఫోర్ కార్
2: ఈ నాలుగు ట్యాక్స్ లోపల ఏమి ఉంటుంటారు.
1: వాట్ షుడ్ బి గివెన్ టు దీస్ ఫోర్ కార్
2: ఈ ట్యాక్స్ లోపల ట్యూబ్స్ ఉంటారు.
1: ఇన్ దీస్ కార్ దే షుడ్ బి ద ట్యూబ్
2: ఈ ట్యూబ్స్ లో ఒక గాలి ఉంటుందా.
1: అండ్ ఇన్ ద ట్యూబ్ దేర్ షుడ్ బి ఎయిర్.
2: అదే విధంగా ఈ దేహం అనేటువంటి కాయకి నాలుగు చంద్రమిత పురుషార్థం ఉన్న ధర్మ అర్థ కామ మోక్షం ఈ నాలుగు టైర్లు వంటి.
1: ఇన్ ద సేమ్ మేనర్ దిస్ బాడీ విచ్ ఇస్ లైక్ ద కార్ హ్యాస్ ఫోర్ వీల్స్ అండ్ దీస్ ఆర్ ద ఫోర్ పురుషార్థం.
2: ఈ పురుషార్థం అనేటువంటి టైర్ లోపల ఫెయిత్ నమ్మకం అనేటువంటి కాలు బలంగా ఉంటుందా.
1: The fourth purusharta of dharma, artha, kama, moksha. And the air of faith should be given to these
2: stars.
1: Now, by merely having these stars, the car cannot journey.
2: In the steering wheel.
1: In the car should be the steering wheel.
2: By the way, the tire is not a steering wheel. లోపలుండే కొన్ని తేలిని శక్తిని తయారుచే కానీ టైం పట్టుకుని చెప్పడానికి ప్రయత్నం చేస్తే ఇది ఏమాత్రము సాధ్యం కాదు. ఇఫ్ దీ స్టార్ విదౌట్ ఆన్ ద అవుట్ సైడ్ హ్యావ్ టు బి టర్న్ దే షుడ్ బి స్టీరింగ్ వీల్ ఫర్ ద పర్పస్ ద స్టార్ బై దెమ్సెల్వ్స్ కెనాట్ టర్న్ దిస్ వే ఆఫ్ దాట్. కనుక ఈ లోపలుండేటువంటి స్టీరింగ్ మైండ్ సో దిస్ స్టీరింగ్ వీల్ విచ్ ఇస్ ఇన్ సైడ్ ద కార్ ఇస్ ద మైండ్. మైండ్ ఎట్లా తిరుగుతూ ఉంటుంటే ఈ పురుషాత్రులు అట్లా తిరుగుతూ ప్రయాణం చేస్తుంటాయి. As the mind oscillates in waves, the four pushakas also take this way or that. Kanuka, the mind and it will be control over the mind. So this steering wheel of the mind should be under good control. The buddhi is a switch, the engine starts yesterday. Now this buddhi or intellect is a switch, the engine switch in the car.
3: Appude, the nalgu times kudano, the rupa and the krishna will come back.
2: Only when the switch is on, can the car be on their journey.
3: Buddhi parani chotiku vellalante tani prayatnam chesinappude ee deham akade prayanamai velutundadi.
2: Now if the buddhi says you should go to a certain distance, stop, the body also falls.
3: కనుక బుద్ధి గ్రాహ్యమైతే ఇంద్రియమని ఈ బుద్ధిమంతుడిగా మనం తయారు కావాల్సిన అయ్యేపతి యొక్క విధానాన్ని నిరూపించేటువంటిది వేదాంత.
2: సో యువర్ బుద్ధి ఇన్ ద ఫస్ట్ ప్లేస్ షుడ్ బి టేకెన్ కేర్ ఆఫ్ అండ్ వేదాంత టెల్స్ యూ ప్రిపేర్ విత్ ఇట్.
3: కనుక ఈ దేహమును మన ధర్మార్థక అనుభవములను అనుభవించి ఆదర్శవంతమైనటువంటి మార్గాన్ని ఇతరులకు అందించే నిమిత్తమై ఏర్పడినటువంటిదే కానీ తిండి నిద్రల కోసం ఏర్పడేటువంటి కాదు.
2: దిస్ బాడీ ఇస్ గివెన్ టు యూ సో దట్ యు మైట్ డిశ్చార్జ్ ద రెస్పాన్సిబిలిటీస్ ఫర్ దిస్ ఫోర్ పురుషాస్ ఫర్ యూజ్ దెమ్ టు షో ద వే టు ది అదర్ నాట్ ఫర్ ద థింగ్ ఆఫ్ మియర్లీ లివింగ్ అండ్ ఫిల్లింగ్ ఇట్ విత్ ఫుడ్ అండ్
3: ఈ అన్ని కార్యములు కొరకు లక్ష్యము ఆనందమే అనేటువంటి దాన్ని మనం గుర్తించాలి.
2: అండ్ వి షుడ్ ఆల్సో నో దట్ ది ప్రైమరీ ఎయిమ్ ఫర్ ఆల్ అవర్ ఎండెవర్స్ ఈజ్ ఆనందం.
3: ఆనందము లేనటువంటి జీవితము కేవలం దానము లేని జీవితమే.
2: That jivita, that life devoid of ananda is very much lifeless.
3: Kalki itti anandamunu manam lakshyamuga pettukoni mana jeevitanalanu prayanam chestu ravali.
2: So keeping this ananda as our destination, journeying across in this boat of yours.
3: Ee anandam ananda kudanu brahmananda nunchi manaku alavadinattundi.
2: So this ananda again is long of brahmananda.
3: ఈ బ్రహ్మతత్వం అనేటువంటి దాన్ని మనం గుర్తించుకోవడానికి తగిన కొన్ని సాధనలు చేయాలి.
2: సో వీ షుడ్ అండర్టేక్ సాధన టు అండర్స్టాండ్ ద నేచర్ ఆఫ్ దిస్ బ్రహ్మతత్వం.
3: ఏది చేసినా ఏది చూసినా ఏది చెప్పినా ఇవన్నీ కూడా అంతర్భూతం నుంచి ఆవిర్భవించేటువంటిది బ్రహ్మ సంకల్పమే అనేటువంటి యొక్క సంకల్పాన్ని మనం విశ్వసించాలి.
2: వాట్ ఆర్ యూ సీ, వాట్ ఆర్ యూ సే, వాట్ ఆర్ యూ అటర్, యు మస్ట్ హావ్ ఎ సౌండ్ బిలీఫ్ ఇట్ ఈస్ బోర్న్ ఫ్రమ్ విదిన్ యూ దట్ ఇట్ హస్ గాట్ ఇట్స్ మెయిన్ కాజ్ విదిన్ యూ.
3: ఇలాంటి ఆనందమును మనం అనుభవించడానికి కొన్ని సాధనలు కూడా చేయాలి.
2: అండ్ టు సెక్యూర్ దిస్ ఆనంద సాధన ఇస్ నెసెసరీ.
3: ఈ స్థూలదేహంతో మనం ఎన్ని మనం అనుభవించినప్పటికీ ఇవన్నీ కూడా గమ్యములు చేరేటువంటి మార్గములు కావు.
2: దిస్ ఆనంద దట్ యూ ఎక్స్పీరియన్స్ ఇన్ దిస్ గ్రాస్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ద బాడీ యూ కెనాట్ రీచ్ ది డెస్టినేషన్.
3: ఈ సూక్ష్మ స్వరూపమైనటువంటి యొక్క ప్రాణ మరియు ఆనంద విజ్ఞానం యొక్క తత్వాన్ని ఈ స్థూలదేహంలో ఇవ్వించాలి.
2: And that is tougher than this gross body, the prana, mayo, and the vijnana.
3: Because the dainatthamani is going to be, mana yaka, jivita tattamani daivatthanda matkova.
2: They are the ones who should come hand in hand with this gross existence of yours, and once they, you will become one.
3: Dainatthamani is going to be ananda ni andukovala netvati yaka vyapara mana mana prevesi charas.
2: Now you should not make it a business deal that you must get some ananda from God.
3: ఇచ్చేవాడు తాను పుచ్చుకునేది నేను అనేటువంటి యొక్క భిన్న భావం ఉండగా
2: యూ షుడ్ నెవర్ హావ్ దిస్ డిఫరెన్స్ ఆఫ్ ఫీలింగ్ దట్ హీ ఇస్ ద వన్ హూ గివ్స్ యు ఆర్ ద వన్ హూ రిసీవ్.
3: కనుక మనం ఏదో ప్రార్థన చేత దైవాన్ని ప్రసన్నులు భావించుకొని తద్వారా మన ఆదిత్యములు తీర్చుకుందాం అనేటువంటి యొక్క సంకల్పము నామార్గమే.
2: Now trying to have a feeling that through some prayer I can secure the grace of God and secure his ananda is not the correct attitude.
3: నీవు హృదయాన్ని కలిగించుకోవడానికి ప్రయత్నం చేయాలి కానీ భగవంతునితో ఏదో ఫలితాన్ని పొందాలనేటువంటి యొక్క లక్ష్యాన్ని మాత్రం మనం విసర్జించాలి.
2: వాట్ యూ డూ షుడ్ బి సచ్ టు క్లెన్స్ అండ్ ప్యూరిఫై యువర్ ఓన్ హార్ట్ నాట్ ఫర్ ద సేక్ ఆఫ్ సెక్యూరింగ్ సంథింగ్ ఫ్రమ్ గాడ్.
3: భగవంతుడు నీ హృదయాన్ని చూస్తాడు కానీ నీవు అర్పించినటువంటి ప్రతి పదార్థాలు చూడడు.
2: గాడ్ లుక్ యువర్ హార్ట్ నాట్ టు గోన్ దట్ యూ ఆఫర్ టు హిమ్.
3: ఈ విధమైన ప్రాంతికి మునిగి అనాది కాలం నుండి కూడా ఆస్తికులైన ప్రతి వారు అపమార్గాన్ని అనుభవిస్తున్నారు, అశాంతిని కూడా పొందుతున్నారు.
2: Deluding themselves into believing that this is the way, even those believers have gone astray because they have not been on the right track.
3: కనుక దైవత్వం అనేటువంటిది సంపూర్ణ స్వరూపంగా నిరూపించుకుంటూ ఉండాలి.
2: సో హియర్ యు హావ్ డివినిటీ.
3: present and present in everything, everywhere. I think, ee dehanto anubhavinchetundi oka aanandamlo, deham enta ajastamo, dani aanandamlo kuda antaru.
2: So this aananda that you get through the medium of this body are as temporary as the body itself.
3: ఈ ఆత్మతత్వమైనటువంటి జ్ఞానశక్తి లోపల అనుభవించేటువంటి ఆనందము దైవతత్వంతో కూడినటువంటి కనుక దైవము ఎంత సత్యమో ఆ ఆనందం కూడా అంత సత్యం.
2: అండ్ దిస్ ఆత్మ ఆనందం బికాస్ గాడ్ ఇస్ ఆత్మ ద వన్ దట్ ఆనంద దట్ యు ట్రై టు గెట్ దిస్ బ్రహ్మానంద ఇస్ పర్మనెంట్ బికాస్ గాడ్ ఇస్ పర్మనెంట్.
3: కనుక నిరంతరము మనం ఏ పని చేసినప్పటికీ ఇది దైవ తీర్థ్యాస్థం అనేటువంటి భావంతో మనం అర్థం గావించుకుంటూ రావాలి.
2: సో వాట్ యువర్ యూ డూ యూ మస్ట్ డూ ఇట్ by feeling that this would please God, this would satisfy God.
3: Na pani, idu daivam pani, ani e maatram kuda avakala vedam bhavincharadu.
2: Do not make a distinction between this is my work, that is God's work.
3: Kanuka daivamulaku puttuka saavu anedi e maatramu ledu.
2: So God has no birth, no death.
3: Daivamulaku upadanam puttinappudiki kevalam upadanam yokka avasara kuriyam kavalsina kani aatmatattvam lena anukodamu atti avasara kuri kaadu.
2: But there may be a few things which associated with God which you feel are temporary or right.
3: లోకములు ఎంత మందో పుట్టారు ధనం వల్ల సుఖం కలుగుతుంది అంటే ధన వస్తుంది ఎంత మంది లేరు లోకంలో.
2: Now there are any number of individuals born in this world. If you think wealth gives happiness, how many wealthy people are there in this world?
3: లోకములు ఆ కార్యే రాజులు రాజ్యములు కలుగునే గర్భోన్నతికి పొందని వారే.
2: And there are
3: ఎంతమంది చక్రవర్తులు ఎంతమంది రాజులు ఎంతమంది ఉపరాజులు వీరందరూ కూడా సర్వ సౌఖ్యములతో భోగ భాగ్యములు అనుభవించారు కానీ శాశ్వతంగా ఉండగలిగిన.
2: And there have been any number of these kings and emperors who have come and ruled and experienced and enjoyed so many comforts. But where are they now? Have they really experienced this everlasting?
3: దేహములు నీటి కుడికల వంటివి.
2: The body is like the
3: అయితే ఉండినంత వరకు కూడా దానికి సాక్షత్కర్మను అందిస్తూ రావాలి.
2: Like a bubble of water. But no longer it is existing, you must try to do something for it.
3: ధనం వల్ల మనకు సుఖం కలుగుతుంది అనేటువంటి ఏ మాత్రము మీరు విశ్వసించరా.
2: Do not believe that through the medium of wealth you can get ananda.
3: గుణం వల్లనే మనకు సుఖం లభిస్తుంది.
2: It is only through guna, good quality, that you
3: can. సత్గుణవంతులు కావడానికి తగిన ప్రయత్నం చేయాలి.
2: That you get some comfort. So become the good one.
3: సదాచార మార్గంలో ప్రవేశించాలి.
2: Let your activities be good and noble ones.
3: సద్భావాలను పెంచుకోవాలి.
2: And have good thoughts in you.
3: ఈ భావములు అన్నింటికంటే ప్రధానమైనటువంటి భావము సేవా భావం.
2: And transcending all these thoughts and feelings is this attitude of service.
3: ఎవరికి చేసినా ఇది ఇద్దరు సేవగా మనం భావిస్తూ రావాలి.
2: What are we might do to a second individual? It is really service to God.
3: అనేక మంది దీనులుగా మనం భావిస్తున్నాము.
2: So there are many whom we look upon as the
3: దీనువాడిగా మనం భావిస్తున్నాము.
2: The weakling and the destitute.
3: అనాథులుగా మనం విశ్వసిస్తున్నాము.
2: And the orphan.
3: అనాథులు ఈ జగత్తులో ఎవరు కూడా లేరు.
2: Actually speaking, there is nobody who could be called
3: ఈ సత్యాన్ని మీరు అంతర్భూతంలో విచారించి మీరు గుర్తించాలి.
2: Who could be called an orphan? Understand this within and without.
3: అనాథుడు అంటే ఏంటి అర్థం?
2: What's the meaning of this word? అనాథుడు
3: మనం అర్థం చేసుకోకుండా మనము అనాథుడు అనాథుడని ఈ లౌకిక సంబంధమైనటువంటి యొక్క వ్యవస్థలకు గురి అయినటువంటి వ్యక్తులను మనం అనాథులుగా భావిస్తున్నాం.
2: We do not understand the meaning of this word anatha and start calling every individual, every other individual as an anatha.
3: తిండితో వారు అనాథ అంటున్నాం.
2: Now, pertaining to food, we
3: say, పంటలు అనాథుడు అంటున్నాం.
2: He is anatha.
3: పంటలు అనాథుడు అంటున్నాం.
2: He has no clothing, no housing.
3: ఇవంతా అనాథులకు సంబంధించినట్టుగా.
2: So can all these be equated with anatha?
3: వ్యక్తిని హీనుడని చెప్పవచ్చు.
2: యు మైట్ సే హీ డజంట్ హావ్,
3: కానీ అనాథుడు అనే పదాన్ని ఉపయోగించరాదు.
2: హీ మే హావ్ సన్, హీ మే నాట్ హావ్ సన్ కేపబిలిటీ.
3: అనాథుడు ఎవరు అంటే ఒక పర్వతుడే అనాథుడు.
2: యూ కెన్ నెవర్ సే దట్ హీ అనాథ అండ్ ఆర్ఫన్.
3: అందరికీ నాథులు ఉన్నారు, నాపైకి నాథ అనాథ నాథ, కానీ భగవంతుడికి నాథుడు లేదు కనుక అతనే అనాథుడు.
2: దేర్ ఇస్ ఓన్లీ వన్ ఇండివిజువల్ హూ కుడ్ బి కాల్డ్ అండ్ ఆర్ఫన్ అండ్ దట్ ఈస్ గాడ్. For every individual, there is somebody to look after, the master.
3: Nāthuna nila yamti master.
2: God himself takes care of everyone, but God doesn't have anybody to take care of himself.
3: Yavvaru nila kutivaya kudumu devu unda vachudu. Kāni devu nila kudumu master nila.
2: Now, many may not have anybody, but God certainly looks after them.
3: Kanukuna looks after God. Bhagavantari ku upayoga pettavasthe kundi anāthuna nila kutti paramu. Yedo ee kinni kutara kuli nila kutti yaka kattik mana upayoga pettunna.
2: So this word anātha should actually be used for God. Instead we start using it for all these mortal beings.
3: అయితే దీని ఎందుకు ఒక అంతరాత్మ
2: లేకపోలేదు. ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ మీ
3: అతను కూడా భగవంతుడే అనేటువంటి సత్యాన్ని నిరూపిస్తూ ఉండాలి.
2: because he is verily God. This is the truth that emanates.
3: అదే విధంగానే మన భారతదేశం నందు అనేక పదములు అర్థము తెలియకోకుండా ఉపయోగపెట్టి దాన్ని ఈ లౌకికమైన జీవితంలో దానిని పెడమార్గం
2: పట్టిస్తున్నారు. ఈ
3: వ్యావహారిక జీవితము వేరు, పారమార్థిక జీవితం వేరు అని మనం విభజిస్తున్నాం.
2: We tend to make a distinction between the worldly existence of yours and the spiritual existence. The existence in this world and the world after, they are not two different things. They are basically one.
3: Devamandu jeevudundu.
2: Within the body is the jeeva.
3: Hridayamandu atmaundu.
2: Inside the heart.
3: Hridayamandu devudundu.
2: In the heart is the atma of God.
3: Rendu koodi aatalani okkarinokkaru veedutundu.
2: And here it's a case of a play going on between the two. And one who carries out this show, the perfect show, is a
3: Vakatilona rendu undu rendu cheri okate undu.
2: In one you can see two and the two can become one.
3: Oka gindana manam teesukunnamante aa gindalo rendu battalu unnai.
2: Now you take a look at a seed, there are two halves in this seed.
3: కానీ ఈ రెండు బద్దలు మనం విభజించినప్పుడు రెండుగా కనిపిస్తున్నాయి, కానీ ఈ రెండు చేరి ఒక్కటే.
2: When you separate the two halves, they are two. When you put them together, it's only one seed.
3: కనుక ఈ యొక్క రెండు జడము చైతన్యము లేకుంటి యొక్క రెండు బద్దములు మనం ఏక స్వరూపాన్ని ధరించేటువంటిది.
2: So here you have one which is inner, one which activates it, taking up a common form.
3: కనుక పారమార్థకము వ్యవహారము రెండు కావు, రెండు పద్ధతులు కింద వంటిది.
2: So this world and the world after, they are not two different things. They are like the two halves of a sea.
3: ఈ విధముగా మనం భావించి నిత్య జీవితంలో మన ఆచరణ బద్దమైనటువంటి మార్గమును అనుభవించినప్పుడే నిజమైనటువంటి బ్రహ్మానందం మనకు లభిస్తుంది.
2: By understanding and appreciating the significance contained in the words of God, and accordingly doing our daily duties, we can secure Brahmananda.
3: దేవ స్వరూపులారా, మీరందరూ కూడా తమకు శక్తానుసారంగా సమాజ సేవ చేసి ప్రజలకు తోడీడిగా ఉంటుంది, వారి కష్టములకు, వారి దుఃఖములకు, వారి విచారములకు సాధ్యమైనంత వరకు కూడా మనము ఆదుకోవడానికి తగిన కృషి చేయాలి.
2: Embodiments of love, in tune with the means at your disposal, be of service to the society of which you are a member. Give a helping hand to those fellow beings of yours in distress and in health.
3: దీని నిమిత్తమే సత్యసాయి సంస్థలు సేవా సంస్థని నిర్ణయించడం జరిగింది.
2: Now, for the sake of deciding for service activities, the Sathai organizations have been established.
3: ఈ సేవా సంస్థలు ఏమి చేయడం కోసం నిర్ణయించింది?
2: Now, what is the primary aim of establishing these seva organizations?
3: పల్లెలు పోవటము, అనానుకూలంగా ఉండేటువంటి వారికి సాధ్యమైనంత వరకు వారి బాధలు తీర్చి వారికి తగినటువంటి సంతృప్తి కలిగించడానికి ప్రయత్నించాలి.
2: గోయింగ్ టు ద విలేజెస్ అండ్ కమింగ్ టు ద అసిస్టెన్స్ అండ్ ప్రొవైడింగ్ కన్వీనియన్సెస్ టు ద విలేజెస్ అండ్ బీయింగ్ ఆఫ్ సమ్ యూజ్ అండ్ హెల్ప్ టు దెమ్.
3: ఆకలితో బాధపడేటువంటి వారికి పచ్చదన్నమైన పొట్టలను చేర్చడానికి ప్రయత్నించాలి.
2: వన్ హూ సఫరింగ్ ఫ్రమ్ హంగర్, ట్రై అండ్ రీచ్ టు హిమ్ ఎ హ్యాండ్ఫుల్.
3: కేవలం భద్రులు చేయటము, ఉపదేశములు చేయటము ఇంత మాత్రంతోనే మన సేవలు ముగించిపోయిందని భావించరాదు.
2: Try to give him a handful of food. By merely doing bhajan and japa and singing songs, your service does not end there.
3: రోగులకు తగినటువంటి సేవలు కూడా చేయాలి.
2: And for people who are afflicted with diseases, do something for them.
3: మనము అతి వర్షములు, అనావృష్టి, అధిక వృష్టి జరుగుతూ ఉంటాయి.
2: Now you have these floods, you have these famines and such other natural calamities.
3: అలాంటి పరిస్థితుల్లో మన సమస్యల వారు ప్రవేశించి దానికి తగినటువంటి యొక్క సేవలు చేపట్టాలి.
2: In such moments, our people should plunge into service activity.
3: ఈ విధమైన సేవలు యావత్ భారతదేశం నుండే కాక ఇతర 66 దేశ రాష్ట్రముల నుండి కూడా ఈ సేవలు జరుగుతున్నాయి.
2: The such forms of activities are confined not merely to this country, Bharat, but are being carried over the world over in as many services.
3: కానీ మనం సంకల్పించినంత సేవలు ఇంకా మనం అందుకోవటం లేదు.
2: But then what we are doing now is not in keeping with our aim, with our goal.
3: కేవలం ఇతరుల కోసం చేస్తున్నామనేటువంటి దుర్భావము మన హృదయం నుంచి దూరం చేయాలి.
2: We should remove this feeling from our heart that all these service activities
3: are ఏ సేవ చేసిన తన నిమిత్తమే తాను చేసుకున్నట్టుగా భావించాలి.
2: Are meant for the sake of others. What you must do is, what you are doing is for your own sake.
3: కనుక మనము ఎట్టి భావంతో ఉంటుమో అట్టి ఫలితమే మనకు లభిస్తుంటారు.
2: సో వాట్ యువర్ ఫీలింగ్ ఈజ్ ద రిజల్ట్ విల్ బి ఇన్ ట్యూన్ విత్
3: భావం తత్వవతి.
2: వాట్ యు ఫీల్ దట్ ఈజ్ గివెన్ టు యూ.
3: మనం ఈ యొక్క స్థానంలో ఉండినప్పుడు సాధ్యమైనంత వరకు మనం మనసులో
2: ఆత్మతృప్తి నిమిత్తమే చేస్తున్నానని భావించాలి.
1: సో వెన్ యూ ఆర్ గివెన్ ఎ ఛాన్స్ టు సర్వీస్ లైక్ దిస్, దెన్ డూ బై ఫీలింగ్ దట్ ఇట్ ఫర్ యువర్ ఓన్ ఆత్మతృప్తి.
2: శ్రవణం, మహిళనం, విష్ణుస్నానం, పాదసేవనం, వందనం, అర్చనం, దర్శనం, స్నేహం, హస్త నివేదనం, ఈ సేవ అనేటువంటి దాంట్లో అన్నింటికంటే కూడా ప్రధానమైనటువంటి.
1: సో దేర్ ఆర్ దీస్ 9 టైప్స్ ఆఫ్ భక్తి ఆర్ డివోషన్ డిటైల్ అమౌంట్ దీస్ ద మోస్ట్ సుప్రీమ్ వన్ ఇన్ ద వన్ ఆఫ్ సేవ.
2: ఈ సేవలో కలిగేటువంటి ఆనందము మరి ఏ సంపద ఎందుకు మనకు లభించి
1: ఆనందా దట్ యూ గెట్ టు ద మీడియం ఆఫ్ సర్వీస్ కెనాట్ బి మ్యాచ్ టు ఆనంద టు ఎనీ అదర్.
2: తనకు ఉన్నది కదా అని భుజించి చక్కగా నిద్రించి కాలంలో వ్యక్తం గావించి కాలస్వరూపుణ్ణి అపవృత్తం చేసేటువంటి మార్గంలో మనం ఏమాత్రం కూడా ప్రయత్నం చేయాలి.
1: బికాస్ యూ హ్యావ్ ఫుడ్ టు ఈట్, యూ హ్యావ్ టైం టు స్పెండ్ అండ్ యూ వేస్ట్ అవే యువర్ ఫుడ్, వేస్ట్ అవే యువర్ టైం, యువర్ ఎనర్జీ.
2: అనేక మంది యువకులంతా కూడా శారీర మానసిక శక్తిని ఉండినప్పటికీ కేవలం భుజించి పదార్థంపడి తిరగడం జరుగుతుందని కానీ ఏ యొక్క సమాజంలో అయినా చేరి ఈ సంఘ సేవలకు లోపల తాను కొంతవరకు జీవితాన్ని అంకితం చేయడానికి ప్రయత్నించడం లేదు.
1: దేర్ ఆర్ మెనీ ఆఫ్ దీస్ యంగ్స్టర్స్ హూ జస్ట్ బికాస్ దే హావ్ టైమ్ అండ్ ఎనర్జీ అండ్ ది పవర్ నెసెసరీ కేపబిలిటీస్ అట్ దేర్ డిస్పోజల్ దే మెయిన్లీ వేస్ట్ అవే. దే డోంట్ టేక్ అప్ కన్స్ట్రక్టివ్ యాక్టివిటీస్ ఫర్ ద సేక్ ఆఫ్ సొసైటీ. కనుక
2: సేవాభావము ప్రధానమైనటువంటి యొక్క సాధనగా మీరు భావించండి.
1: సో ఇట్ ఈస్ ద సర్వీస్ విచ్ షుడ్ బి టేకన్ అప్ యాజ్ ద ప్రైమరీ సేవ, ప్రైమరీ సాధన.
2: నేను దేవుడు, నాలో ఉండేటువంటి శక్తి కొడుకు దైవ శక్తియే అనేటువంటి యొక్క విశ్వాసాన్ని మీరు దృఢంగా విశ్వసించి సేవలో మీరు ఉన్నతి వేయాలి.
1: ఐఎమ్ గాడ్ అండ్ ఆల్ దిస్ శక్తి, ఆల్ దిస్ ఎనర్జీ అండ్ పవర్ గివెన్ టు మీ ఆర్ వెరీలీ గాడ్ అండ్ దిస్ ఐ షుడ్ యూజ్ ఫర్ ద సేక్ ఆఫ్ ఆయన.
2: తనకు తాను సంపాదించుకుని తన పొట్టనే కైలాసంగా భావించుకుని తన ఇనపెట్టే వైకుంఠంగా తీసుకుని తన సుఖమే స్వర్గంగా భావించుకుంటే ఇది కేవలం రాష్ట్రంగా ఉంటుంది.
1: అండ్ జస్ట్ బికాస్ యూ హావ్ ద మనీ టు స్పెండ్ you start looking upon yourself, your own happiness, your own joy, your own wealth as really your religion, your heaven and your place of existence on this earth.
2: సర్గా వైకుంఠ కైలాసంలన్నీ కూడా మనం చేసేటువంటి కర్మల్లో ఇవి.
1: సో దిస్ కైలాస, దిస్ హెవెన్ దట్ యూఆర్ టాకింగ్ అబౌట్ నాట్ కన్ఫైన్డ్ టు యూ, దట్ ఇస్ ది మానిఫెస్ట్ ఇన్ ద సర్వీస్ యాక్టివిటీస్ ఆఫ్ యువర్.
2: ప్రతి సుఖ దుఃఖములకు కూడా మన కర్మలే మూల కారణం.
1: నా ఫర్ ఆల్ ఆఫ్ సుఖ అండ్ దుఃఖ, జాయ్ అండ్ డిస్ట్రెస్,
2: యువర్ ఈనాడు తెలుసుకుని లేకుండా పోవచ్చును.
1: యువర్ యాక్షన్స్ ఆర్ ఇంపాసిబుల్, యు మే నాట్ నో ఇట్ టుడే.
2: కానీ ముందు దీని యొక్క ఫలితం నీవు తెలుసుకోవడానికి సిద్ధంగా
1: ఉంది. ఇన్ ఫ్యూచర్ డే యూ కమ్ టు రియలైజ్
2: కవి యొక్క ప్రభావము చాలా విచిత్రమైనటువంటిది.
1: ఎంబాడిమెంట్ ఆఫ్ ద డివైన్ ఆత్మ, ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ది కవి టైమ్ ఆర్ ఆర్ డిఫికల్ట్.
2: మనం చేసేటువంటి ఉపకారములు కానీ అపకారములు కానీ ఏనాడో దీని ఫలితములు మనకు లభిస్తాయని మనం భావించవచ్చు.
1: Now you might believe that what good we do today, what harm we do today, the result is going to come to us today.
2: ఏనాడో కాదు, అప్పటికప్పుడే కూడా నువ్వు ఈ యొక్క ఫలితాలు మనకు లభిస్తూ ఉన్నాయి కలి ప్రభావం.
1: యూ మైట్ సే దట్ ఇట్ మైట్ కమ్ ఎట్ ఎ ఫ్యూచర్ డే, నో దెన్ అండ్ దేర్ యు ఆర్ బౌండ్ టు గెట్ దిస్ ఎఫెక్ట్ ఆఫ్ వాట్ ఐ విల్.
2: విత్తనము నాటినందు మాత్రం చెట్టు అయ్యి అప్పుడే ఫలం అందించదు.
1: బట్ దెన్ ద మూమెంట్ యూ సోన్ ఇస్ సీడ్, ఇట్ డస్ నాట్ బికమ్ ఎ సాప్లింగ్ ఆఫ్ ఎ ట్రీ టు గివ్ యు ఫ్రూట్.
2: ఇంతే ఫలములు కావడానికి కొంత కాలాన్ని తీసుకుంటుంది.
1: ఫర్ ఇట్ టు బికమ్ ఎ ట్రీ అండ్ గివ్ యు ఫ్రూట్ ఎ సర్టెన్ టైమ్ హస్ టు ఎలాప్స్.
2: ఈనాడు నేను పాపం చేస్తుంది కదా నాకేమి కష్టము, నాకు అన్ని సుఖంగానే ఉంటున్నాయని నీవు విలవీయవచ్చు.
1: టుడే ఐ హావ్ కమిటెడ్ ఎ సిన్, వాట్ రాంగ్, వాట్ డిఫికల్టీ హాస్ కమ్ మై వే, యు మస్ట్ స్టాప్ ఫీలింగ్ గాడ్ అగైన్.
2: ఆ పాప బీజము ఫలవృక్షముగా అవడానికి కొంత టైం తీసుకుంటుంది.
1: బట్ దిస్ సీడ్ ఆఫ్ సిన్ దట్ యు హావ్ సోన్ టేక్స్ ఇట్స్ ఓన్ టైమ్ టు ఫ్రక్టిఫై.
2: ఈ చేతితో చేసింది తక్షణం ఈ చేతితో అనుభవించవలసి వస్తుంది.
1: నౌ వాట్ యు డూ విత్ దిస్ హ్యాండ్ యు మైట్ ఎక్స్పీరియన్స్ ఇన్ ది అదర్.
2: మనం చేసే సమయంలో పుణ్యకార్యం ఏమాత్రం ముందుకు రావటం లేదు.
1: సో వెన్ యూ వాంట్ టు డూ సంథింగ్ ద గుడ్ డీడ్ నాట్ కమ్ స్పాంటేనియస్.
2: కనుకనే పుణ్యస్య పరమిష్యంతి పుణ్యం నేర్చింది మానవ, నమామ పరమిష్యంతి పాపం కొనవంతు ఎస్తారని. పుణ్యబలం కావాలని కోరుతున్నాం మనం, కానీ పుణ్యకార్యం వచ్చే దానికి ఉందని చేయటం లేదు.
1: వాట్ వీ వాంట్ ఈజ్ ద ప్రూఫ్ ఆఫ్ పుణ్య, బట్ ద యాక్షన్ దట్ వీ కమిట్ ఆర్ నాట్ ఇన్ ట్యూన్ విత్ దిస్ ఆస్పిరేషన్ ఆఫ్ పవర్.
2: పాపబలం వద్దు అని మనం దాని దూరం నడుస్తున్నాం.
1: So we say, we do not want to have the fruit of Papa. But all that we do are very much in tune with sin.
2: ఈ విధమైనటువంటి యొక్క మానవత్వంలో ఏ విధమైన దివ్యత్వం ప్రకాశిస్తుంది?
1: దిస్ ఈస్ యువర్ ఫ్లైట్, హౌ కెన్ యూ హ్యావ్ డివినిటీ రిసైడింగ్ ఇన్ యూ?
2: కనుక మనం గ్రంథంలో చదివినంత మాత్రమా, కేవలం ఉపన్యాసం విన్నంత మాత్రమా ప్రయోజనం లేదు.
1: సో ఫర్ మీ లిసనింగ్ టు స్క్రిప్చర్స్ ఫర్ టైమ్ టు అండర్టేక్
2: మానవుని ఆకలి తీరున్న మధ్యపక్షముల పాపమున ఆ కొన్న మానవుని ఆకలి తీరున్న పంచపక్షముల పాపమున
4: like it is said that a person is hungry and you start detailing to him the different delicious dishes and the various items that you have prepared for him. Does his hunger be satisfied by reciting
3: Siddhartha?
4: So also a man whose poverty is stricken by merely listening to the descriptions of wealth beyond his dreams, is his poverty gone?
3: అంధకారంలో హతమాహునే కూడా వస్తుందో దీపము వార్త వలన దీపం దీపం అని చెప్పినంత మాత్రం చీకటి పోతుందా కావడానికి దీపం
4: గుర్తించాలి ఈనాడు
3: అందరూ వేదాంతులే అందరూ గ్రంథాలు చదివేటువంటి వారే అందరూ భక్తులే దాని ఎక్కడ దాని యొక్క ప్రభావాలు కనిపించడం లేదు
4: టుడే యు హ్యావ్ దీస్ పీపుల్ who pride themselves on being Vedantin. They have understood everything they say. They have mastered scripture.
3: Kevalam idi matala magic kaadu.
4: But the results are not to be seen anywhere.
3: You are
4: merely saying so many things is of no use.
3: You cheppevani kante okka chesi chupinchu.
4: Rather than say 100 things, try to put one into practice.
3: Kevalam ఒక్కటి కూడా నువ్వు చేయకుండా కేవలం దైవ విషయాలు ఎన్ని చెప్పినప్పటికీ ఆచరణలో లేనటువంటి వాడు వీడు దైవ జ్యోతి.
4: Now he keeps talking about so many things. They merely become platform platitudes. He is a person who is deceiving verily God himself.
3: నీవు దైవత్వాన్ని విశ్వసించినటువంటి వ్యక్తి అయినప్పుడు నీవు ప్రతి కార్యములను కూడా దైవత్వంగా భావించి ఆ కార్యాచరణలో కంకణం
4: పెట్టి. If you really have this immense conviction and faith in God, then let every action of yours be such as to connote divinity.
3: కనుక ఈ దేవాభావాన్ని దైవ భావంతో మనం విశ్వసించి ఈ సేవలలో మనం పాల్గొని తగినటువంటి సాక్షిత ఉండాలని నేను ఆశిస్తున్నాను.
4: So this spirit of service should be such as to be motivated by God and the godly feeling within you. This is my hope.
3: భగవంతునికి ఇవ్వవలసినటువంటిది ఒక్కటే ఒక్కటి.
4: Now there is only one and only one thing.
3: నిర్మలమైనటువంటి ప్రేమ. నిశ్వార్థమైన సేవ.
4: That has to be offered to God. This pure love and selfless service.
3: ఈ రెండు గుణాలు భగవంతునికి అర్పితం చేసినా సర్వత్వము మీకు లభిస్తుంది.
4: And if you can offer these two things, then everything will be yours.
3: ఇకమును సుఖిం పరమతారక విద్య కామును సుఖిం బ్రహ్మ విద్య రెండు విద్య లేకుండా పోదు ధర్మ విద్య అత్యవసరమని మనం విశ్వసించాలి.
4: We should also come to believe that this sukha, what confers happiness on you in this world and the world after, is motivated by dharma.
3: ఈ విధమైనటువంటి సేవలను సత్యసాయి సమస్యలు అనేక విధములుగా పాల్గొని అనేక రాష్ట్రాల్లో కూడా చాలా బాగా చేస్తున్నారు.
4: ఇట్ ఈస్ దిస్ టైప్ ఆఫ్ సర్వీస్ దట్ ది సేవా ఆర్గనైజేషన్ అండ్ ది పీపుల్ అటాచ్డ్ టు ఇట్ ఆర్ క్యారీయింగ్ ఆన్.
3: ఇంకా ఉత్సాహంగా ఇంకా అధికమైన కొద్ది కాలాన్ని వినియోగపరిచి ఈ సేవల్లో మనము పాల్గొనాలి కానీ కేవలం భౌతికమైనటువంటి పేరు ప్రతిష్టల కోసం ప్రాపులాడి ఏ క్షణభంగురమైన జీవితాన్ని మనము గడపరాలి.
4: ఇన్ వేరియస్ స్టేట్స్ అండ్ కంట్రీస్ but then we should be more enthusiastic, we should be more encouraged, and we should come forward. We should not be satisfied for the sake of satisfying others, for the sake of others. What we do, we should feel, is for our own sake, and with more rigor and enthusiasm, plunge more and more into these actions.
5: वचन बिना सुख शांति नहीं हरि भजन बिना

0: This is the significance that is demonstrated to us that he is the master dancer who has come down to teach us the art of playing our role in this cosmic drama. And not only that, he is the dancer who is dancing on this cosmic stage through all of us, through various names and forms. It is that one divinity which has become the many. It is Bhagwan, that divine principle, who has become all these jivas with various names and forms. And that is what he is doing through all of us. He is the one who is expressing through all of us. But unfortunately, we are not aware of it. And that is why we identify with this jivahood, this limited finitude. See, Swami says, I separated myself from myself to love myself and became all this. He has become all of us in order to love himself. But if we have to love him, what we must be doing? We must unite all ourselves. We must unite ourselves with all ourselves, all the jivas, all the forms in this cosmic drama, so that we realize, we unite with that divine principle, we merge back into that ultimate supreme consciousness, and that is the sadhana for us. And Bhagwan's mother, Mother Ishwaramma, she would sometimes admonish little Satya and say, if you don't study well, if you don't get a good degree, you will not become an officer. You may have to tend to cattle for a livelihood. But that is the prophecy which has become true, isn't it? What is the cattle that Bhagwan tended to? We are all the cattle. We are all the pashus. With all our imperfections and all this sense of finitude and attachments and so on, and even carrying this animal traits in us, the pashutva and also the manavatva in us, and we are the cattle that he tended to, because he is the Pashupati. By tending to these cattle, he is the avatara who alone can transform all these pashus. And to get rid of the pashutva in us and also the manavatva itself, the human traits itself, so that we realize the divinity which is innate within us. And he is the Pashupati who has ever been doing this task since the advent of his avatara, isn't it? So these are some of the Vedantic significance of the childhood leelas of avatar, where we can clearly make out, even as a little boy, Bhagwan through these leelas conveyed to us the profound truth as to why this avatara incarnates, as to why he comes down to our level in human form. And as Bhagwan himself says, I walk like you, sleep like you, eat with you. That doesn't mean that I am like you, but I am the one who has come to teach you the way from Manava to Madhava. As Swami himself says, when Madhava comes as Manava, he behaves like Manava so that he can teach the way to this Manava to become Madhava. And that's why Swami says, God, when he incarnates for the sake of upholding dharma, behaves in a human way. He must, for he has to set forth the ideal life before man and confer the experience of joy and peace on men. His movements and activities, the so-called leelas, Swami says, might appear ordinary and commonplace to some people. Yes, there are so many who do not understand these leelas, who do not even know that Bhagwan Shri Satya Sai Baba is the Paripurna avatar. But Swami corrects them, saying, there can be nothing ordinary or commonplace in the life of the avatars. Whatever is seen and whatever is taken as of that nature is really, Swami says, it is superhuman and supernatural, deserving high reverence. So when we study the childhood leelas of Bhagwan, the mahimas of Bhagwan. And when we enjoy them, we should revere them. And most importantly, we should understand the Vedantic significance, the spiritual significance behind these awe-inspiring childhood leelas, and learn the profound message that Bhagwan teaches us through all these leelas. And this is it for the day. Now I will conclude with the Shanti Mantra. Om Purnamadah Purnamidam Purnat Purnamudachyate Purnasya Purnamadaya Purnamevavashishyate. Om Shanti Shanti Shantihi. Harihi Om Tat Sat Shri Sai Ishwararpanamastu. With deepest sense of gratitude, I thank Bhagwan for this wonderful experience of speaking to you, recollecting some of the profound teachings of Bhagwan conveyed through the leelas of childhood of Bhagwan. And I pray to Bhagwan to bless us, to hold on to his lotus feet, to practice his teachings and accomplish the purpose of human life in this lifetime itself when we are with Bhagwan. My sincere thanks to Sri Satya Sai Media Center and every one of you. Jai Sai Ram.
1: Sai Ram, you just heard the 344th talk in the new series entitled Vedanta Parichaya, an introduction to Vedanta. This is a series of short talks on the basic concepts of Vedanta. This series is being presented by Dr. Lata Shri, a senior medical officer serving at the Sri Satya Sai General Hospital here at Puttaparthi. This program was first featured in Sunrise with Sai at 6:30 a.m. every Thursday. If you missed the earlier talks, you could also download these from our website www.sssmediacenter.org. Dear listener, you can email us your feedback as always to listener@sssmediacenter.org. You could also WhatsApp us your feedback to this number 9393258258. We'll continue this series same time next week. Thank you and Sai Ram.
2: You are tuned to Radio Sai Global Harmony, bringing you 24 hours a day the message of love of Bhagavan Sri Satya Sai Baba.
3: During the months of August and September 1984, Satya Sai Krishna delivered the essence of his divine song Bhagavad Gita in the form of 34 discourses. Radio Sai brings you now the 20th discourse on Gita Bhagavan delivered on 25th August 1984. In this discourse, Bhagavan shows us where true happiness and peace lie. He also stresses upon the importance of controlling the senses, which is crucial to spiritual success. Sai Bhagwan Vacha.
4: రాజు చెప్పాడు ఐదు ఇంద్రియములతో పాటు ఆరో ఇంద్రియం మనస్సు అన్నాడు.
5: అలాంగ్ విత్ ద ఫైవ్ సెన్సెస్ మైండ్ ఈస్ ద సిక్స్త్ వన్.
4: ఇది ఆరో ఇంద్రియమే అయినప్పటికీ ఇది అన్ని ఇంద్రియములకు కూడాను యజమాన స్థానాన్ని చేరి ఉంటుంది.
5: It may be the sixth one, but it is in the position of the master of the five senses.
4: ఈ మనసే లేకుండా ఏ ఇంద్రియము కాని అనగా కర్మేంద్రియం కాని జ్ఞానేంద్రియము కాని తమ తమ పనులు తాను చేయలేవు.
5: If there is no mind, these ten sense organs, be they the motor organs or the sensory organs, they would not be able to function.
4: అన్ని ఇంద్రియములు ఎందుకు మనస్సు ఒక ప్రవాహిక సత్యమై ఉంటుండాలి.
5: For all these senses, mind is in the nature of a pravahika truth.
4: Antarjnanamai untundali.
5: It is a part of, part and parcel of its inner life.
4: Meer ikkada untunnaru.
5: You are here.
4: మీ కన్నులు ఇక్కడనే ఉంటున్నవి.
5: యువర్ ఐస్ ఆర్ కాన్సన్ట్రేటింగ్ హియర్.
4: మీ చెవులు కూడా ఇక్కడే ఉంటున్నవి.
5: యువర్ ఐస్ ఇయర్స్ ఆర్ ఆల్సో హియర్.
4: కానీ ఈ మనసు ఏమైనా కూడాను ఈ గ్రామంలోకి వెళ్లి ఈ గ్రామం యొక్క సమాచారం చింతిస్తూ ఉండినప్పుడు మీ చెవులు ఇక్కడ ఉండినప్పటికీ స్వామి ఏం చెప్పాడో మీరు వినలేదు.
5: బట్ ఇఫ్ యువర్ మైండ్ వర్ టు గో టు యువర్ ఓన్ విలేజ్ టు ఫైండ్ అవుట్ సంథింగ్ ఓవర్ దేర్, ఆల్దో యు ఆర్ హియర్ యు వుడ్ నాట్ బి ఏబుల్ టు హియర్ ఎనీథింగ్ విచ్ స్వామి ఇస్ టెల్లింగ్.
4: ప్రక్కనున్నటువంటి వ్యక్తిని గురించి చర్చిస్తావు, స్వామి ఏం చెప్పాడు నా మనసు ఇక్కడ లేకపోయింది అంటావు.
5: యుడ్ క్వశ్చన్ ది నేబర్ వాట్ ఈజ్ స్వామి సే మై మైండ్ వాజ్ నాట్ హియర్.
4: కారణమేమి, మనసు లేకపోవడం చేత నీ చెవులు ఉండినప్పటికీ నీవు వినలేకుండా పోతున్నావు.
5: వాట్ ఈస్ ద రీజన్ ఫర్ యువర్ నాట్ హియరింగ్ ఇట్? ఆల్దో యువర్ ఇయర్స్ ఆర్ హియర్ అండ్ యువర్ మైండ్ వాజ్ అవే, యువర్ నాట్ ఏబుల్ టు హియర్ వాట్ స్వామి సే.
4: నీ మనసు ఇక్కడ లేకుండా ఉండినప్పుడు నీ కన్నులు ఉండినప్పటికీ ప్రక్కన ఎవరు కూర్చున్నారో నీకు కనిపించదు.
5: ఇఫ్ యువర్ మైండ్ ఈజ్ నాట్ హియర్, ఈవెన్ ఇఫ్ యువర్ ఐస్ ఆర్ హియర్, యూ వుడ్ నాట్ బి అవేర్ ఆఫ్ హూ యువర్ నేబర్ ఈజ్.
4: కనుకనే ఇంద్రియములకు మనస్సు అధిపతి అనటం లోపల ఇదే దాని ఉన్నటువంటి అంతరార్థం.
5: ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ డిస్క్రైబింగ్ మైండ్ ఆఫ్ ద మాస్టర్ ఆఫ్ సెన్స్ ఆర్గన్ ఈజ్ దిస్.
4: మనసు స్తంభించినదంటే ఇంద్రియములు ఏ పని కూడా నువ్వు చేయలేవు.
5: ఇఫ్ మైండ్ ఈజ్ ఇన్ ది పొజిషన్ ఆఫ్ స్టిల్నెస్ ది సెన్స్ ఆర్గన్
4: అయితే సర్వేంద్రియములు కూడాను మనస్సుకు ఆధీనమై ఉంటున్నాయి.
5: ఆల్ ది సెన్స్ ఆర్గన్స్ ఆర్ సబ్సర్వియంట్ టు మైండ్.
4: అయితే ఈ మనస్సులో ఒక రెండు రూపములు ఉంటుంది.
5: మైండ్ హ్యాస్ టూ ఫార్మ్స్,
4: ఒకటి మలిన మనస్సు, రెండవది శుద్ధ మనస్సు.
5: వన్ ఇస్ ది మైండ్ విచ్ ఇస్ ఇంప్యూర్, ది అదర్ వన్ ఇస్ ది ప్యూర్ మైండ్.
4: మనస్సు ఇంద్రియములకు లోపడినప్పుడు ఇది మలిన మనస్సు అవుతుంది.
5: వెన్ మైండ్ ఇస్ సబ్సర్వియంట్ టు ది సెన్స్ ఆర్గన్స్ ఇట్ ఈస్ ఇంప్యూర్.
4: ఇది బుద్ధికి ఆధీనమైనప్పుడు ఇది శుద్ధ మనస్సు అవుతుంది.
5: వెన్ ఇట్ ఈస్ సబ్సర్వియంట్ టు ఇంటెలిజెన్స్ ఇట్ విల్ బి ఎ ప్యూర్ మైండ్.
4: ఇది ఒకటి సహజమైనటువంటి ఒక స్వభావం, దీని తెలుపు.
5: ది నేచర్ ఆఫ్ దిస్ పర్టికులర్ కర్చీఫ్ ఈజ్ వైట్నెస్, ఇట్ ఇస్ వెరీ న్యాచురల్ టు ఇట్.
4: దీనిని ఉపయోగించుకోవటం వల్ల ఇది మలినమైపోతుంది.
5: ఆన్ అకౌంట్ ఆఫ్ యూజ్ ఆఫ్ దిస్ కర్చీఫ్ ఇట్ అక్వైర్స్ డస్ట్.
4: అప్పుడు దీనిని మలిన వస్త్రము అంటాం.
5: దెన్ యూ డిస్క్రైబ్ ఇట్ యాస్ ఎ డస్టీ క్లోత్.
4: దీనిని దోబీకి వేసేటప్పుడు దీని మలినమును తీసివేస్తాడు.
5: వెన్ యూ గివ్ ఇట్ టు వాష్మన్ హీ క్లీన్స్ ఇట్.
4: అప్పుడు దీనిని పరిశుద్ధమైన వస్త్రంగా మనము భావిస్తున్నాం.
5: వెన్ యూ బి కన్సిడరింగ్ దాట్ యాస్ ఎ క్లీన్ క్లోత్.
4: మలిన వస్త్రము పరిశుద్ధ వస్త్రము ఒక్కటే.
5: ది డర్టీ క్లోత్ అండ్ క్లీన్ క్లోత్ దే ఆర్ ద సేమ్.
4: మలినము తెరటం చేత ఇది మాలిన్యమైనటువంటి యొక్క అశుద్ధ వస్త్రం అంటాము.
5: ద సేమ్ క్లోత్ ఆన్ అకౌంట్ ఆఫ్ అక్వైరింగ్ దట్ యూ కాల్ ఇట్ డిస్క్రైబ్డ్ యాజ్ ఎ డర్టీ క్లోత్.
4: దీనిని పరిశుద్ధం చేసినప్పుడు ఇది పవిత్రమైనటువంటి పరిశుద్ధమైనటువంటి వస్త్రం అంటారు.
5: వన్స్ ది సేమ్ క్లోత్ ఈస్ ప్యూరిఫైడ్ అండ్ క్లీన్ యూ డిస్క్రైబ్ ఇట్ యాజ్ ఎ ప్యూర్ అండ్ ఎ క్లీన్ క్లోత్.
4: ఇంద్రియముల యొక్క అశుద్ధమును చేర్చుకునటం చేత మనసు ఇది అశుద్ధ మనసుగా రూపొందుతున్నాడు.
5: వెన్ ది మైండ్ అబ్సార్బ్స్ ద ఇంప్యూరిటీస్ ఆఫ్ ది సెన్స్ ఆర్గన్స్ ఇట్ ఈస్ డిస్క్రైబ్డ్ యాజ్ ఎన్ ఇంప్యూర్ మైండ్.
4: ఇది చాకలి వారు ఈ మలినము తీసుకువేసుకుని వచ్చాడు.
5: ది వాష్రూమ్ హ్యాస్ క్లీన్ ది డర్ట్ ఆఫ్.
4: కానీ మనం అంటున్నాము చాకలి దీనిని పరిశుద్ధం చేసుకుని వచ్చాడు, అనగా తెల్లని చేసుకుని వచ్చాడు అంటాం.
5: వీ డిస్క్రైబ్ దట్ వాష్రూమ్ హ్యాస్ గివెన్ వెరీ వైట్.
4: చాకలి దీనిని తెలుపు చేయలేదు, ఇది మరణం చేశాడు కానీ తెలుపు దీని స్వభావం.
5: He has not made it white. Whiteness is natural feature of this particular kerchief. He has only removed it dust.
4: ఇక్కడ చిత్తమన్నను మనసన్నను ఒక మనం అర్థాన్ని గుర్తించాలి.
5: విల్ హ్యావ్ టు అండర్స్టాండ్ ద మీనింగ్ ఆఫ్ దీస్ టూ వర్డ్స్ చిత్తము అండ్ మనం.
4: ఇంద్రియములతో సంపర్కము లేక మాలిన్యమును చేర్చుకోలేక ఉండేటువంటిది చిత్తం.
5: ఇఫ్ ద మైండ్ ఈజ్ నాట్ అబ్సర్వింగ్ ది డస్ట్ అండ్ ది ఇంప్యూరిటీస్ ఆఫ్ ది సెన్స్ ఆర్గన్ ఇట్ ఇస్ డిస్క్రైబ్డ్
4: అనంగ అనేక సంకల్ప వికల్పముతో కూడినటువంటి యొక్క సంపర్కంతో చేరినటువంటి ఇదే ఈ మనం.
5: మైండ్ ఈజ్ మైండ్ కన్సిస్ట్ ఆఫ్ ఫుల్ ఆఫ్ థాట్.
4: సంకల్ప వికల్పాత్మకం మనహ అన్నారు.
5: మైండ్ ఇస్ బీయింగ్ డిస్క్రైబ్డ్ యాజ్ ఎ ప్రాసెస్ ఆఫ్ థింకింగ్ అండ్ దట్ థింకింగ్ ప్రాసెస్
4: మనన ఇది మనహ అన్నారు.
5: వన్ విచ్ థింగ్స్ ఇస్ డిస్క్రైబ్డ్ యాజ్ మైండ్.
4: కనుక మనసు యొక్క తత్వము ఒక ప్రత్యేకమైనటువంటి యొక్క స్వరూపాన్ని ధరించినటువంటిది కాదు. ది నేచర్ ఆఫ్ మైండ్ ఇస్ దట్ ఇట్ డస్ నాట్ హ్యావ్ ఎ స్పెసిఫిక్ ఫార్మ్. కనుక ఈ మనస్తత్వమును మానవత్వం పైన మరణించినప్పుడు ఈ యొక్క అశుద్ధమైనటువంటి యొక్క ఇంద్రియ యొక్క బాధను కొంతవరకు తప్పించుకున్న వారు ఆడతాం.
5: ఇఫ్ యూ టర్న్ యువర్ మైండ్ టు గాడ్ యూ బి ఏబుల్ టు ఫ్రీ ఇట్ ఫ్రమ్ ద ట్రబుల్స్ ఆఫ్ ది సెన్స్ ఆర్గన్స్ అండ్ సారో.
4: కనుక మనస్సు యొక్క తత్వాన్ని క్రమక్రమేణ ఈ మాలిన్యం నుంచి దూరం గావించుకున్నటకు తగిన ప్రయత్నం చేయాలి.
5: దేర్ఫోర్ వీల్ హావ్ టు మేక్ ఎన్ ఎఫర్ట్ టు టర్న్ అవర్ మైండ్ అవే ఫ్రమ్ ద సెన్స్ ఆర్గన్స్.
4: దీనిని ధ్యానం అని చెప్తూ వచ్చారు, దీనిని యోగం అని కూడా చెప్తూ వచ్చారు.
5: దిస్ హాస్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ ధ్యానం, మెడిటేషన్, యోగ అండ్ యూనియన్.
4: మనస్సుకు ఒక విధమైనటువంటి యొక్క శాంతి కావాలి.
5: మైండ్ నీడ్స్ దట్ అమౌంట్ ఆఫ్ పీస్.
4: దేహమునకు విశ్రాంతి ఎంత అవసరమో మనసుకు శాంతి ఎంత అవసరమో.
5: జస్ట్ యాజ్ బాడీ నీడ్స్ రెస్ట్, మైండ్ నీడ్స్ పీస్.
4: ఈ శాంతి మనసుకు ఏ రీతిగా లభిస్తుంది?
5: హౌ డస్ ది మైండ్ గెట్ పీస్?
4: సంకల్పమును అరికట్టినప్పుడే దీనికి శాంతి చేకూరుతుంది.
5: ఓన్లీ విన్ కంట్రోల్ ది థింకింగ్ ప్రాసెస్ ఆఫ్ ది థాట్ యూ బి ఏబుల్ టు గెట్ పీస్.
4: ఈ సంకల్పమును అరికట్టుటకు మార్గం ఏమిటి?
5: వాట్ ఈస్ ది మెథడ్ ఆఫ్ కంట్రోలింగ్ ది థాట్స్?
4: నిరంతరము కూడాను ఏదో ఒక విషయం లోపల ఈ మనసు ప్రవేశిస్తూ ఉంటాయి.
5: ఆల్వేస్ అండ్ ఫర్ ఎవర్ ద మైండ్ విల్ ఆల్వేస్ బి గోయింగ్ ఇన్ టు సర్టెన్ సెన్స్ ఆబ్జెక్ట్స్ అండ్ థింకింగ్ అవే.
4: కనుక అటు పోతున్నటువంటి మనసును పవిత్రమైనటువంటి యొక్క ఇంద్రియముల నిగ్రహం చేత దీనిని తగినటువంటి మార్గంలో ప్రవేశపెట్టుకోవచ్చు.
5: బై కంట్రోలింగ్ ది సెన్స్ ఆర్గన్ యూ హ్యావ్ టు యూజ్ ద మైండ్ ప్రాపర్లీ.
4: దీనికి అభ్యాస యోగములని చెప్తూ వచ్చారు.
5: దిస్ హాస్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ అభ్యాస యోగం.
4: నదిలో ప్రయాణం చేసేటువంటి వాడికి అవసరమైనటువంటి విద్య ఏమిటి?
5: ఫర్ ద వన్ హూ ఈస్ ట్రావెలింగ్ ఇన్ ద రివర్, వాట్ ఇస్ ది స్కిల్ అండ్ ఎడ్యుకేషన్ విచ్ షుడ్ హ్యావ్?
4: వాడికి ముఖ్యంగా నదిలో ప్రయాణం చేసేటువంటి వాడికి కావాల్సిన విద్య ఈత.
5: ద మోస్ట్ ఇంపార్టెంట్ స్కిల్ అండ్ ఎడ్యుకేషన్ షుడ్ హ్యావ్ ఇస్ స్విమ్మింగ్, నాలెడ్జ్ ఆఫ్ స్విమ్మింగ్.
4: ఈ యొక్క ఈతనే తాను నేర్చుకోనకుండా వీడు ఎంత గొప్ప విద్యావంతుడైనప్పటికీ ఆ నది ప్రయాణం లోపల ప్రమాదము తప్పించుకోనలేడు.
5: ఇఫ్ హీఈస్ గోయింగ్ ఆన్ ఎ రివర్, ఇఫ్ హీ డస్ నాట్ నో స్విమ్మింగ్, హౌఎవర్ ఎడ్యుకేటెడ్ హీ మే బి అదర్వైజ్, హీ ఆల్వేస్ రన్నింగ్ ది రిస్క్ ఆఫ్
4: అనేక పర్యాయములు. దీనిని గురించి ఒక కథ చెప్తూ వచ్చారు.
5: ఏ నంబర్ ఆఫ్ టైమ్స్ స్వామి జస్ట్ టోల్డ్ ఏ స్టోరీ టు ఇల్లస్ట్రేట్ దిస్.
4: కానీ కొత్త పిల్లలు ఉండటం చేత మరి ఆ కథను కూడా నేను ఒకటి హెచ్చరిస్తాను.
5: అండ్ దేర్ ఆర్ క్వైట్ ఎ ఫ్యూ న్యూ బాయ్స్, ద సేమ్ స్టోరీ విల్ బి రిపీటెడ్ అగైన్.
4: ఒక గొప్ప పండితుడు ఏదో ఒక వేద పరిషత్తు నిమిత్తమై నదిని దాటి అవతలి ఒడ్డుకు వెళ్ళడానికి పడవ నెక్కాడు.
5: ఏ పర్టికులర్ గ్రేట్ స్కాలర్ వాంటెడ్ టు క్రాస్ ద రివర్ టు అటెండ్ ఎన్ ఇంపార్టెంట్ మీటింగ్.
4: ప్రవాహం యొక్క ఒత్తిడి, గాలి ఒత్తిడి విరుద్ధంగా ఉండటం చేత ఈ ప్రయాణం కొంచెం ఆలస్యంగా జరుగుతూ ఉంటుంది.
5: ద బ్రీజ్ అండ్ ది రివర్ వర్ ఫ్లోయింగ్ ఆన్ ది ఆపోజిట్ డైరెక్షన్ and therefore there was a little slowness in the travel.
4: ఈ పండితులకంతా కూడాను శాస్త్రములు అనేక విధములుగా శ్లోకములు వదించడం చేత వారికి ఎప్పుడు కూడా ఏదో ఒకటి మాట్లాడుతూ ఉండటం అలవాటు.
5: దీస్ పండిట్స్ ఆర్ యూజ్డ్ టు ది హ్యాబిట్ ఆఫ్ టాకింగ్ బికాస్ దే గో ఆన్ రిపీటింగ్ ది శ్లోకం అండ్ దే హావ్ రీడ్ ది స్క్రిప్చర్.
4: వేదమును వల్లించి వెళ్ళి వేయించుకోవటం వల్ల అది ఒక వారికి అలవాటు.
5: Repeating and chanting Vedas inside the mind sometimes, it is almost a habit with them.
4: Padava nadipetunte vaadu kevalam ee vidhamaina maatalu lekunda nishabdanga tana lakshyanni taani pettukoni padava nadustunnadu.
5: The boatman was ferrying the boat in the river.
4: Maatadataniki maroka vyakti ledu.
5: This pandit who was traveling in that, he did not have anyone else to speak with.
4: Appudu ee padava anto maatadadu. Emataya neekevanna chadugidu telusna annadu.
5: Then he began conversation with the boatman.
4: నాకేమి తెలుసు స్వామి వారు అన్నాడు.
5: ఆర్ యూ డూ యూ నో రీడింగ్ అండ్ రైటింగ్? హీ సెడ్ ఐ డు నాట్ నో.
4: మరే పిచ్చివాడా, ఈ కాలం లోపల చదువు తెలియకుండా ఆగిపోతే ప్రయోజనం ఏమిటి? పల్లె పల్లెలోన ప్రభుత్వం అనేటువంటిది ఒక చదువు పాఠశాలను నిర్మిస్తుంటుంది, కనుక నీవు కొన్ని అక్షర జ్ఞానమైనా తెలుసుకునేసుకుందల్లా అన్నాడు.
5: యూ సీమ్ టు బి క్వైట్ ఎ స్ట్రేంజ్ పర్సన్. In these days, in every village, government is establishing schools. At least you should know a little of reading and writing.
4: ఇది పొద్దుపోగొట్టుకోవటం కోసమని ఆ పడవ వాడితో మాట్లాడుతూ వస్తున్నాడు.
5: just to spend time and to while away time, this Pandit began speaking to the courtman. Then he put the next question, do you know music?
4: అది కూడా తెలియదు స్వామి అన్నాడు.
5: ఈ కంటే స్వామి అయితే
4: పిచ్చివాడా, కావలసింత వీధి వీధి సినిమాలంతా ఉంటున్నాయి, లౌడ్ స్పీకర్స్ అంతా పెట్టి పాడుతూ ఉంటారు, నీకు ఈ విధంగా సంగీతం తెలియకపోతే ట్రాన్స్క్రిప్టర్ అయినా ఒకటి పక్కన పెట్టుకొని ఉండకూడదా అన్నాడు. అది ఏమిటో నాకు తెలియదు స్వామి అన్నాడు. చేతిలో లేనటువంటి వ్యక్తి ఈ కలియుగంలో వ్యర్థం, వాడి జీవితం అంతా కూడా తారు భాగం గంగపాలైపోయింది అన్నాడు. అరే ఏమైనా ఈ దగ్గర ఏమైనా న్యూస్ పేపర్ ఏమైనా ఉందా అన్నాడు. నాకు చదివే రాదు ఆ పేపర్ తో నాకేం పని స్వామి అన్నాడు.
5: ఐ డు నాట్ హ్యావ్ ఎడ్యుకేషన్ అట్ ఆల్, వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ హావింగ్ ఎ న్యూస్ పేపర్ స్వామి.
4: చదువు లేకపోయినా కానీ ఈనాటి వ్యక్తి ఒక న్యూస్ పేపర్ సంఖ్యలో పెట్టుకుని తిరగాలి. అది కలియుగం యొక్క ప్రభావం. ఆ విధమైనటువంటి యొక్క అభ్యాసమే నీకపోతే లేకపోతే నీ యొక్క జీవితం అర్ధభాగం గంగపాలు అన్నాడు.
5: ఇట్ ఈస్ ఫ్యాషన్ టు హ్యావ్ ది న్యూస్ పేపర్ విత్ యూ ఈవెన్ ఇఫ్ యూ డు నాట్ నో ఎడ్యుకేషన్. This is what is just being done everywhere else. If you do not have the newspaper, you have wasted half of your life.
4: Mari konchu dooram poyina tarvata, are babu ee daggara ganta unda enta ganta ayindi annadu.
5: After going a little while, then he asked, do you have watch? Can you tell me the time?
4: Naaku chadive raakapothe ganta gattukoni neenu em chestunna babu, naa daggara gadiyaram ledu annadu.
5: When I do not know
4: పోయినా కానీ ప్లాస్టిక్ గడియారమైన ఒక చేతికి కట్టుకోవాలా, అది ఈనాటి యొక్క ఫ్యాషన్ అన్నాడు.
5: ఈవెన్ ఇఫ్ యూఆర్ నాట్ ఏబుల్ టు గివ్ ద టైమ్, యూ షుడ్ హ్యావ్ అట్లీస్ట్ ఎ ప్లాస్టిక్ వాచ్. దిస్ ఇస్ అనదర్ ఫ్యాషన్ ఆఫ్ ద డే.
4: అది లేకపోతే నీకు మూడు భాగాలు గంగపాలు అన్నాడు.
5: ఇఫ్ యూ డు నాట్ హ్యావ్ వాచ్ ఆల్సో, త్రీ ఫోర్స్ ఆఫ్ యువర్ లైఫ్ ఈజ్ ఎ టోటల్.
4: ఈ లోపల పెద్ద గాలి వచ్చింది.
5: Meanwhile there was a big gale.
4: పడవ అటు ఇటు తిరుగుతూ ఉండాలి. చుడిగాలి ప్రారంభమైంది.
5: సైక్లోన్,
4: ఈ యొక్క గంగ నిండుగా పారుతుండాలి.
5: రివర్ వాస్ ఇన్ ఫుల్ ఫ్లడ్,
4: దీని యొక్క హద్దు తప్పిపోయింది.
5: తప్పిపోవటం
4: చేత స్వామి మీకు ఏమైనా ఈత ఈత ఏమైనా వచ్చినా అన్నాడు.
5: As he lost control over the boat, he asked the question, Swami, do you know swimming?
4: అయితే మీ జీవితం పూర్తిగా గంగపాలవుతాడు.
5: హీ సెడ్, ఐ డు నాట్ నో. దెన్ హీ రిప్లైడ్, దేర్ ఇస్ ఎ టోటల్ వేస్ట్ యువర్ లైఫ్.
4: ఇలా నీటిలో ప్రయాణం చేసేటువంటి వ్యక్తికి ఈత ముఖ్యం కానీ ఈ జాగ్రఫీ, ఈ ఫిలాసఫీ, ఈ యొక్క ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, ఈ యొక్క విద్యలు ఏమాత్రం పనికి రావాలి.
5: ఫర్ ఎ పర్సన్ హూ ఈస్ ట్రావెలింగ్ ఇన్ ద ఓషన్, వన్ షుడ్ నో స్విమ్మింగ్. నాలెడ్జ్ ఆఫ్ జియోగ్రఫీ, ఫిలాసఫీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ కామర్స్, దే ఆర్ నాట్ యూస్ఫుల్.
4: నిత్య జీవితం లోపల సంసార సాగరంలో ప్రయాణం చేసేటువంటి వానికి ఆత్మ నిగ్రహం.
5: ఇన్ ద డైలీ లైఫ్, ద వన్ హూ ఈస్ ట్రావెలింగ్, వే మేకింగ్ ఎ జర్నీ ఇన్ ద ఓషన్ ఆఫ్
4: ఆత్మ, జ్ఞానం అత్యవసరం.
5: వన్ షుడ్ హ్యావ్ ది నాలెడ్జ్ ఆఫ్ ఆత్మ,
4: అనగా నిత్యానిత్య విషయ పరిశీలన శక్తి ప్రధానం.
5: ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు హ్యావ్ ది పవర్ ఆఫ్ డిస్క్రిమినేషన్.
4: ఈ విధమైనటువంటి శక్తియే లేక ఉండినా మానవుడు ఏమాత్రం కూడాను తన యొక్క జీవితమును సార్థకం గావించుకోలేడు.
5: ఇఫ్ వన్ డస్ నాట్ హ్యావ్ ది కెపాసిటీ ఇన్ దిస్ లైఫ్, హి విల్ నాట్ బి ఏబుల్ టు ఫైండ్ ఎనీ ఫుల్ఫిల్మెంట్ ఇన్ లైఫ్.
4: కేవలం ధన కనుక వస్తువు అనాదుల పైన ఆధారపడినంత కాలము ఇతనికి ఏమాత్రము సుఖశాంతులు ఉండవు.
5: సో లాంగ్ యాజ్ హి బేసెస్ హిస్ లైఫ్ ఆన్ వెల్త్, ప్రాపర్టీ అండ్ సచ్ అదర్ వరల్డ్లీ థింగ్స్, హి వుడ్ నాట్ బి ఏబుల్ టు డిరైవ్ రియల్ ప్లెజర్ అండ్ జాయ్.
4: మానవుడు సాధించవలసినటువంటి రెండు,
5: there are two things which every person has to accomplish.
4: Oti bahirmukhamainatundi oka swatantram.
5: One is the external freedom.
4: Antarmukhamainatundi ee swatantram.
5: The second one is internal freedom.
4: Aithe bahirmukhamainatundi swatantramunaku swatantramu antaru.
5: The one which is external is described as the word swatantram, independent.
4: Lokala indriyani gramunaku swatantramu antaru.
5: The inner control of the senses and freedom అవి ఇంటర్ టైప్.
4: స్వతంత్రము, స్వాతంత్రము రెండింటి యొక్క విజయమును తాను సాధించాలి.
5: స్వతంత్రము ఈజ్ వన్ టైప్ ఆఫ్ ఫ్రీడమ్, స్వాతంత్రము ఈజ్ అదర్ టైప్ ఆఫ్ ఫ్రీడమ్. ఎవ్రీ వన్ షుడ్ అకాంప్లిష్ బోత్.
4: బహిర్ముఖమైనటువంటి యొక్క జీవితంలో పరదాతుల యొక్క పాలన, లేక పరయంతులు వ్యక్తుల యొక్క స్వాధీనము ఉండినంత వరకు కూడాను మనకు శాంతి సుఖములు లభించదు.
5: ఎక్స్టర్నల్ ఇన్ ద ఎక్స్టర్నల్ వరల్డ్ సో లాంగ్ యాజ్ యు ఆర్ అండర్ ది కంట్రోల్ ఆఫ్ సమ్ అదర్ పీపుల్ ఆర్ సమ్ అదర్ థింగ్ యు విల్ నాట్ బి ఏబుల్ టు గెట్ ది రియల్ జాబ్.
4: ఇది ఇంద్రియముల యొక్క స్వాధీనంలో ఉండటం. మనం
5: దిస్ ఈస్ బికమింగ్ ఎ స్లేవ్ ఆఫ్ ఇంద్రియాస్ అండ్ సెల్ఫ్ ఆర్గన్స్.
4: ఈ ఇంద్రియముల స్వాధీనంలో ఉండినంత కాలం కూడా మనకు స్వతంత్రము మనం పొందలేము.
5: యాజ్ లాంగ్ యాజ్ యు ఆర్ అండర్ ది కంట్రోల్ ఆఫ్ సెల్ఫ్ ఆర్గన్స్ యు డు నాట్ రియలీ ఎంజాయ్ ది రియల్ ఫ్రీడమ్.
4: ఈ బహిర్ముఖమైనటువంటి జీవితం మనకు ఇంద్రియ నిగ్రహము అత్యవసరం.
5: ఫర్ ది ఎక్స్టర్నల్ ఫ్రీడమ్ ఆల్సో ది కంట్రోల్ ఆఫ్ సెల్ఫ్ ఆర్గన్స్ ఇస్ ఇంపార్టెంట్.
4: అంతర్ సంబంధమైనటువంటి యొక్క జ్ఞానములకు మానసిక స్వాతంత్రం అత్యవసరం.
5: ఫర్ గెటింగ్ ఎస్టాబ్లిష్డ్ అండ్ బికమింగ్ ఎ మాస్టర్ ఆఫ్ ది ఇన్నర్ వరల్డ్ యు షుడ్ హావ్
4: అనగా మనో సంకల్పముల నుండి దూరం కావటం.
5: యు హావ్ కంట్రోల్ ఆఫ్ మైండ్.
4: అప్పుడే అంతర్ సర్వవ్యాప్త నారాయణ అన్నట్టు బహిర్ముఖమందు కాని అంతర్ముఖమందు కాని ఆనందాన్ని మనము సుఖాన్ని అనుభవించవచ్చు.
5: ఓన్లీ దెన్ వన్ విల్ బి ఏబుల్ టు గెట్ ఎ రియల్ జాయ్ ఎయిదర్ ఎక్స్టర్నలీ ఆర్ ఇంటర్నలీ అండ్ బి ఏబుల్ టు సీ ద లార్డ్ ఆల్మోస్ట్.
4: కనుక మానవత్వములకు ఏది ప్రధానము అనేటువంటి సత్యాన్ని మనం గుర్తించాలి.
5: వీ హావ్ టు ఐడెంటిఫై వాట్ ఈస్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఫర్ హ్యూమానిటీ.
4: మనకు ఎన్ని విధములైనటువంటి సుఖముల కోసమో మనం ప్రాపులాడుతున్నాం.
5: We will be hankering after different types of joys and pleasures.
4: Sukhamu, sukhamu, sukhamani uchalistunnam.
5: We go on uttering the word sukhamu, sukhamu, which means happiness, happiness.
4: Ee sukhamu anetundi dentlo manaku labhistundi anetundi vishayanni manam vetakatam ledu, vicharinchatam ledu.
5: We are not making any effort to find out and search where does this real happiness lie.
4: Kanuka Arjuna, neevu kevalamu nee yokka nitya jeevitamulo edo శాంతిని పొందాలని ప్రార్థిస్తున్నావు.
5: అర్జున, యూఆర్ డెల్యూడింగ్ యువర్ సెల్ఫ్ దట్ యు వాంట్ టు గెట్ సమ్ కైండ్ ఆఫ్ పీస్ అండ్ హ్యాపీనెస్ ఇన్ ది.
4: ఈ శాంతి కేవలం విషయేంద్రియములతో నీకు లభించదు.
5: ఇన్ ది డైలీ లైఫ్ యు విల్ నాట్ బి ఏబుల్ టు గెట్ రియల్ జాయ్ ఇన్ ది ఇన్ ఎంజాయింగ్ ది సెన్స్ ఆబ్జెక్ట్స్.
4: ఈ ఇంద్రియములు ఏనాడు నీకు నిగ్రహిస్తువో ఆనాడే నీకు సుఖశాంతులు లభిస్తాయన్నాడు.
5: ఓన్లీ వెన్ యూ కంట్రోల్ యువర్ సెన్స్ ఆర్గన్స్ దట్ టైమ్ యు విల్ బి ఏబుల్ టు గెట్ రియల్ జాయ్.
4: ప్రతి మానవుడికి కూడాను తాను ఆస్తికుడు కాని నాస్తికుడు కాని ఇంద్రియ నిగ్రహం అత్యవసరం.
5: హూఎవర్ హీ బి ఫర్ ఎవ్రీ మ్యాన్ బీ హీ ఎ థీస్ట్ ఆర్ ఎన్ ఏథీస్ట్ దేర్ ఇస్ నీడ్ ఫర్ హావింగ్ సెల్ఫ్ కంట్రోల్.
4: ఇంద్రియ ఉద్రేకముల చేత మానవత్వం లోపల అనేక విధములైనటువంటి నిర్దిక్షలు బయలుదేరుతున్నాయి.
5: బై ఎక్సైటింగ్ ది సెన్స్ ఆర్గన్స్ ఆల్ టైప్స్ ఆఫ్ వీక్నెసెస్ వన్ విల్ బి పుట్ టు.
4: ఏనాడు మానవత్వంలో దేహం బలహీనమవుతుందో అప్పుడు ఎట్టి కార్యములు కూడా తాను చేయలేనటువంటి దుస్థితిలో ఉంటాడు.
5: ద మొమెంట్ ది ఫిజికల్ బాడీ ఈజ్ వీకర్ హీ వుడ్ నాట్ బి ఏబుల్ టు అండర్టేక్ ఎనీ యూస్ఫుల్ వర్క్.
4: అర్జునుడి యొక్క విషయమే ఒకటి దృష్టాంతరంగా తీసుకుంటాం.
5: వీ కెన్ టేక్ వన్ ఇన్స్టెన్స్ టు ఇల్లస్ట్రేట్ దిస్ పర్టికులర్ పాయింట్ ఇన్ ద లైఫ్ ఆఫ్ అర్జున.
4: కృష్ణుడు వెంట జంట ఉండినంత కాలము అర్జునుడు సర్వశక్తిమయుడైపోయి అనేక విధములైనటువంటి దీంట్లో తాను సాహసాన్ని ప్రదర్శించాడు.
5: సో లాంగ్ యాజ్ హీ హ్యాడ్ ద బ్లెస్సింగ్స్ అండ్ ది కంపెనీ ఆఫ్ కృష్ణ హీ వాజ్ ద మైటీ హీరో హీ వాజ్ ఏబుల్ టు అకాంప్లిష్ వెరీ హీరోయిక్ థింగ్స్.
4: కానీ కృష్ణుడు స్వధామకు వెళ్లిన తర్వాత తన శక్తి అంతా కూడాను నిర్వీర్యమై
5: వన్స్ కృష్ణ లెఫ్ట్ హిస్ మార్టల్ కాయిల్ హీ లాస్ట్ ఆల్ ది వాలర్ అండ్ ఆల్ ది స్ట్రెంగ్త్. అర్జున లాస్ట్
4: గోపికల నుండి తిరిగి అస్తినాపురం తెచ్చేటువంటి సమయం లోపల అడవి కొల్లలో ముట్టడించారు.
5: When Arjuna was bringing Gopikas to Hastinapura, in the forest, the robbers there attacked him.
4: Vaarito poradi ee stilayenu vidipinchutakai aneka vidhamulaga prayatnam chesadu.
5: Arjuna tried his best to fight with them and free the Gopikas from
4: him. Kani tanaku cheta kaledu.
5: He was not able to accomplish.
4: Mahabharata yuddhamulopala mahaveerulato yuddhamulu poradinatundi yuddhamulo poradi vijayanni sadhinchinatundi Arjunudu కేవలం అడవి కొల్లలతో పోరాటానికి చేత కాకపోయింది.
5: ఇన్ ద బ్యాటిల్ ఆఫ్ మహాభారత అర్జున వాజ్ ఏబుల్ టు ఫైట్ అండ్ డిఫీట్ సచ్ గ్రేట్ హీరోస్ బట్ ది సేమ్ పర్సన్ వాజ్ నాట్ ఏబుల్ టు అకాంప్లిష్ సచ్ అ స్మాల్ థింగ్ యాజ్ ఫైటింగ్ ది రాబర్స్ ఇన్ ది ఫారెస్ట్.
4: కారణం ఏమిటి?
5: వాట్ ఇస్ ది రీజన్ ఫర్ దిస్?
4: ఇంతకాలము ఏదో నాబలము నాబలము అని విర్రవీగాడు భుజబలాన్ని చూసి.
5: Till that time, Arjuna was feeling that it was his own valor and his own strength and he was
4: ఆ బలము తన బలము కాదు.
5: బట్ ఆల్ దట్ స్ట్రెంగ్త్ వాజ్ నాట్ హిస్, ఇట్ వాజ్ ది స్ట్రెంగ్త్ గివెన్ బై ది డివైన్.
4: దైవ బలం ఉండినంత వరకు కూడాను తన బలంతో పాటు దైవ బలమును గురించి స్వబలంగా తాను పోరాడతాడు.
5: సో లాంగ్ ఎనీ పర్సన్ హ్యాస్ ద డివైన్ పవర్ అండ్ డివైన్ స్ట్రెంగ్త్ బై యూజింగ్ హిజ్ ఓన్ స్ట్రెంగ్త్ ఆల్సో హీ థింక్స్ దట్ ఆల్ దట్ ఈస్ హిజ్ ఓన్ స్ట్రెంగ్త్.
4: దైవ బలమును కోల్పోయిన తర్వాత అతలను కూడా రక్షించుకోలేనటువంటి యొక్క దుస్థితిలో మారిపోయాడు అర్జునుడు.
5: వన్స్ అర్జున లాస్ట్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ డివినిటీ హీ వాజ్ నాట్ ఏబుల్ టు జస్ట్ టు ఎనీ స్మాల్ లిటిల్ థింగ్.
4: కనుక దైవం అంతర్భూతమై ఆత్మస్వరూపమై అనేక విధములుగా ప్రోత్సాహం ఉత్సాహములు కల్పించడం చేతనే మానవుడు అన్ని కార్యములు ఎందుకు పాల్గొంటున్నాడు.
5: మ్యాన్ హస్ బీన్ ఏబుల్ టు అండర్టేక్ మెనీ టైప్స్ ఆఫ్ యాక్టివిటీస్ బికాస్ డివినిటీ ఈజ్ ఇన్హెరెంట్ డివినిటీ ఆఫ్ ది ఇన్నర్ స్ట్రెంగ్త్ హస్ బీన్ ప్రొవైడింగ్ ఆల్ ది సస్టెనెన్స్ అండ్ ఆల్ ద పవర్.
4: నిజముగా ఆ దైవశక్తియే లేకుండా మానవుడు ఏమాత్రం కూడాను కించిత్ కార్యము కూడా సాధించలేడు.
5: వితౌట్ ద డివైన్ పవర్ అండ్ స్ట్రెంగ్త్ మ్యాన్ వుడ్ నాట్ బి ఏబుల్ టు అకాంప్లిష్ ఈవెన్ ఎ స్మాల్ లిటిల్ టాస్క్.
4: దీనికి ఒక చిన్న ఉదాహరణ,
5: సమ్ స్మాల్ ఎగ్జాంపుల్ ఫర్ దిస్.
4: మనము ఒక మంచి కాగితము తీసి చక్కగా కవర్ చేసి అంటించి పెట్టాము.
5: వి హావ్ మేడ్ ఎ బ్యూటిఫుల్ కవర్ అవుట్ ఆఫ్ ఎ పేపర్.
4: దీనిని స్వామికి రాయాలని చెప్పని మంచిగా అక్షరములు చాలా గుండ్రంగా రంగుల రంగుల యొక్క పెన్నులతో రాసి పెట్టావు.
5: యు హావ్ రిటన్ ద అడ్రస్ ఆఫ్ స్వామి టు రైట్ ఎ లెటర్ టు స్వామి ఇన్ ఎ బ్యూటిఫుల్ వే విత్ బ్యూటిఫుల్ లెటర్ అండ్ కలర్.
4: ఈ యొక్క కవర్ పైన కూడాను అనేక నకిలీలుగా చక్కగా అర్థమైనటువంటి బార్డర్స్ అంతా రాసి దానికి సిద్ధం చేశావు.
5: దిస్ కవర్ వాజ్ డెకొరేటెడ్ విత్ బ్యూటిఫుల్ కలర్స్ అండ్ డిజైన్స్.
4: అందులో రాసినటువంటి జాబ్ను కవర్ లో పెట్టావు.
5: యు హావ్ ఇన్సర్టెడ్ ద లెటర్ ఇన్సైడ్ ద కవర్.
4: అంటించినావు, పోస్ట్ వేశావు.
5: యు హావ్ పేస్టెడ్ ఇట్ అండ్ పోస్టెడ్.
4: కానీ అది చేరలేదు స్వామికి.
5: బట్ ఇట్ డిడ్ నాట్ రీచ్ స్వామి.
4: కారణం ఏమిటి?
5: వాట్ ఈస్ ద రీజన్ ఫర్ దిస్?
4: నీ యొక్క అలంకారములు, నీ యొక్క అక్షరముల యొక్క అందములు దీనికి ప్రధానం కాదు. స్టాంప్ లేదు దానిపైన.
5: The reason is that it did not have stamp. All your decorations and beautiful handwriting is not going to make that particular letter reach Swami.
4: Kevalam hostel lo raisinatvanti job kudanu prashanthi niyaniki cheralekapothukadu.
5: Even a letter which is dropped in the hostel, it has not reached prashanthi niyaniki.
4: Adhe stamp pegini uttunte prashanthi niyam kadu 1000 mail duramaina kuda vellipothundi prayanam chestundi.
5: If only it has the stamp, it is prepared to travel even 1000 miles.
4: ఈ పోస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ నకిలీలు, ఈ కవర్లు, ఈ యొక్క అందమైనటువంటి అక్షరములు, ఈ యొక్క అలంకారము వారు చూడరు.
5: ద పోస్టల్ డిపార్ట్మెంట్ పీపుల్ ఆర్ నాట్ గోయింగ్ టు సీ ద టైప్ ఆఫ్ కవర్ ఆల్ ది బ్యూటీ అండ్ ఆల్ ది డెకరేషన్ ఆల్ ద నీట్ హ్యాండ్ రైటింగ్ అండ్ ఆల్ దాట్ ఈస్ నాట్ గోయింగ్ టు పే అటెన్షన్ టు.
4: కేవలం స్టాంప్ ఉందా లేదా చూస్తారు.
5: హీ లుక్స్ ఇన్ టు ఓన్లీ వన్ థింగ్, వెదర్ దిస్ పర్టికులర్ కవర్ బేర్ ద స్టాంప్ ఆర్ నాట్.
4: అదే విధముగానే దైవత్వం లోపల మన యొక్క పాండిత్యము కాని, మన యొక్క శాస్త్రము కాని, మన యొక్క శక్తి సామర్థ్యములు కాని, మన ప్రావీణ్యత కాని, లోక సంబంధమైనటువంటి యొక్క సమాజములు గుర్తించవచ్చుని కాని దైవం మాత్రము నీ నిర్మలమైనటువంటి చిత్తాన్ని మాత్రమే గుర్తిస్తాడు.
5: గాడ్ ఓన్లీ రికగ్నైజెస్ ద ప్యూరిటీ ఆఫ్ అవర్ హార్ట్. హీ డజంట్ కేర్ ఫర్ ఆల్ ద స్కాలర్షిప్, ఆల్ ద అకాంప్లిష్మెంట్, ఆల్ ద పొజిషన్, ఆల్ ద వెల్త్. ఇట్ ఇస్ ఓన్లీ వరల్డ్ విచ్ వి రికగ్నైజ్ దిస్, బట్ నాట్ ద లార్డ్, నాట్ గాడ్.
4: కనుక మనము ఏ యొక్క సబ్జెక్ట్ లోపల ఎంత పిహెచ్డీ తీసుకున్నాము, ఏ సబ్జెక్ట్ లోపల ఎంతటి ప్రవీణులైనాము అని మన కొరకు మనం వేసుకున్నంత మాత్రం ప్రయోజనం లేదు.
5: దేర్ ఇస్ నో యూస్ ఇన్ అవర్ ఓన్లీ జస్ట్ హావింగ్ ఏ నంబర్ ఆఫ్ డిగ్రీస్, ఏ నంబర్ ఆఫ్ పిహెచ్డీస్ అండ్ హై స్కాలర్షిప్ ఇన్ ద సబ్జెక్ట్.
4: మనం ఈ విద్యా విధానం లోపల మనం నిత్య జీవితంలో ఉంచేటువంటివి ఏవి?
5: ఇన్ దిస్ సిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ విచ్ యూఆర్ హావింగ్, వాట్ ఆర్ ద థింగ్స్ విచ్ వి ప్రాక్టీస్ ఇన్ ఎవ్రీ డే?
4: నిత్య జీవితం లోపల సత్యమైనటువంటి మార్గమును అవలంబించినటువంటివి మాత్రమే మన వెంట జంట ఉంటాయి.
5: ఓన్లీ సచ్ థింగ్స్ విచ్ యూ ప్రాక్టీస్ ఇన్ డైలీ లైఫ్ ఇన్ ద నేచర్ ఆఫ్ ట్రూత్ అండ్ ఆనెస్టీ, దే విల్ బి కమింగ్ విత్ అస్ ఆల్వేస్.
4: ఆగొన్న వాణి ఆకలి తీరున పంచపక్షముల పాకము విను.
5: If only you just show the different types of delicious food, will a hungry man get satisfied?
4: Nirpeda vani pedirikappu povuna vitta prabhavamu vinnayanta.
5: The moment a poor man hears about the wealth, will his poverty be removed?
4: Roga peedithulo vani aushadha mahimappu vinnayanta రోగం నివారణ కాగలదా?
5: Would the system of a person, an unhealthy person, go the moment he has some of the medicine?
4: కనుక మనము భగవద్గీత యొక్క ప్రభావం వీలంత మాత్రమున లేక మన యొక్క శాస్త్ర పఠనం యొక్క అర్థాన్ని శ్రవణం చేసినంత మాత్రమున మన యొక్క సాధన యందు శాంతి సుఖములు లభ్యం కావు.
5: By merely listening to the greatness and the great truths of Bhagavad Gita and various scriptures, we would not be able to derive the
4: innatavanti vishayamulanu meeru gurtinchinatvanti oka margamunu okate indaina meeru aacharanalo pettinappude deeniki sarthakam avutundi.
5: The teachings which are heard and the things which are recognized by us, at least one or two things when we practice, we would be able to derive.
4: Annintiki ni moola karanamu indriya nigraham.
5: The most important crucial thing in for all these things is control of senses.
4: Arjuna, ee indriyulu ee swadhinamulo lekapoyinappudu inga neevu ee jagatlo deenini neevu sadhinchagalavu?
5: Arjuna, if you do not have control over your own sense organs, what is it that you are going to accomplish in this world?
4: Prahladu kudanu cheppadu anek paryayam nenu cheptunnanu. Lokamulanniyun gadiyalona jayinchina vaadu indriyalokam చిత్తమును గెలవనీయరు. మహారాజా, నీవు అన్ని రాజ్యములు కూడా జయించావు, కాని ఈ రాజ్యాన్ని నువ్వు సాధించటే.
5: ప్రహ్లాద టోల్డ్ హిస్ ఫాదర్ దిస్ సోమేజ్ నంబర్ ఆఫ్ టైమ్ దట్ ఓ కింగ్ ఓ ఎంపరర్ యు హావ్ బీన్ ఏబుల్ టు కాంకర్ సో మెనీ వరల్డ్స్ బట్ యు హావ్ నాట్ బీన్ ఏబుల్ టు కాంకర్ యువర్ సెల్ఫ్.
4: మానసిక సామ్రాజ్యమును సాధించలేనటువంటి యొక్క మానవులకు మాధవత్వం యొక్క మాధుర్యం ఏ రీతిగా చూడగలదు?
5: ఇఫ్ ఎ పర్సన్ హస్ నాట్ కాంకర్డ్ హిస్ ఓన్ మైండ్, హౌ డు వి ఏబుల్ టు టేస్ట్ ద నెక్టరీన్ స్వీట్నెస్ ఆఫ్ డివినిటీ?
4: కనుక ఇందులో మనము మొట్టమొదట గుర్తించవలసింది ఏమిటంటే అందరి ఎందు ఉండినటువంటి ఆత్మతత్వం ఒక్కటి అనేటువంటి సత్యాన్ని మొట్టమొదట విచారణ ద్వారా గుర్తించాలి.
5: ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ ది వెరీ ఫస్ట్ ఇన్స్టెన్స్ విచ్ యు హావ్ టు రికగ్నైజ్ ఇస్ దట్ ఇస్ ది సేమ్ ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మన్ ఇస్ ఎగ్జిస్టింగ్ అండ్ ఇన్స్టాల్డ్ ఇన్ ఎవ్రీ హార్ట్ అండ్ ఇన్ ఎవ్రీ
4: సూర్యుని సమస్త లోకములకు ఒక్కొక్కడైందా? ఒక సూర్యుడే ఒక్కొక్క లోకానికి ఒక్కొక్క సూర్యుడిగా ఉంటాడా? ఉన్నది ఒకే సూర్యుడే.
5: The sun is only one for all the people. He will not be different suns for different worlds as such. There is only one sun.
4: Konni matti kundalu untayi.
5: There are some earthen pots.
4: Konni pittari kundalu untayi.
5: There are some metal vessels. Brass vessels.
4: Konni vendi kundalu untayi.
5: There are some silver vessels.
4: Inka ragi kundalu untayi.
5: There are some copper vessels.
4: Annitti yandu neeru posi pettam.
5: They have filled all these vessels with
4: water. కుండలు ఉంటున్నాయి ఇక్కడ.
5: There are thousands of vessels here.
4: కానీ ఒక సూర్యుడే వెలుస్తున్నాడు పైన.
5: But there is only one sun who is shining above.
4: అన్ని కుండలు ఎందు కూడాను అన్ని సూర్యుడిగా కనిపిస్తున్నాడు.
5: You are finding as if there are so many suns is reflected in
4: only one. అన్ని సూర్యులు ఉంటున్నారా?
5: But are you having so many suns?
4: కుండలు వేరు కావటం చేత సూర్యుడు అనేకంగా మనకు కనిపిస్తున్నట్టుగా తోస్తుంది.
5: As the vessels are different, the reflections are many, therefore you are thinking that there are so many suns.
4: ఈ యొక్క ప్రతిబింబమైనటువంటి సూర్యుడి యొక్క విలువ ఒక్కటే.
5: The reflected sun is only one.
4: కానీ ఈ కుండల విలువలు వేరువేరుగా ఉండొచ్చును. వెండి కుండకు ఎక్కువ విలువగా ఉండవచ్చును, రాగి కుండకు కొంచెం తక్కువగా ఉండొచ్చును, మట్టి కుండకు మరింత తక్కువగా ఉండవచ్చు.
5: The value of the vessels may be different. The silver vessel may be very costly and expensive, and the copper may be much less, and the earthen may be still much less.
4: కనుకనే పండితుని మొదలు పామరుడి వరకు, కూటిపేద మొదలు కోటీశ్వరుడి వరకు ఈ గుండెల వ్యత్యాసం ఉంటుండొచ్చును, కానీ అన్నింటి ఎందుకు ప్రతిబింబించేటువంటి యొక్క సూర్యతత్వం ఒక్కటే అనే సత్యాన్ని గుర్తించాలి.
5: The same way, right from a scholar to an ignorant man, right from a very wealthy man to a very poor man, the bodies may be different, but the reflected Atman, the resident of these bodies, it is one and
4: the same. The
5: vessels which may be compared to our bodies, they may be different. The clothes that we wear, the jewelry that we wear may be very expensive.
4: నిరుపేద వారికి ఇంటి వస్త్రములు కానీ ఇంటి నగలు కానీ లేకపోవచ్చు.
5: ఎ పూర్ పర్సన్ మే నాట్ బి ఏబుల్ టు హ్యావ్ సచ్ కాస్ట్లీ.
4: కానీ ఇవన్నీ కుండలే.
5: బట్ దిస్ ఆర్ ఆల్
4: ఈ అన్నింటి ఎందుకు దైవత్వం ఒక్కటే.
5: ది డివినిటీ ఇన్ సైడ్ ఆల్ దిస్ ఇస్ ఓన్లీ వన్.
4: ఈ సత్యాన్ని మనం గుర్తించుకుంటే మనం ఇదే నీకు సులభంగా మనం చేయడానికి వీలవుతుంది.
5: వన్స్ యు రికగ్నైజ్ దిస్ ట్రూత్, వుడ్ బి ఏబుల్ టు ఎక్సర్సైజ్ సెల్ఫ్ కంట్రోల్ ఈజీలీ.
4: ఎవరు ఎవరి పైన స్వారీ చేయటం?
5: హూ హ్యాస్ టు రూల్ హూమ్?
6: ఎవరు ఎవరిపైన అధికారం సాధించడం,
5: హూ హ్యాస్ టు ఎక్సర్సైజ్ పవర్ అండ్
6: అథారిటీ, ప్రతి వ్యక్తి ఎందుకు కూడా ఉంటే ఉంటుంటాయి.
5: డిఫెక్ట్స్ అండ్ ఫాల్ట్స్ లైక్
6: మన కర్తవ్యాన్ని మాత్రం మనం
5: డిశ్చార్జ్ అవర్ డ్యూటీస్ అండ్ రికగ్నైజింగ్ ది డ్యూటీ.
6: తప్పు చేసినటువంటి వారికి కేవలం మంచి మాటలతో దాన్ని సవరించే కోసము దాన్ని ఖండించడం నీ యొక్క కర్తవ్యం.
5: The person has committed any mistake, it might be your duty to show him and to criticize that particular thing only from the point of correcting it.
6: అజ్ఞానం అనేటువంటి దట్టముగా కప్పుకొని ఉంటుంటారు.
5: Ignorance is very thick and it is covering.
6: ఈ దట్టమైనటువంటి అజ్ఞానాన్ని కొంచెం తగ్గించడానికి ఏ విధమైన ప్రయత్నం చేసినా సాధ్యం కాదు.
5: It is impossible to whatever efforts you make to reduce the thick ignorance as it is.
6: తెల్లవారి 7 గంటల సమయం లోపల మనము 5 అడుగులు ఉంటుంటే మన నీడ 50 అడుగులు ఉంటుంటాయి.
5: ఇన్ ది ఎర్లీ మార్నింగ్ బై 7 o'clock ఇఫ్ యూ ఆర్ కెన్ జస్ట్ సీ యువర్ సెల్ఫ్ యూ మే బి 5 feet, యువర్ షాడో మే బి 50 feet.
6: కానీ 50 అడుగులు ఉంటున్నటువంటి నీడను మనం ఎంత తగ్గించడానికి ప్రయత్నం చేయాలి?
5: హౌ టు రిడ్యూస్ ద లెంగ్త్ ఆఫ్ దిస్ షాడో విచ్ ఇస్ 50 feet?
6: నీడతో కొట్లాడడానికి సాధ్యమవుతుందా?
5: ఇస్ ఇట్ పాసిబుల్ టు ఫైట్ విత్ ఇట్?
6: లేదా నీడను తిక్కితే ఏమైనా వింటుందా?
5: Suppose you criticize and admonish it, would it listen
6: to him?
5: Whatever you do, the length of the shadow will not come down.
6: Suryudu perugutu vaste needu tagutu vastundi.
5: As the sun goes on rising, the length of the shadow goes on diminishing automatically.
6: Idi ee suryudu perigi perigi perigi perigi ee sirasu daggariki vachetappudiki ee needu kuda meeku antatthanamai ee paadam kinda padipothu.
5: Once the sun goes on rising, once it occupies the position of the head, the shadow comes down your feet automatically.
6: Kaluga, neevu 5 adugulu undina gaani nee adnanu 50 adugulu untundali.
5: You may be 5 feet, but your ignorance is 50 feet long.
6: Kaluga, nee buddhi krindam anekuvanti vicharana shakti anekuvanti suru perigali.
5: Therefore, you have to develop the course of inquiry as so that the wisdom will grow.
6: Idi jnana suru perige kodadi. ఈ అజ్ఞానమైనటువంటి నీడ తరుగుతూ వస్తుంది.
5: సో లాంగ్ అండ్ సో ఫార్ దిస్ విజ్డమ్ సన్ కోసం రైజింగ్, ఇగ్నోరెన్స్ కోసం డిమినిషింగ్,
6: అప్పుడే నీ అజ్ఞానము నిర్మూలమవుతుంది.
5: దెన్ ఓన్లీ యువర్ ఇగ్నోరెన్స్ విల్ బి టోటలీ డిస్ట్రాయిడ్.
6: ఈ ఒక మార్గం.
5: దిస్ వన్ మెథడ్.
6: రెండవది ఏమిటంటే నీ నీడ 50 అడుగులు ఉంటుంది.
5: ది సెకండ్ మెథడ్ ఇస్ దట్ యువర్ షాడో ఈస్ 50 feet.
6: ఈ నీడను వెనుక వెయ్యాలని నీడ వైపు నేను ఈ ముఖం చెప్పి పరిగెత్తుంటే అది నీకంటే ముందుగానే పరిగెత్తిపోతుంటాను.
5: ఇఫ్ యూ వాంట్ టు జస్ట్ కాంకర్ దిస్ షాడో అండ్ టర్న్ టువర్డ్ ది షాడో కీప్ రన్నింగ్,
6: కనుక ఈ నీడని ఎంత విధములుగా ప్రయత్నం చేసినప్పటికీ దీనిని వెనుక వెయ్యలేదు.
5: యూ నాట్ బి ఏబుల్ టు జస్ట్ పుట్ ఇట్ బిహైండ్ యూ బై రన్నింగ్ దట్ వే.
6: అయితే ఈ ముఖం నీడ వైపు లేకుండా సూర్యుని వైపు తిప్పి అంటే చెప్పకుండా నీ నీడ నీ వెనుకైపోదు.
5: ఇన్స్టెడ్ ఆఫ్ టర్నింగ్ యువర్ ఫేస్ టువర్డ్స్ షాడో, సపోజ్ యూ టర్న్ యువర్ ఫేస్ టువర్డ్స్ ద సన్, యువర్ షాడో విల్ బి బిహైండ్ యు.
6: మీ రెండు ఉండేటువంటి అజ్ఞానమే నిరంతరము నీవు చింతించేదానికంటే జ్ఞానభాస్కర్ చింతించు, ఈ అజ్ఞానం నీకు చెప్పకనే వెనుక వైపు.
5: దేర్ఫోర్ ఇన్స్టెడ్ ఆఫ్ థింకింగ్ ఇగ్నోరెన్స్ విచ్ ఇస్ బిహైండ్ యూ ఆల్వేస్, ఇట్ ఇస్ బెటర్ యూ థింక్ ఆఫ్ ది సన్ ఆఫ్ విజ్డమ్, సో దట్ ఆటోమేటికల్లీ
6: కట్టినైనా దైవం పైన మరచాలి.
5: Therefore, one method is turn your vision towards God.
6: బుద్ధితో జ్ఞానమునైనా అభివృద్ధి పరచుకోవాలి.
5: విత్ ఇంటెలిజెన్స్ ఇంక్రీజ్ యువర్ విజ్డమ్.
6: ఈ రెండు లేకపోతే మన అజ్ఞానం ఉన్న చోటే
5: ఉంది. ఇఫ్ యు హావ్ నైదర్ ఆఫ్ దీస్ టు యువర్ ఇగ్నోరెన్స్.
6: కనుకనే అర్జున నీ జ్ఞానం నీవు అభివృద్ధి పరచుకో.
5: Therefore, అర్జున యూ ఇంక్రీజ్ యువర్ విజ్డమ్.
6: నీ అజ్ఞానం నశిస్తుంది.
5: యువర్ ఇగ్నోరెన్స్ విల్ గెట్
6: అజ్ఞానం నశించే సమయానికి ద్వంద్వత్వం మాయమైపోతుంది.
5: ద మోమెంట్ ఇగ్నోరెన్స్ ఇస్ డిస్ట్రాయిడ్ దిస్ డ్యుయాలిటీ విల్ వానిష్.
6: ద్వంద్వత్వమే మటమాయైనప్పుడు రాగద్వేషం ఏమాత్రము ఉండవు.
5: వన్స్ డ్యుయాలిటీ గోస్ యువర్ అటాచ్మెంట్ అండ్ హేట్రెడ్ విల్ డిసపియర్.
6: రాగద్వేషము లేనప్పుడు దేహభ్రాంతి పోతుంది.
5: యువర్ అటాచ్మెంట్ అండ్ హేట్రెడ్ ఇఫ్ దే డిసపియర్ దెన్ యువర్ బాడీ
6: భ్రాంతి పోయినప్పుడు దుఃఖమే ఉండదు.
5: ఇఫ్ దేర్ ఇస్ నో బాడీ కాన్షియస్నెస్ దెన్ విల్ నో సారో.
6: కనుక దేహాభిమానం పోవాలంటే నీకు మొట్టమొదటి రాగద్వేషములు పోవాలి.
5: If you want to overcome the body consciousness, your attachment
6: ee agatisham povalante ee dvandatvani dvansam cheyali.
5: If you attachment and hatred should go, the duality should be destroyed.
6: Ee dvandatvani dvansam cheyalante ajnanam nirmoolam kavali.
5: To destroy duality, ignorance of
6: the ajnanam nirmoolam kavalante jnanani pinchukovali.
5: If you want to reduce ignorance, you have to
6: kanuka ee jnanadevuta kaivalyam annadu.
5: Therefore it is said, only through wisdom will be able to reach the ultimate.
6: కనుక ఎట్టి జ్ఞానాన్ని మనం పెంచుకోవాలి?
5: What type of wisdom should we develop?
6: లౌకిక జ్ఞానమా ఆధ్యాత్మిక జ్ఞానమా?
5: Is it secular and worldly or is it...
6: మన ఎందు మనకు ఎంతంత ఆస్తిత్వం అనేటువంటి పైన నమ్మకం ఉంటుంటారో అప్పుడే దైవత్వం పైన కూడాను అంత ఆస్తిత్వం పైన నమ్మకం వస్తుంది.
5: Only when we are having self-confidence in us, we will have confidence in the Lord.
6: తనను తాను నమ్మనటువంటి వాడే దైవాన్ని నమ్మడు.
5: Only that person who does not believe in himself will not believe in God.
6: తనను తాను నమ్మినటువంటి వాడే దైవాన్ని నమ్ముతాడు.
5: The person who has faith in himself will have faith in God.
6: కనుక తనను తాను నమ్మటకై ఈ యొక్క విచారణ శక్తి అత్యవసరం.
5: To believe in oneself, there is need for this inquiry.
6: ఎందుకంటే ప్రతి విషయంలో కూడా చిన్న చిన్న విషయంగా పిల్లలకు అర్థమవుతుందని నేను మరొకసారి చెప్తున్నాను.
5: For making things very clear to the children, Swami is repeating a better thing again.
6: తెల్లవారి వనను రాత్రి పరుండునంత వరకు కూడాను ప్రతి విషయంలో కూడాను నాది నేను నాను నేను నాది నేను అని అంటున్నాం.
5: Right from the moment a person gets up in the morning till he goes to bed in the night, one goes on telling myself and mine, myself.
6: నేను నేను అని అంటున్నాడు కానీ నేను ఎవరు అనేటువంటి దాన్ని విచారం చేస్తున్నాడా?
5: One goes on using this word I, but does he know who that I is?
6: ఇది నా దేహం.
5: This is my body.
6: ఇది నా బుద్ధి.
5: This is my intelligence.
6: ఇది నా చిత్తం.
5: This is my system.
6: ఇది నా ఇంద్రియం.
5: This are my senses.
6: ఇది నా అంతఃకరణ.
5: This is my అంతఃకరణ
6: అంటున్నావు. But who am I? నేనెవరు అనేటువంటి దాన్ని వేసుకోవటం లేదు.
5: You are repeating those things, but you are not asking the question, who are you? Who am I?
6: ఇలాంటి వాడు ఎన్ని విద్యలు చదివితే గాని ఏమి ప్రయోజనం?
5: Such a person, whatever education he acquires, what is the use?
6: ఎన్ని విద్యలు నేర్చి ఏమి ఫలం?
5: Whatever types of education one may accomplish, what is the use?
6: తన మసట కాదు తప్పింత ఎవరి తరము?
5: Who can remove the what is written on his forehead?
6: మన బుద్ధులు తన తాను చేరేనేని?
5: Bad thoughts, if they were to enter into one's head.
6: బెండు బారుడు బుద్ధులు బండబారు.
5: All his thinking will become dull and null.
6: కనుకనే ఇది నా వస్త్రం అంటే వస్త్రం పేరు నేను వేరు.
5: You will say that this is my kerchief, kerchief is different and I am different.
6: అదే విధంగానే నా దేహం అంటే దేహం వేరు నీవు వేరు. అక్కడ విచారం చేయి నీవెవరు?
5: You will say that this is my body, your body is different, you are different. Then you inquire who you really are.
6: నా దేహం అంటున్నావు కానీ నేనే దేహం అనటం లేదే.
5: You are telling that this is your body, you are not telling that your body.
6: కనుక నీవెవరు అనేటువంటి విచారం చేస్తే ఇది అన్నింటికీ కూడా ఒక యజమాని స్థానంలో ఉంటాడు నీవు.
5: If only you inquire who you really are, you that you really are occupying the
6: master. యజమానుడు ఉండినప్పుడే నా భూమి నా ఇల్లు నా కారు నా ఇది అని అనుకుంటున్నాం. యజమానుడు లేకపోతే నా ఇల్లు నా కారు నా భూమి ఎక్కడుంది?
5: ఓన్లీ వెన్ దిస్ మాస్టర్ దేర్ ఇస్ సమ్ మీనింగ్ ఇన్ టెలింగ్ దిస్ ఇస్ మై బాడీ దిస్ మై లైఫ్ దిస్ మై ప్రాపర్టీ ఎట్సెట్రా. దేర్ ఇస్ నో మాస్టర్ హూ ఓన్స్ ఇట్ వాట్ ఇస్
6: ఇట్. అతను మారేవాడు కాదు.
5: Master is not undergoing any change.
6: అతను కదిలేవాడు కాదు.
5: He doesn't change.
6: అతను వదిలేవాడు కాదు.
5: He would not leave you.
6: కనుకని అతి దివ్యత్వమైనటువంటి ఆత్మతత్వాన్ని విచారణ ద్వారా గుర్తించాలి.
5: దేర్ఫోర్ యూ హ్యావ్ టు జస్ట్ ఫైండ్ అవుట్ అండ్ రికగ్నైజ్ సచ్ డివినిటీ త్రూ ఎన్క్వైరీ.
6: కనుక ప్రతి మానవుడికి కూడా మూడు భాగములు విచారణ ఒక భాగం సాధన.
5: ఫర్ ఎవ్రీ పర్సన్ త్రీ ఫోర్త్ ఈస్ ఎన్క్వైరీ అండ్ వన్ ఫోర్త్ ఈస్ సాధన.
6: ఈ నాలుగింటి ద్వారానే మానవత్వం సార్థకం అవుతుంది.
5: ఓన్లీ త్రూ దీస్ ఫోర్
6: కనుక కాయాన్ని వ్యర్థము చేయక కాయాన్ని నిరంతరము గావించుకొనక మనం కర్మలను సార్థకం గావించుకున్నప్పుడే జన్మం కూడా పవిత్రమవుతుంది.
5: ఓన్లీ బై యూజింగ్ ద టైం ప్రాపర్లీ బై శాంక్టిఫైంగ్ వన్ యాక్షన్ బై శాంక్టిఫైంగ్ వన్స్ బాడీ వన్ వుడ్ బి ఏబుల్ టు రీచ్ ద గోల్.
6: కనుక సమస్త దుఃఖములకు మూల కారణము ఇంద్రియముల యొక్క బలహీనతని.
5: ది మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్ ఫర్ ఆల్ ది సారోస్ ఇస్ ద వీక్నెస్ ఆఫ్ ది సెన్సెస్.
6: ఇవి బలముగా అనుంచుకొని తగిన కార్యంలో ప్రవేశింపు చేసి దీనిని పెడమార్గం పట్టించకుండా చూసుకునేటువంటి విషయంలో మనం దీనిని నిగ్రహించుకోవాలి.
5: కీప్ ది సెన్సెస్ స్ట్రాంగ్ బట్ మేక్ దెమ్ ఎంటర్ ఇన్ టు ద రైట్ పాత్ అండ్ హ్యావ్ ఎ కంప్లీట్
6: భగవద్గీతలో ఇంద్రియ నిగ్రహం అన్నాడు కానీ ఇంద్రియ నిర్మూలం అంటే
5: ఇన్ భగవద్గీత ఇట్ ఎక్స్ప్లెయిన్స్ దట్ కంట్రోల్ ఆఫ్ సెన్సెస్ నాట్ డిస్ట్రక్షన్ ఆఫ్ సెన్సెస్.
6: కర్మ త్యాగం అని చెప్పలేదు కర్మ పరత్యాగం అన్నాడు.
5: హియర్ ఇట్ ఇస్ నాట్ సెడ్ రినౌన్సియేషన్ ఆఫ్ యాక్షన్ బట్ రినౌన్సియేషన్ ఆఫ్ ఫ్రూట్.
6: కనుక భగవద్గీతలో చెప్పిందని మనం కర్మలు చేయకుండా ఉండడానికి వీలు కాదు. కర్మ చేసే తీరాలి.
5: దేర్ఫోర్ వీ కెనాట్ జస్ట్ రినౌన్స్ అవర్ యాక్షన్ వీ హావ్ టు పర్ఫార్మ్ అవర్ యాక్షన్.
6: ఏ ఫలితం లేకపోయా నేనేం చేస్తున్నాను? మమే భారతాస్తి కర్తవ్యం దిశలోకేషించను మానవాప్త మాయాప్తవ్యం వత్తి ఏ వచ్చి కర్మని. నేనే నాకు ఏ ఫలితం లేకపోయినా కర్మ చేస్తున్నాను నీవెందుకు చేయకూడదు?
5: Although there is no need for performing any particular work by the Lord, He is doing it. Why should not you
6: do? Therefore, we
5: will have to do
6: all the activities. We have to use
5: all the senses.
6: I see. మాత్ర అని చెప్పినట్టుగా ఏ పరిమితిలోనూ ఏ కొలతలోనూ దీన్ని ప్రవేశపెట్టుకోవాలి.
5: బట్ బై యూజింగ్ ది సెన్సర్ విత్ ఇన్ లిమిట్ ఫర్ ది పర్పస్ మెంట్ విల్ హావ్ టు యూజ్ ఇట్.
6: దీన్ని ఎడమార్గం పట్టించకుండా ఇంద్రియాన్ని ఉపయోగించుకోమని చెప్పారు.
5: యూ షుడ్ నాట్ పుట్ ఇట్ ద రాంగ్ యూజ్ అండ్ యూజ్ ద సెన్సర్ ఇన్ ద ప్రాపర్ వే. దిస్ ఇస్ వాట్ ఇస్ సెయింగ్.
6: ఇది భగవద్గీత యొక్క ప్రధానమైన సందేశం.
5: దిస్ ఈస్ ద ప్రైమరీ మెసేజ్ ఆఫ్ భగవద్గీత.
7: That was the 20th in a series of 34 discourses Bhagavan delivered on Bhagavad Gita in 1984. In this discourse, which was delivered by him on 25th August 1984, Bhagavan showed us where true happiness and peace lie.
2: You are tuned to Radio Sai Global Harmony, bringing you 24 hours a day the message of love of Bhagavan Sri Satya Sai Baba.